శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే 28వ తేదీ ఈరోజు గురువారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 10 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ. ఈ అనంత చరాచర జగత్తున ఏ ప్రతిఫలమును ఆశించని నిర్మలమైన నిరుపమానమైన బంధం ఏదైనా కలదా అంటే అది పేగుబంధం మాత్రమే. నిష్కల్మషమైన నిస్వార్థమైన ప్రేమ కేవలం మాతృప్రేమ మాత్రమే. జనని గర్భమున పిండము పడిన క్షణము నుండి అనేక వికారాలను అనుభవిస్తూ తన కోసం కాక తన బిడ్డ క్షేమం కోసం అనేక మంది దేవుళ్లకు మొక్కుతుంది అమ్మ. భయంకరమైన పురిటినొప్పులను భరించి మరణతుల్యమైన ప్రసూతి నరకాన్ని అనుభవించి తన

0: బిడ్డకు జన్మనిచ్చి తాను పునర్జన్మను పొందుతుంది. అనంతరము తన బిడ్డ ఎదుగుదల కోసము తన రక్తమును పాలుగా మార్చి బిడ్డకు అందిస్తుంది. మన పుట్టుకకు కారణమైన అమ్మ పరబ్రహ్మ. తనకంటూ ఏమీ లేకపోయినా మన కడుపు నింపాలని చూసే అమ్మ లోకస్థితి కారకుడైన విష్ణువే. మనకి లోకాన్ని పరిచయం చేసే అమ్మ తొలిగురువు మాత్రమే కాక జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి స్వరూపం. మనలో ఉన్న చెడుని దుర్గుణాలను లయం చేసే పరమేశ్వరుడే. మాతా సమం నాస్తి శరీర పోషణం. బిడ్డ ఆకలిని తీర్చి కడుపు నింపే అన్నపూర్ణ అమ్మ. బిడ్డ అవసరాలను తీర్చడమే కాక సంస్కార సంపాదన ఇచ్చే లక్ష్మి అమ్మ. చెయ్యి పట్టి అక్షరాలను దిద్దించి విద్యాబుద్ధులు నేర్పే చదువుల తల్లి సరస్వతి అమ్మ. తప్పు చేసినప్పుడు అడిష్టంగానే దండించి క్రమశిక్షణ నేర్పే మహాకాళి అమ్మ. అందుకే మన ఆర్షధర్మము మాతృదేవోభవ అని తల్లిని సర్వదేవతల కంటే అగ్రస్థానమున నిలిపి మాతృవందనమును మానవ జన్మకు ప్రథమ కర్తవ్యముగా బోధించినది. మాతృవందన ప్రాశస్త్యాన్ని మనకు తెలుపుతూ భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నానశతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. ఆరు పర్యాయములు భూమండలమునంతటినీ ప్రదక్షిణము చేసినా 10,000 సార్లు విధియుక్తంగా కాశీక్షేత్రయాత్ర చేసినట్లయితే ఏ పుణ్యఫలమైతే లభిస్తుందో ఆ ఫలితము కేవలం ఒక్కసారి కన్నతల్లికి భక్తితో వందనము ఆచరించటం వల్ల లభిస్తుంది. మనుస్మృతి తల్లి ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పిత శాస్త్రంతు పితృను మాత గౌరవేణా తిరిచ్యతే. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడైనను తండ్రి కంటే 1,000 రెట్లు కన్నతల్లి పూజనీయురాలు. అమ్మ అంటే సహనానికి పరాకాష్ఠ, త్యాగానికి నిలువుటద్దము. దైవము ప్రతిచోట ఉండలేక అమ్మను సృష్టించాడని, కనిపించని దైవం కంటే కనిపించిన దైవమైన తల్లి గొప్పదని పెద్దల వచనము. బిడ్డ క్షేమము కొరకు తన సుఖములను తృణప్రాయంగా త్యజించే మహాసాధ్వి. అమృతముకైనా వెలకట్టవచ్చునేమో గాని తల్లి కురిపించే మమకారము అమూల్యము. లోకమున ఏ బంధముకైనా అంతము ఉండవచ్చునేమో గాని తల్లి ప్రేమకు ఆది మధ్య అంతములు లేవు. మాతృసేవతో తరించిన పుణ్యమూర్తులు ఎందరో ఉన్నారు. వినతకుమారుడైన గరుత్మంతుడు తన తల్లి కద్రో వద్ద దాసిగా ఉండిపడుతున్న క్లేశమును చూసి చెలించిపోయి ఆమె దాస్య విముక్తికై అసాధ్యమైన అమృతమును తెచ్చుటకు సంకల్పించెను. దేవతలందరినీ ఎదిరించి ప్రాణాలకు తెగించి అమృతభాండాన్ని భువికి తెచ్చిన గరుత్మంతుడి మాతృభక్తి అజరామరమైన నిదర్శనము. ముల్లోకములలో అగ్రపూజ ఎవరికి దక్కాలనే పోటీలో గౌరీసుతుడు సశైల సప్తద్వీప వసుంధరకు తల్లియే ప్రతిరూపమని తలచి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసెను. సాక్షాత్తు భూమండలమంతటినీ చుట్టివచ్చిన ఫలితము పొంది గణాధిపతిగా నిలిచెను. తాను కాలిపోతూ బిడ్డ జీవితంలో వెలుగుని నింపే దీపం లాంటిది తల్లి. మాతృవాక్యానికిచ్చే విలువ, అమ్మ మీద బిడ్డ చూపించే ఆదరణ మాతృజ్యోతికి చమురులాంటిది. మాతృవందనం ఆచరించుట వల్ల విద్య, యశస్సు, బలము వృద్ధి చెందును. తల్లి ఆశీర్వచనము పొందిన బిడ్డకు అపజయము అనేది లోకమున లేదు.
1: సూక్తిశుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has emphasized the need for effective implementation of Swachh Bharat Mission 2.0 and underlined that the mission should move beyond infrastructure creation and ensure measurable outcomes through regular monitoring, citizen participation and convergence between various stakeholders. Chairing the 51st Pragati meeting in New Delhi, Mr. Modi asked states to expedite the completion of solid waste management related infrastructure, including

ఉదర్పక్షత

జొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో జొన్న పంట ఖరీఫ్లో 34,500 ఎకరాల్లోనూ, రబీలో 2,5 లక్షల ఎకరాల్లోనూ సాగు చేస్తున్నారు. ఎకరాకు సరాసరి దిగుబడి ఖరీఫ్లో 581 కిలోలు, రబీలో 866 కిలోలు లభ్యమవుతున్నాయి. జొన్న పండించే ప్రాంతాలు ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చెల్కా నేలలు గల కర్నూలు జిల్లాలో, అలాగే మాఘీ ప్రాంతమైన నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాలు. ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలైన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. వీటి విత్తే సమయం గురించి మనం చూసినట్లయితే, ఖరీఫ్ పంటకైతే జూన్ నెలలోను, మాఘీ ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో, రబీ పంటకైతే అక్టోబర్ నెలలో, ఆలస్యంగా రబీ పంటకైతే కనుక నవంబర్ నెలలో, వేసవి పంటగా చూస్తే జనవరి నెలలో విత్తుకోవటానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ జొన్న పంటకు నల్లరేగడి అలాగే తేలికైన ఎర్ర నేలలు అనుకూలమైనవి. ఎకరాకు 3 నుండి 4 కిలోలు విత్తనాలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజాల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమితాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుండి 72,000 మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనం మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్న చోట మొక్కలను తీసివేయాలి. పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకైతే కనుక 32 నుండి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, వర్షాధార పంటకైతే కనుక 24 నుండి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు అలాగే మోకాలు ఎత్తు పైరు పెరిగినప్పుడు వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. ఈ పంటలో నీటి యాజమాన్యం గురించి చూసినట్లయితే, ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత అలాగే గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైన నీటిని పెట్టుకోవాలి. పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజులకొకసారి తడి ఇచ్చుకోవాలి. ఖరీఫ్లో అయితే జొన్న పంటకు కంది పంటను 2:1 నిష్పత్తిలో అంతరపంటగా వేసుకోవచ్చు. ఇక కలుపు నివారణ, అంతరకృషి విషయం చూసినట్లయితే, విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందుని ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల తడి నేలపై పిచికారీ చేయాలి. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటర్ నీటికి 50 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ను గాని, 200 గ్రాములు యూరియాను గాని కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించుకోవచ్చు. లేదా 4D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా మల్లెను నివారించుకోవచ్చు. జొన్న విత్తిన 35 నుండి 40 రోజులకు జొన్న మల్లె మొలకెత్తుంది. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింద భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటను కోసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకున్నట్లయితే, ముందుగా కత్తెర పురుగు విషయం గురించి మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరుగుతోంది. దీని నివారణకు 20 నుండి 30 రోజుల దశల్లో 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరక్టిన్ 1500 PPM అనే మందులను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేయాలి. 40 నుండి 50 రోజుల దశలో ఉన్న పంటకు విషపు ఎర లేదా స్పైనోసాడ్ అను మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5

5% ఎస్సీ లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. విషపు ఎరను తయారు చేసుకునే విధానం 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం 2 నుండి 3 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి దీనికి 1 లీటరు మోనోక్రోటోఫాస్ మందును 30 నిమిషాల ముందు కలుపుకోవాలి. తర్వాత మొవ్వు తొలుచు ఈగ గురించి మనం చూసినట్లయితే పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చేస్తుంది. అది కుళ్ళిపోయి వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్లో అయితే జొన్నని 15 జూలై లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేసినట్లయితే విత్తన మోతాదును పెంచి మొవ్వయ్యిగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోప్యూరాల్ 3G గుళికలను మీటరు సాళ్లుకు 2 గ్రాములు వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేయాలి. లేదా సైపర్ మిత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాండా సైహాలోట్రీన్ 5 SC 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మొక్క మొలచిన 7 నుండి 14 అలాగే 21 రోజుల్లో పిచికారీ చేయాలి. మొక్కకు 5 వారాల వయస్సు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలచు పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనబడుతుంది. కంకి మొవ్వుల నుండి బయటకు రాదు. దీని నివారణకు క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోవ్యూరాల్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. తర్వాత కంకినల్లి గురించి చూసినట్లయితే పిల్ల పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చడం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ మంచి గింజలు ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకినల్లిని గుర్తించి సైపర్ మిట్రిన్ 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పేనుబంక. దీని నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా మలాథియాన్ 5% మందుల్లో ఏదో ఒకదానిని తీసుకుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ వంతున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ల విషయం చూసినట్లయితే గింజ బూజు తెగులు, ఇది గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబీ లేదా నల్లబూజు పెరుగుదల గమనించుకోవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణకు గింజ కింద భాగంలో నల్లని చాల ఏర్పడినప్పుడు కంకులను కోసుకోవాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల క్యాప్టాన్తో పాటు 2 గ్రాముల అరియోఫంగిన్ను గాని లేదా లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్లు ప్రొప్పి కొనజాలు గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరొకసారి పిచికారీ చేసుకోవాలి. పంట కోతను ఆలస్యం చేయకూడదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో గాని దేశంలో గాని అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలోనే తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర

0: మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
1: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2,00,000 రూపాయలతో ఈ మొబైల్ షాప్ యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178-00 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియానం 2.0 ఇత్యస్య ప్రభావపూర్ణ క్రియాన్వయనస్య ఆవశ్యకతాముద్దిశ్య సబలం ప్రోక్తవాన్ యత్ అభియానం ఆధారభూత సంరచనా నిర్మాణమతిక్రమ్య నియమిత నిరీక్షణేన నాగరిక సహభాగితయ అథ విభిన్న హితధారకాణం సమన్వయేన మాప

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి అయ్యలరాజు రామభద్రుడు, రచనా పఠనం డాక్టర్ గుమ్మ సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత స్వాతంత్రోద్యమంలో దామోదర్ వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి శ్రీ రాలి శివగారి ప్రసంగం వింటారు. చివరిగా లలిత గీతాలు వింటారు ఉదయరేఖల కార్యక్రమంలో. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి శ్రీనుబాబు. 8:35 చిత్ర తరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో షేక్ మౌలాలా గారి నాదస్వర వాద్య కచేరి వింటారు శ్రీ కల్వకుర్తి శ్రీనివాసులు ప్రత్యేక డోలు. 9:30 నమస్తే అమరావతి, 10:00

0: ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:30 త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మగారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం రాబోయే అతిథి 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు ప్రసారమవుతాయి. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీ బంద కనకలింగేశ్వరరావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 లాహిరి లాహిరిలో 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం వారి గరగ నృత్యం ప్రసారమవుతుంది. అనంతరం 1:10 చిత్రగీతాలు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై బి కుమారి గారి ప్రసంగం వింటారు. ఇంకా దొండకాయ క్యాబేజీలోని ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు లలితగీతాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 4:00 యువలయ. 4:30 పదవ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోహిస్ ఫాతిమా. అనంతరం 4:45 శ్రీమతి బోనం సామ్రాజ్యం పాడిన భజనావళి ప్రసారమవుతుంది. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టికాహారం ఈ అంశం గురించి డాక్టర్ సల్వమి సునీత గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం వ్యవసాయ సూచనలు. 6:50 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ టీఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, ఇంకా ప్రొద్దుతిరుగుడు పంట సాగు విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 తిరిగి రాత్రి 10:30 ఆపాత మధురగీతాలు ప్రసారమవుతాయి. 10:00 పసిడి మనసు నాటిక రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రలో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
1: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఒక పోలీసు విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీసు సిబ్బందితో కూడిన బృందం రాష్టపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు, నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా, ఉక్రెయిన్

0: యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా మే 20న 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. 4 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22, మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన్ నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాడ్లు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆలౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 24వ శ్లోకం.

పునః మరియు తు సాత్విక కర్మకు భిన్నంగా కామేప్సునా ఫలకామన కలవాడో సా అహంకారేణ వా అహంకారం కలవాడో అయిన కర్తచేత బహుళ ఆయాసం మిక్కిలి కష్టసాధ్యమైన యత్ కర్మ ఏ శాస్త్ర విహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతున్నదో తత్ అట్టి కర్మ రాజసం రజోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, ఏవేవో కోరికలతో కానీ లేదా ఇంత గొప్ప పనిని నేను ఇంత గొప్పగా చేస్తున్నాననే అహంకారంతో కానీ కొందరు రకరకాల ప్రయాసలతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి కర్మలు శాస్త్రవిహితాలే అయినా అవి రజోగుణజన్యాలే. అలాంటివి నీ దగ్గర ఉంటే సవరించుకో.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి అయ్యలరాజు రామభద్రుడు గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866-247-3468.
2: ధారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘనశబ్దస్ఫూర్తి వర్తిల్లగా తోరంబైన రసస్థితిన్ తరళ విద్యున్మాలికాలక్షణోదారంబై కవిసేవ్యమౌ వనమయూరారూఢి ప్రాపించి వర్షారంభంబు ప్రబంధమట్లకిల పద్యాక్రాంతమయ్యంతగన్ అని వర్ష ఋతువును కావ్య లక్షణాల్ని అద్భుతంగా అన్వయం చేస్తూ పద్యాన్ని రచించిన కవి అయ్యలరాజు రామభద్రుడు. కవిత్వంలోనూ వర్షంలోనూ ధారాశుద్ధి మేఘగర్జనలతో కలిసి ఉంటుంది. కావ్యంలో ధారాశుద్ధితో పాటు శబ్దస్ఫూర్తి కూడా ఉంటుంది. వీటితో పాటు రసస్థితి కూడా ప్రాధాన్యం వహించింది. ఇలాంటి అద్భుత భావన చేసిన అయ్యలరాజు రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు. అయ్యలరాజు రామభద్రుడు అయ్యలరాజు వంశానికి చెందిన తిప్పయ్య ప్రపౌత్రుడు, పర్వతయ్య పౌత్రుడు, అక్కయ్య పుత్రుడు. తనని గూర్చి రామభద్రుడు, అయ్యలరాజు తిప్పయ్య మనీషి పర్వతాభిధాన పౌత్ర అక్కయార్య పుత్ర, రామభద్ర కవి ప్రణీతంబైన రామాభ్యుదయ మహాప్రబంధంబు అని ఆశ్వాసాంత గద్యలో చెప్పుకొన్నాడు. రామాభ్యుదయం 8 ఆశ్వాసాలతో 1850 గద్య పద్యాలతో కూడుకొన్న ప్రబంధం. ఈ ప్రబంధ రచనా కాలం క్రీస్తు శకం 1555 ప్రాంతం అని సాహితీవేత్తల అభిప్రాయం. రామాభ్యుదయం ప్రబంధాన్ని రామభద్రుడు గొబ్బూరి నరసరాజుకు అంకితం చేశాడు. నరసరాజు అళియరామరాయల మేనల్లుడు. అల్లుడు రామాభ్యుదయం అవతారికలో అనేక చారిత్రక అంశాలను తెలియజేసే పద్యాలు ఉన్నాయి. అయ్యలరాజు రామభద్రుడు సకల కథాసార సంగ్రహం అనే కృతిని కూడా రచించినట్లు ప్రచారంలో ఉన్నది. కాని సకల కథాసార సంగ్రహం అయ్యలరాజు రామభద్రకవి కృతం కాదని, రామభద్రకవి అనే వేరొక కవికృతి అని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు తెలుగు సాహిత్య చరిత్రలో తెలియజేశారు. అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం అనే ప్రబంధంలో వాల్మీకి రామాయణం కంటే భిన్నమైన అంశాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం ప్రారంభంలో దశరథుడు వృద్ధుడుగా కనిపిస్తాడు. కాని రామాభ్యుదయంలో మంచి వయసులో ఉన్న నాయకుడు. రామాయణాన్ని ప్రబంధంగా రచించదలుచుకున్న రామభద్రుడు దశరథుని వన విహారం, జలక్రీడలు, మురగయా వినోదం మొదలైన అంశాల్ని చేర్చాడు. పుత్రకామేష్టి సందర్భంలో దశరథుడు పాయసాన్ని కౌసల్య కైకలకు మాత్రమే ఇవ్వగా వారిద్దరూ చెరిసగం సుమిత్రకు ఇచ్చినట్లు రామభద్రుడు రచించాడు. గుహుని ఆశ్రమంలో శ్రీరాముడు తపోవేషంలో ఉన్నట్లు, శూర్పణక ముక్కు చెవుల్ని రాముడే కోసినట్లు రామభద్రుడు రచించాడు. రామాభ్యుదయం ప్రబంధం కాబట్టి కథ కంటే వర్ణనలు ఎక్కువగా ఉన్నాయి. అష్టాదశ వర్ణనలు మించి రామభద్రుడు రచించాడు. సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వెళుతున్నప్పుడు దశరథుడు విలపించిన తీరును రామభద్రుడు, ఎదురదను రథము కనుగొను అది గానక తత్పరాగమాలోకించున్ తుదిన్ అదిన్ కానక అడలున్ మదిలోనన్ రాముగూర్చి మహిపతి మరియున్ అని రచించాడు. శ్రీరాముని వనవాస వార్తను తట్టుకోలేని దశరథుని మానసిక అవస్థను, దశరథుని దైన్యాన్ని కవి స్వభావోక్తిలో వర్ణించాడు. సీతారాముల సంయోగ శృంగారం వాల్మీకి రామాయణంలో లేదు. కాని రామభద్రుడు ప్రబంధోచిత మార్గంలో సీతారాములు వివిధ బంధ విశేషంబుల చొక్కిరని వర్ణించటం గమనార్హం. రామభద్రుడు రామాయణాన్ని ప్రబంధంగా రచించటం వల్ల ఎన్నో సన్నివేశాల్ని సంక్షిప్తంగా రచించాడు. అహల్యా శాప విమోచన ఘట్టం చాలా క్లుప్తంగా ఉంది. శిలరూపంలో ఉన్న అహల్య సుందరిగా మారిన దృశ్యాన్ని వర్ణిస్తూ రామభద్రుడు, శిల చిగురుబోడియై ఉల్లసిలనొనర్చి ఎత్తిపోయిన గౌతము నిల్లు నిలిపి అడుగున్ తమ్మి కమ్మ పుప్పొడిన ఇంకా ఏమని నుతింపవచ్చు శ్రీరాము మహిమ అని అద్భుతంగా రచించాడు. ముందుగా శిలారూపంలో ఉన్న అహల్య పరమ సుందరాంగిగా రూపుదాల్చి గౌతముని ఆశ్రమానికి శోభను చేకూర్చిందని, దీనికంతటికీ కారణం శ్రీరామచంద్రమూర్తి పాద పద్మాల మీద ఉండే పుప్పొడి అని శ్రీరాముని మహిమను వర్ణించి చెప్పటం సాధ్యం కాదన్నాడు. రామ సుగ్రీవుల మైత్రి రామాయణంలో ప్రధాన సన్నివేశం. సుగ్రీవునికి తన పరాక్రమం పట్ల విశ్వాసం కలగాలనే భావంతో శ్రీరాముడు ఒక్క బాణంతో సప్తతాళ భంజనం కావించాడు. ఈ విషయాన్ని రామభద్రుడు, త్రాళ్ళు తెగ రావణాది శాత్రబుల ఆండ్ర తాళ్ళు దిగున్ ఇటుల అనెడి చందమున అంతా మరలి తొనవచ్చె రఘువీర వర శరంబు శరము దొనచేరుటెందు నైజమ్ముగాందే అని ప్రతిభావంతంగా రచించాడు. త్రాళ్ళు తెగ అన్నప్పుడు తాటి చెట్లు తెగిపోగా అనే అర్ధాన్ని, శాత్రవుల ఆండ్ర తాళ్ళు తెగునిటులా అన్నప్పుడు శత్రువుల భార్యలు ధరించిన మంగళసూత్రాలు తెగిపోతాయి అంటే శత్రువులు నశిస్తారు అనే అర్ధాన్ని సాధించి రామభద్రుడు తన శబ్ద ప్రయోగ దక్షతను ప్రకటించాడు. వాలికుమారుడైన అంగదుడు రావణుని దగ్గరకు రాయబారిగా వెళ్లి, ఓ రావణ శ్రద్ధగా విను, సాక్షాత్తుగా కరుడు అనే రాక్షసుణ్ణి చంపిన వీరుడు శ్రీరాముడు నీకు ఒక మాట ఓరకనే చెప్పిరమ్మన్నాడు. ఆ శ్రీరాముని ఆజ్ఞను చెబుతున్నాను విను. నువ్వెవడివిరా నా దగ్గరకు రావటానికి అని అంటావేమో, నేనెవరో తెలుసా అని ఇలా పలికినట్లు రామభద్రుడు రచించాడు. నిను తన చంక వయించుకొని నీర నిధాన చతుష్టయంబునన్ చనిచని సాంధ్యకృత్యములు సల్పెడునంతకు త్రిప్పి తెచ్చి పెంపుననట వైచి కొంకరుపోయిన నీ మెయి చక్కనొక్కి పోననిచిన వాలినందనుడా అంగదుడన్ దశకంఠా వింటివే. ఓ రావణ, నిన్ను తన చంకలో ఇరికించి ఉదయం నుంచి సాయంత్రం దాకా చతుస్సముద్ర వేలా వలయితమైన భూమండలమంతా తిప్పుకొని వచ్చి నిన్నక్కడ వదిలేసి నీ శరీరమంతా వంకరలు పోతే సాఫీ చేశాడే ఆ వాలి కొడుకు అంగదుణ్ణి, నా మాట విను. బ్రహ్మసంతతివాడవై పట్టణంబు లంకగా నుండి కేల కైలాసమెత్తి ప్రబలితివి నీ కులస్థాన పౌరుషములకు ఉచ్చముగా నేలచొచ్చితి పిచ్చి పనికి అని పలికాడు. ఎంతో గొప్పతనం కలిగిన రావణుడు పిచ్చి పనికి పూనుకొన్నాడని అంగదుని భావం. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని రామభద్రుడు కమనీయంగా రచించాడు. శ్రీరాముడు సీతాదేవి తలమీద తలంబ్రాలు పోసే ఘట్టాన్ని కవి, ముత్తియంబుల దోయిళ్ల ముంచి ముంచి కాంచువారల హర్షాబ్ది ముంచి ముంచి మించి తన చేయి మీదు కావించి మించి విభుడు తలబ్రాలు ఓసెన వెలది మీద అని రమణీయంగా రచించాడు. అప్పుడు సీతాదేవి పాలసముద్రము నుంచి పైకి వచ్చిన లక్ష్మీదేవిలాగా ప్రకాశించింది అని కూడా వర్ణించాడు. రామకథను మొట్టమొదటిసారిగా ప్రబంధ రూపంలో రచించిన కవిగా అయ్యలరాజు రామభద్రుడు చిరస్మరణీయుడు అయ్యాడు.
0: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి అయ్యలరాజు రామభద్రుడు గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247-3468.
0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా స్వాతంత్రోద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి శ్రీ రాలి శివగారి ప్రసంగం వింటారు.
4: వినాయక్ దామోదర్ సావర్కర్ అలియాస్ వీర్ సావర్కర్ పేరులోనే వీరత్వాన్ని నిలుపుకున్న యోధుడు. భారతదేశం స్వాతంత్ర్యం కోసం నిరతం పోరాడిన రహస్య విప్లవ వీరుడు. బ్రిటిష్ అధికారిక వ్యవస్థని ధిక్కరించి దేశప్రజల రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు. భారతీయులందరి గుండెల్లో దేశభక్తి జ్వలించేలా అగ్గిరాజేసిన నిప్పుకణిక వీర్ సావర్కర్. భారతదేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం రక్తాన్ని దారబోసిన వ్యక్తుల్లో దామోదర్ సావర్కర్ ఒకరు. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరేపుడిగా నిలిచాడు వీర సావర్కర్. భారతీయ స్వాతంత్ర్యం కోసం ఆయన పూనుకున్న ప్రతి ఉద్యమం పెనుసంచలనమే. సాహితీవేత్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా దేశానికి ఎనలేని సేవలందించారు వీర్ సావర్కర్. సావర్కర్ గారు 1883 మే 28 నాసిక్ జిల్లా బాగూరు అనే గ్రామంలో ఒక మరాఠీ చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి దామోదర్ పంత్, తల్లి రాధాబాయి. సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీర్ సావర్కర్ అన్న గణేష్ సావర్కర్కి కూడా మదిలో ఎప్పుడూ స్వాతంత్ర్య పోరాట విప్లవ జ్యోతి ప్రభవిల్లుతూ ఉండేది. 1904 బ్రిటిష్ పరిపాలనలో భారతీయులు పడే కష్టాలను చూసి ద్రవించిపోయిన సావర్కర్ సోదరులు తమ జీవితాన్ని పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం సాధించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధ్వంసం చేసి ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలనే భావనని మనసులో ఆశయంగా సంకల్పించుకున్నారు. ఈ ఆశయ సాధనం కోసం అభినవ భారత్ అనే సంస్థను స్థాపించారు. 1902 పుణే పెర్గ్యూసన్ కాలేజీలో బిఏ చదువుతూనే ఫియర్స్ పొలిటికల్ అండ్ రివల్యూషనరీ ఎన్విరాన్మెంట్లో విద్యార్థులతో చేయి కలిపి విప్లవాన్ని రేకెత్తించారు సావర్కర్. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి వారి తమ దేశానికి తరిమికొట్టి భారతీయుల బానిసత్వాన్ని దూరం చేయడమే ఈ విప్లవకర్ల ముఖ్య లక్ష్యం. వినాయక్ దామోదర్ సావర్కర్ బార్ ఎట్లా చదువు కోసం 1906 లండన్కు వెళ్లారు. ఆంగ్లేయుల గడ్డపై నుంచి విప్లవోద్యమం నడపాలనే దృఢమైన నిశ్చయంతో అక్కడికి వెళ్లి శ్యామ్జీ కృష్ణవర్మ, మదన్లాల్ ధింగ్రా వంటి గొప్ప విప్లవకారులతో ఆయన పనిచేశారు. లండన్లో ఇండియా హౌజ్ అనే విప్లవాత్మక సంస్థలో చేరి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. విప్లవకారుల రహస్య విప్లవ చర్చలకు ఇండియా హౌజ్ బాసటగా నిలిచింది. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు. వీర్ సావర్కర్ రచయితగా అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచనలు చారిత్రక అంశాలు, హిందుత్వ సిద్ధాంతాలు, జైలు అనుభవాలు మరియు దేశభక్తి భావనల చుట్టూ తిరిగాయి. సావర్కర్ రాసిన పుస్తకాలన్నీ హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ప్రచురితమయ్యాయి. 1909 లండన్లో చదువుకుంటున్న రోజుల్లోనే సావర్కర్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857, స్వాతంత్ర్య సంగ్రామం చరిత్ర అనే గ్రంథాన్ని రాశారు. ఇది 1857 జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామ యుద్ధంగా గుర్తించి వర్ణించి రాసిన అత్యంత ప్రభావశీల రచనగా చరిత్రలో నిలిచింది. 1857 తిరుగుబాటు మరియు స్వాతంత్ర్యం సాధించడానికి అవసరమైన వ్యూహాల గురించి ఈ పుస్తకంలో ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటుగా అణిచివేస్తే ఇది భారతదేశపు స్వాతంత్ర్య యుద్ధమని సావర్కర్ బలంగా వాదించాడు. అన్ని సామాజిక వర్గాలు, మత సామూహిక సంఘాలు ఈ పోరాటంలో పాల్గొన్నారని ఈ పుస్తకంలో రాశాడు. దేశవ్యాప్తంగా ప్రజలలో అంగీకారం ఉన్న పోరాటంగా ఈ స్వాతంత్ర్య సంగ్రామం 1857 చరిత్రలో నిలిచింది. బ్రిటిష్ పాలన హిందూ ముస్లిం సంప్రదాయాలను ఎలా దెబ్బతీసిందో వివరించాడు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ద్వారా రాజ్యాలను కబళించడం, పురాతన వ్యవస్థలను నాశనం చేయడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. బ్రిటిష్ వ్యాపార విధానాల వలన చిన్నతరహా వ్యాపారాలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే 10, 1857 మీరట్లో తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటు సైనికులు ఢిల్లీకి వెళ్లి బహదూర్షా జాఫర్ను మళ్లీ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ పరిణామం

0: దానికి చిహ్నంగా మారింది. లక్నో, కాన్పూర్, బార్లే, ఝాన్సీ, గ్వాలియర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర యుద్ధాలు జరిగాయి. టాంతియాతోపి, రాణి లక్ష్మీబాయి, నానాసాహెబ్ వంటి నాయకులు విప్లవ పోరాటానికి నాయకత్వం వహించారు. ప్రజలు విస్తృతంగా పాల్గొన్నదే కాక బ్రిటిష్ పాలకులపై తీవ్ర ప్రతీకార చర్యలు జరిపారు. హిందూ ముస్లింలు కలిసికట్టుగా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించారు. సావర్కర్ ఈ ఐక్యతను జాతీయ చైతన్యంగా పేర్కొన్నాడు. స్వాతంత్ర్య పోరాటంలో మతం అడ్డంకి కాలేదని స్పష్టం చేశాడు. బ్రిటిష్ సైనికులు ప్రజలపై అమానుష హింసలు జరిపారు. గ్రామాలు కాల్చివేయడం, సామూహిక హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. తిరుగుబాటుదారులపై కఠిన శిక్షలు విధించబడ్డాయి. బహదూర్ షా జాఫర్ అరెస్టు అయ్యాడు. రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే వీరమరణం పొందారు. ఆయుధాల కొరత, శిక్షణ లోపం, నాయకత్వ దౌర్భాగ్యం వల్ల తిరుగుబాటు నశించింది. బ్రిటిష్ సైన్యం మరింత బలంగా తిరిగి అధికారం చలాయించింది. 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్ర బ్రిటిష్ కథనాలను సవాలుగా నిలిచింది. దీన్ని ప్రపంచంలో పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంథాన్ని నిషేధించింది. ఈ పుస్తకం ప్రచురణ కోసం భారత్లో తన అన్న గణేష్ సావర్కర్ పంపగా బ్రిటిష్ వారు పసిగట్టి ఆయన్ను అరెస్ట్ చేసి అండమాన్కు జైలుకు పంపారు. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్ర రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతోమంది స్వాతంత్ర సమరవీరులకు, విప్లవ యోధులకు స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారిని, భగత్ సింగ్ గారి లాంటి విప్లవకారులని బాగా ప్రేరేపించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధ తిరుగుబాటు లండన్లో ఇండియా హౌజ్ అనే విప్లవ సంస్థను ప్రోత్సహించినందుకుగాను ఆయన రచించిన ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1857 బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆగ్రహింపజేశాయి. 1909 మెజిస్ట్రేట్ జాక్సన్ హత్యలో విప్లవకారులకు ఆయుధాలు పంపినట్లు ఆరోపణలపై 1910 లండన్లో సావర్కర్ని అరెస్ట్ చేశారు. మార్సిల్స్ నుంచి పారిపోయి మళ్లీ బ్రిటిష్ పోలీసు యంత్రాంగానికి పట్టుబడ్డారు. బ్రిటిష్ న్యాయ ప్రమాణాలు ఉల్లంఘించినందున సావర్కర్కి న్యాయస్థానం అండమాన్ కాళాపాని సెల్యులార్ జైలులో 2 యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2 యావజ్జీవ కారాగార శిక్షలంటే 50 సంవత్సరాల జైలు జీవితం. అప్పటిదాకా బ్రతికే ఉంటావా అని వెక్కిరించిన బ్రిటిష్ జైలర్తో, అప్పటి వరకు నీ సామ్రాజ్యం ఉంటుందనుకుంటున్నావా అని ఏమాత్రం బెదురులేకుండా గుండె ధైర్యంతో ఎదురు ప్రశ్న వేసిన ధైర్యశాలి సావర్కర్. అండమాన్ నికోబార్ సెల్యులార్ జైలులో ఆయన అనుభవించిన కఠిన శ్రమ, శారీరక, మానసిక వేధుంబులతో గడిపిన దుర్భర జీవితాన్ని మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అనే గ్రంథంలో వివరించారు. జైలు జీవితం మధ్యలో ఆయన చేసిన ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక చింతనలు, హిందుత్వ భావజాలం పట్ల అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది బ్రిటిష్ కాలంలో భారత స్వాతంత్ర్య సమరయోధులపై జరిగిన దమనాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడే పుస్తకం. ఈ పుస్తకం చదవడం వల్ల వీర్ సావర్కర్ నిజ జీవిత బాధలు, వారి త్యాగాలు మరియు భారత స్వాతంత్ర్యం కోసం వారు ఎంత తప్పించి పోరాడారో అర్థమవుతుంది. జైలులో సావర్కర్ను చాలా చిత్రహింసలకు గురిచేసేవారు. మానసిక ఒత్తిడితో ఆయనను హింసించేవారు. అయినా కూడా వారి విధించిన కఠిన శిక్షలకు క్షోభిస్తూ కూర్చోలేదు. చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి శరీరాన్ని నిర్బంధించారు. ఆయన మనసులో మెదులుతున్న సంకల్పం ఒక్కటే, బ్రిటిష్ ప్రభుత్వ నీచపు పాలన నుంచి భారతీయులకు విముక్తి. బందీగా కారాగారంలో కొట్టిమిట్టాడుతున్న సమయంలో సావర్కర్ రచనా వ్యాసంగాన్ని సాగించారు. జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకుని తర్వాత కాలంలో గ్రంథస్థం చేశారు. కొన్ని నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్, మహాసాగర్ తదితర గొప్ప కావ్యాలు వెలువడినాయి. 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ జైలు నుంచి మహారాష్ట్ర ఎరవాడల జైలుకు తరలించారు. సావర్కర్ తన శిక్షను సడలించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక దఫాలు క్షమాపణ పత్రాలు రాశారు. 13 సంవత్సరాల కారాగార శిక్ష తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో విడుదలైన సావర్కర్ మిగిలిన జీవితమంతా హిందూ సామాజ సిద్ధాంతాలకి అంకితమిచ్చారు. నాటి హిందూ సమాజం అనేక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో తల్లడిస్తుంటే చూస్తూ ఓర్వలేకపోయారు. సమాజంలోని ఈ అసమానతలకి కళ్లెం కట్టి ప్రజల్ని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనేక్యత, మతమార్పిళ్లు జరుగుతున్నాయని గుర్తుచేశారు సావర్కర్. హిందువులంతా బంధువులేనని చాటి చెప్పారు. చట్టాపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలె జాతీయులు మతములనియూ మెలగవలెనోయ్ అనే గురజాడ మాటలే సావర్కర్ మాటలకు ప్రతిధ్వని అవుతాయి. 1923 ఆయన రాసిన హిందుత్వ అనే పుస్తకం హిందుత్వ భావజాలానికి పునాది వేసింది. హిందుత్వం అంటే మతం కాదు, దేశమంతా ఒక్కటే మతం అని సావర్కర్ నిజమైన జాతీయవాదం యొక్క జ్వాలను రగిలిస్తూనే ఉన్నాడు. సావర్కర్ హిందుత్వాన్ని కేవలం మతపరమైన దృక్పథంగా కాకుండా రాష్ట్ర సంస్కృతి మరియు జాతి చైతన్యానికి సంబంధించిన భావనగా నిర్వచించారు. హిందుత్వ అనేది హిందువుల జాతీయతను సూచించేదిగా వర్ణించారు. మతం కంటే ఎక్కువగా ఇది ఒక సాంస్కృతిక జాతి భావన అని చాటి చెప్పారు. భారతదేశాన్ని రాజకీయంగా హిందూ జాతిగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మతం కాదు, జాతి స్వభావమే ప్రధానమని తెలిపారు. ఈ పుస్తకం యొక్క భావజాలం భారతీయ జాతీయవాదానికి ఒక ప్రత్యేక దృక్కోణాన్ని కలిగించినప్పటికీ ఇది వివాదాలకు దారితీసిన గ్రంథంగా మిగిలింది. సావర్కర్ జీవితమంతా వ్యతిరేకత, విప్లవాలు, తిరుగుబాటు, ఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల పక్షపాతంగానే వ్యవహరించింది. 1960 జీవిత విరామ దశలో సావర్కర్ గారి ఆరోగ్యం తగ్గడం మొదలైంది. ఆయన దృఢమైన నిబద్ధతతో 1964 సామాజిక కార్యకలాపాలకు విరమణ ప్రకటించారు. ఆయన చివరి మాటలు, ఇప్పటి భారతదేశానికి నేను అవసరం లేను, నేను నా జీవిత ధ్యేయాలను పూర్తి చేసుకున్నాను, ఇక శరీరాన్ని కొనసాగించడంలో ఆశయపరంగా ప్రయోజనం లేదు. 26 ఫిబ్రవరి 1966 ముంబైలో తన నివాసంలో ఆయన్ను మరణం కలిసింది. ఓ యోధునికి తగిన విధంగా స్వేచ్ఛతో నిర్ణయాత్మకంగా ముగిసింది. ఆయన తన దార్శనిక లక్ష్యాలను, రాజకీయ ఉద్యమాన్ని, హిందుత్వ సిద్ధాంతాన్ని పూర్తి చేసుకున్నాక ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు తాను విశ్వసించిన జీవనతత్వానికి ప్రతీకగా.
1: మీరింతవరకు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా స్వాతంత్ర్యోద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ వీరి గురించి శ్రీ రాలి శివగారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. It's a sixer. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. Still batting for you forever.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణా కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్టపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణా కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎస్డిఐ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ విఎల్ఎన్ మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
0: ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాట ప్రియురాలు పిలిచింది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతంలో సాధన సర్గం గానం చేసిన పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి
5: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
4: మన భారతదేశం విన్న తొలి స్వరం
5: ఆకాశవాణి.
4: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
5: కోట్లాది గుండెల చప్పుడుగా.
4: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
5: సమాజ స్వరం
4: మన ఆకాశవాణి.
5: సమాచారాన్ని అందించడమే కాదు,
4: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
5: 9 దశాబ్దాల విశ్వసనీయత,
4: 90 ఏళ్ల అనుబంధం.
5: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
4: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
5: గ్రామం నుంచి నగరం వరకు
4: సమాచారం,
5: వినోదం,
4: విజ్ఞానాన్ని అందిస్తూ
5: సంస్కృతికి అద్దం పట్టింది.
4: మారుతున్న కాలంతో పాటు
5: సరికొత్త సాంకేతికతతో
4: మీ ముందుకు సరికొత్తగా
5: ఆకాశవాణి. వినండి,
4: ఆస్వాదించండి.
6: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న శ్రీమణి గీతాన్ని కమలాకర్ సంగీతంలో హరిచరణ్ గానం చేశారు. పిట్టగోడ చిత్రం నుంచి

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను రేవంత్ లిప్సిక గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం. చిత్రం పేరు ప్రేమకథ చిత్రం.

చిత్రతరంగిణి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాటను ఏఆర్ రెహమాన్ సంగీతంలో టిప్పు జోనిటా గాంధీ గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. చిత్రం పేరు చెలియా.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో షేక్ మౌలాలీ గారి నాదస్వర వాద్య కచేరి వింటారు శ్రీ కల్వకుర్తి శ్రీనివాసులు ప్రత్యేక డోలు. కార్యక్రమంలో ముందుగా వినండి సభాపతికి అభోగి రాగం, రూపకతాళం గోపాలకృష్ణ భారతి రచన.

కార్యక్రమంలో చివరిగా రామచంద్రుడి ఇత్తడు ద్విజావంతి రాగం ఆదితాళం తిస్రగతి అన్నమాచార్య కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు షేక్ మౌలాలీ గారి నాదస్వర వాద్య కచేరీ విన్నారు. శ్రీ కల్వకుర్తి శ్రీనివాసులు ప్రత్యేక డోలు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాటను టిప్పు జోనిట గాంధీ పాడిన పాట విన్నారు. ఒక అమ్మాయి తప్ప చిత్రం నుంచి

0: చిత్రతరంగిణి కార్యక్రమంలో మీరు విన్న రామజోగయ్య శాస్త్రి గీతాన్ని రాహుల్ నంబియార్ గానం చేశారు దూకుడు చిత్రం నుంచి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న శ్రీమణి గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో టిప్పు మేఘ గానం చేసిన పాట జులై చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను రంజిత్ సుచిత్ర గానం చేసిన విశ్వగీతం. చిత్రం పేరు పోకిరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నమస్తే అమరావతి. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాటను యాజ్ ఇన్ నిజార్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో శ్రీమంతుడు చిత్రం నుంచి.

0: నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్యభారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజూ మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాల

0: వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్ సే కహూంగా ఆప్కో అగర్ దవాయియా ఖరీదనీ హై నా జరూర్ జన ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కి బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయే కి దవాయీ 20 రూపాయే మే మిల్ జాతీ హై ఔర్ జాంతే హై ఇస్కే కారణ మేరే మధ్యమ వర్గ కే పరివార్ హమారే గరీబ్ పరివార్ దవాయీ కా జో ఖర్చ్ హోతా నా ఉస్కే కారణ ఉన్కే కితనే రూపాయే బచే హోంగే ఆప్కో అందాజ్ హై క్యా అభీ తో జ్యాదా ఇస్ యోజనా కా జ్యాదా ప్రచార్ నహీ హువా ఫిర్ భీ ఇస్సే మేరే గరీబ్ ఔర్ మధ్యమ వర్గ కే లగ్భగ్ 1.25 లక్ష కరోడ్ రూపాయా ఉన్కా బచ్ గయా హై భాయ్యో యే సేవా కీ హై.
0: సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. కానీ దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరమవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
3: నా పేరు సూర్య, నేను కళాశి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జన ఔషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా 1,000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏమున్నదో, మందంతా సేమ్ ఉంటుంది కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రైవేట్ లైన్ ఉన్న ప్రజలు

0: ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధి పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
1: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జెనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జెనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు భట్టిప్రోల్ నుంచి మురళి గారు. వీరు పండంటి కాపురం చిత్రం నుంచి ఏదైనా ఒక పాట వినిపించండి అంటున్నారు. వీరి కోసం పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని విందాం. ఎస్పి కోదండపాణి సంగీతంలో

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కంకిపాడు నుంచి హర్షకుమార్ గారు, వీరికి పెదరాయుడు చిత్రం నుంచి పాట వినిపించమంటున్నారు. పాడిన వారు ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. చీరాల నుంచి వినీల మానస, వీరు స్వాతికిరణం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. వాణిజయరామ్ గానం చేశారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత దేవుడు చేసిన మనుషుల చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలను తర్వాతి కార్యక్రమం అనంతరం వినవచ్చు. ఇప్పుడు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం వింటారు.
1: ఇస్లామియా క్యాలెండర్లోని జిల్హజ్జ మాసంలో హజ్ యాత్ర జరుగుతుంది. హజ్ యాత్ర చేస్తున్న భక్తులు హజ్ యాత్ర సందర్భంగా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర ఇస్లాం 5 మూల సంబరాల్లో ఒకటి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలి. ఈ యాత్రకు ఖుర్బానీకి మధ్య చాలా దగ్గరి సంబంధముంది. హజ్ యాత్రలో ఉన్న ముస్లింలు ఎలాగూ ఆ యాత్రలో భాగంగా ఖుర్బానీ, త్యాగం, వితరణ ఇస్తారు. ఆ హజ్ యాత్రలో పాల్గొనలేని ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బక్రీద్ లేక ఈదు జుహా పండుగ చేసుకుంటారు. తమ తమ ప్రాంతాల్లో ఖుర్బానీ ఇస్తారు. క్లుప్తంగా అర్థమయ్యం ఏమిదంటే, బక్రీద్ లేక ఈదు జుహా పండుగ నిజానికి హజ్ యాత్రకు సంబంధించిన పండుగ. హజ్ యాత్ర మక్కా నగరంలో జరుగుతుంది. మక్కాకు బయట ఉన్న ముస్లింలు వివిధ దేశాల్లో బక్రీద్ పండుగ రూపంలో హజ్ యాత్రతో తమ అనుబంధాన్ని ప్రకటిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ఇబ్రాహీం అలీస్లాం అనునూయలైన లక్షలాది మంది ప్రజలు పవిత్ర మక్కాలోని కావాగృహానికి చేరుకుని హజ్ విధిని నెరవేరుస్తున్నారు. మహాతల్లి హాజరా అలీస్లాం పాద చిహ్నాలలో నడిచి మొక్కవోని ఆమె సాహసాన్ని, పట్టుదలను స్మరించుకుంటున్నారు. అలాగే మినాలో ఖుర్బానీ సమర్పించి తమ నమాజ్, తమ సకల ఉపాసనా రీతులు, తమ జీవనం, తమ మరణం సమస్తం సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ కొరకేనని, ఆయన సహవర్తువులు ఎవరూ లేర్నివాడని విధేయతా భావంతో తలవంచేవారిలో తాము ముందు వరసలో ఉంటామని క్రియాత్మకంగా నిరూపించుకుంటున్నారు. హజ్ యాత్ర, ఈదుజుహా పండుగ, ఖుర్బానీ, ఈ మూడు ప్రవక్తల పితామహుడు అయిన హజరత్ ఇబ్రాహీం అలీస్లాంతో సంబంధం ఉన్నవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుచరులు ఓ దైవ ప్రవక్త, ఈ ఖుర్బానీ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, ఇది మీ పితృలైన హజరత్ ఇబ్రాహీం సాంప్రదాయం అన్నారు. ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం దుష్టశక్తులతో జీవితకాలమంతా రాజీలేని పోరాటం సాగించారు. ప్రభువు ఆయనకు ఎప్పుడూ ఏ పరీక్ష పెట్టినా అందులో పూర్తిగా నిక్కార్సుగా నెక్కుకు వచ్చారు. సత్యవాక్కు సముత్తనమైన దేశదేశాలు సంచరించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కలిగిన కన్న కొడుకును సైతం దైవ సంకేతంపై దైవ మార్గంలో సంతోషంగా సమర్పించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఆయన త్యాగ నిరతిరికి సంతోషించి దేవుడు ఆయనకు సమస్త మానవాళికి పేష్వాగా చేయబోతున్నప్పుడు, ప్రభువు, ఈ పురస్కారం నావరకేనా, నా సంతానానికి కూడా ఇది వర్తిస్తుందా అని ఆయన ఎంతో ఆశతో విన్నవించుకోగా, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం వర్తించదగని ప్రభువు స్పష్టం చేశారు.

మానవాళికి సన్మార్గం చూపే కార్యక్రమంలో ప్రవక్తల కాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దివ్యఖురాన్లో మహనీయ ఇబ్రాహీం అలీస్సలాం ప్రస్తావన 70 కన్నా ఎక్కువసార్లే వచ్చింది. ప్రస్తావన వచ్చిన ప్రతీ చోట ఇబ్రాహీం అలీస్సలాం విశిష్టత అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక చోట, నిజానికి ఇబ్రాహీం తనకు తానే ఒక సంఘం అని అనబడేది. ఆయన తన ఉనికి రీత్యా ఒకే వ్యక్తి కావచ్చు, కాని అసాధారణమైన తన త్యాగాల దృష్ట్యా, అనితర సాధ్యమైన తన పోరాటాల రీత్యా, నియంతల ఎదుట ప్రదర్శించిన మొక్కవోని సాహసం రీత్యా ఆయన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక్కరే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సముదాయం, ఒక అనుసరణీయ నాయకుడు. ఆయన ఒక్కరే ఒక సైన్యం. అందుకే దేవుడు ఆయన్ని తన కార్యం కోసం ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రపంచంలోనూ ఆయనకు మేలును ప్రసాదించాడు. పరలోకంలోనైతే ఆయన్ని నిశ్చయంగా సజ్జనుల సరస ఉంటారు. అంతేకాదు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏకాచితుడై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు అని తన చివరి ప్రవక్తకు సైతం మార్గబోధన చేశారు ఆ పరమ ప్రభువు. హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం జీవిత ఉద్యమం ప్రపంచ మానవాళికి సత్య సందేశ ప్రచార ఉద్యమం. ఈ ఉద్యమం కోసం ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లారు. తన మొత్తం కుటుంబాన్ని ఈ బృహత్ కార్యంతోనే ఆయన పెట్టారు. ఈ సందేశ ప్రచారోద్యమానికి కేంద్రంగా ఆయన కాబా గృహాన్ని నిర్మించారు. కాబాకి ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రపంచంలో తన పరుగు ప్రయత్నాలు అన్ని కేవలం అల్లా కోసమే అని ప్రకటించారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లా కోసమే, అల్లాకే అంకితమై జీవించే దృఢ సంకల్పాన్ని ఖుర్బానీ చేయడం ద్వారా ప్రకటించారు. హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం గురించి ఖురాన్లోని 37వ సూరాలో ప్రస్తావన ఉంది. ఆయన తాను చూసిన కలలో దైవ దేశాన్ని పాటించటానికి తన కుమారుడైన ఇస్మాయిల్ అలీహిస్సలాం ప్రాణాన్ని త్యాగం చేయడానికి, ఖుర్బానీ ఇవ్వడానికి నేలపై పడుకోబెట్టారు. ఆ సమయంలో అల్లా వద్ద నుంచి వచ్చిన దూత, మీ త్యాగం ఆమోదించబడింది, ఇప్పుడు మీ కొడుకుకు బదులుగా ఒక పొట్టెల్ను వధించండి అని అన్నారు. ఆయన అలాగే చేశారు. దివ్య ఖురాన్లోని అస్సఫాత్ అధ్యయనం 107వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంది. మేము ఒక గొప్ప ఖుర్బానీ ద్వారా ఇస్మాయిల్ను రక్షించాము అని అల్లా చెప్పాడు. ఈ దివ్య ఖురాన్ వాక్యంలో గొప్ప త్యాగం అనే పదం ఇస్మాయిల్ అలీస్సలాంను ఉద్దేశించి ఉపయోగించడం జరిగింది. అంతేకాని అక్కడ ఖుర్బానీ అయిన పొట్టెల్ను ఉద్దేశించింది కాదు. ఇస్మాయిల్ అలీస్సలాం గొప్ప త్యాగం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ గొప్ప త్యాగం ఏమిటంటే, ఇస్మాయిల్ ఆయన తల్లిగారు హజరత్ హాజిరాతో ఒక నిర్జన ఎడారిలో వదిలివేయబడ్డారు. ఆ విధంగా వారి ద్వారా కొత్త తరం ఉనికిలోకి వచ్చేలా చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతం కేవలం నిర్మానుష్య ఎడారిగా ఉండేది, ఒక ప్రాణి కూడా లేని ప్రాంతం. అందుకే దివ్య ఖురాన్ దీన్ని అత్యున్నత ఖుర్బానీగా పేర్కొన్నది. ఈ గొప్ప ఖుర్బానీ త్యాగం నిజానికి దైవ ప్రణాళిక. హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం కుమారుడు ఇస్మాయిల్ అలీస్సలాం ద్వారా దైవం ఈ ప్రణాళికను అరేబియా ఎడారిలో అమలు చేశాడు. ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్లోని సూర ఇబ్రాహీం వాక్యం 37లో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కావాడు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభువు, వారు ఇక్కడ నమాజ్ స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో కాబా గృహం వైపునకు మొగ్గేలా చేయి. తినటానికి వారికి పళ్ళు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞతలు అవుతారేమో. ఈ విధంగా ఒక నిర్మానుష్య ఎడారిలో వదిలివేయబడిన హజరత్ హాజిరా, ఆమె కుమారుడు ఇస్మాయిల్ అలీస్సలాం ద్వారా ఒక కొత్త జాతి ఉనికిలోకి వచ్చింది. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జాతిలోనే జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం తన భార్యాబిడ్డలను ఆ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టడానికి కారణం అది ఒక దైవ ప్రణాళిక కాబట్టి. దైవదేశాలను పాటించడానికి ఆయన ప్రతి పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అల్లా ఆ దేశంలో హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం ఒక కొత్త ప్రణాళికను రచించారు. ఈ నాగరికత వాసనలు లేని ప్రాంతంలో, నగరాలకు వెలుపల జనావాసాలు లేని ఎడారిలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలనేది ఆ ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం మక్కాలో హజరత్ హాజిరా అలీస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలీస్సలాంను నివసింపజేశారు. హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం ద్వారా ఒక గొప్ప ఏక దైవ ఆరాధన సందేశ ప్రచార ప్రణాళిక అమలులోకి వచ్చింది. హజ్యాత్ర రూపంలో చేసే ఆరాధన నిజానికి దానికి ఒక రిహర్సల్ లాంటిది. జిల్హజ్ నెలలో నిర్దిష్ట తేదీలలో హజరత్ ఇబ్రాహీం అలీస్సలాం, ఆయన వంశీయులు చరిత్రలో ఏం చేశారో,

0: అదే క్రమాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచంలోని ముస్లింలందరూ ఆచరిస్తారు. హజ్ యాత్రలోనూ, ఈదుల్ అజ్హా సందర్భంగానూ ఖుర్బానీ త్యాగం ఇవ్వడం జరుగుతుంది. ఖుర్బానీలో రెండు కోణాలున్నాయి. ఒకటి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి. అదేమిటంటే దైవ మార్గంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. రెండవది ఆచరణ పద్ధతి. చాలామందికి నాణ్యమైన మాంసాహారం కొనుక్కునే స్తోమత ఉండదు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ మాంసం పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలామందికి పోషకాహారం లభిస్తుంది. ఖుర్బానీ చేసిన పశువు మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువులు మిత్రులకు, ఒక భాగాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఒక భాగాన్ని మాత్రమే స్వంతానికి వాడుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల సమాజంలో చక్కని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ పశువుల కొనుగోళ్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఖుర్బానీ వల్ల సమాజానికి లభించే అదనపు ప్రయోజనాలు మాత్రమే. అసలు లక్ష్యం ఏకదైవారాధన విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడం. చిత్తశుద్దితో దైవ ప్రసన్నత కోసం దేవుని ఆదేశాలకు కట్టుబడతామన్న ప్రతిజ్ఞ చేయడం. ఈ ప్రతిజ్ఞకు ఆచరణాత్మక రూపం ఖుర్బానీ.
1: మీరింతవరకు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం విన్నారు.

రాబోయే అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కడప నుంచి రవికుమార్ రెడ్డి, శ్రీదేవి, శైలజ, రెహనా, షెహనాజ్ బాషా వీరు ఒకే కుటుంబం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఘంటసాల పాడారు ఈ పాటను.

0: మనుషులమై మనమంతా కలిసుంటాము.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
5: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఉదిత్ నారాయణ చిత్ర గానం చేశారు ఈ పాట. వినిపించమంటున్నారు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం

0: ఆకాశవాణి
1: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం, నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన. ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
0: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
1: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
0: ఆకాశవాణి ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో తర్వాత దాగుడు మూతలు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి. ఘంటసాల పి సుశీల గానం చేశారు ఈ పాటను.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: హాస్యం ప్రపంచ భాష, వ్యంగ్యం నుడికారం, ధ్వని జాతీయం. ఏ దేశపు సాహిత్యాన్నైనా ఈ మూడు మకుటంగా నిలుపుతాయి. ప్రపంచ సాహిత్యంలో గలివరు, డాన్ క్విక్జోట్ని ఎవరు మర్చిపోలేరు. కనిపించే ముఖానికి ఆలోచనలో మరో మాస్క్ వేయగలిగితే ఆ రచన ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది. తెలుగు సాహిత్యంలో ఆ స్థాయిని సాధించిన మహానుభావులు పాత్రలు ఉన్నాయి. గురజాడ గిరీశం, పానుగంటి జంఘాల శాస్త్రి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తివారి గణపతి కేవలం ఉదాహరణలు మాత్రం. గత శతాబ్దపు తొలి రోజుల్లో పుట్టిన గణపతి దాదాపు 85 సంవత్సరాల తర్వాత ఈనాటికీ చిరంజీవి. ఆనాటి సాంఘిక జీవనం, కుటుంబ వ్యవస్థ స్థితిగతులు, భాషలో నవ్వుకునే నవ్వించే పలుకుబడి రుచి చూడాలంటే మరొక్కసారి గత శతాబ్దపు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించాలంటే గణపతిని పలకరించాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రముఖ నటులు, ప్రయోక్త బందా కనకలింగేశ్వరరావు గారు 38 సంవత్సరాల కిందట, అంటే 1967లో ఈ నవలను నాటకీకరించారు. ఆయనే స్వయంగా నిర్వహించారు. హాస్యానికి, నటనకు తన ప్రత్యేకత నిలుపుకున్న నండూరు సుబ్బారావు గారు ఆనాటి గణపతి. ఆ తరం ప్రముఖులు చాలామంది ఈ నాటికలో పాల్గొన్నారు. పి సీతారత్నమ్మ, ప్రయాగ నరసింహశాస్త్రి, సి రామ్మోహన్ రావు, పుచ్చా పూర్ణానందం, ఉప్పులూరు రాజారావు ఇలాగా. ఈ నాటిక ఆ రోజుల్లో శ్రోతల్లోకి దూసుకుపోయింది. నాకు ప్రత్యేకమైన ఆనందం ఏమిటంటే దాదాపు వీరందరితోనూ నేను విజయవాడ కేంద్రంలో పనిచేశాను, నాటకాలు రాశాను, నాటకాలు వేశాను. ఆ రోజుల్లో రేడియో ఉద్యోగమే గొప్ప ఉద్యమం. తెల్లారులేస్తే కొత్త ఆలోచన వైపుకి, కొత్త రచన వైపుకి, కొత్త కార్యక్రమం వైపుకి అంతా పరుగులు తీసేవాళ్ళం. టైం మిషన్లో ముందు కాలానికి వెళ్లే అవకాశాలు ఇప్పుడిప్పుడు చాలా ఉన్నాయంటున్నారు. కానీ ఆ మిషన్లో దాదాపు 85 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగితే అపూర్వమైన అనుభూతిని గణపతి మీకు పంచుతుంది. ఈరోజు పాత చింతకాయ పచ్చడి కాదు గణపతి. కాలం మారినా పారినా విలువ తరగని నికార్సైన 24 క్యారెట్ల బంగారం ఈ చిలకమర్తివారి రచన, బందాగారి నాటకీకరణ, వెరసి ఈ గణపతి. తెలుగుదేశంలో తొలి నవలా రచయితల్లో ఒకరైన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి బాణి ఎలా ఉంటుంది? గయోపాఖ్యానం వంటి నాటకాలతో సామాజికుల గుండెల్లో నిర్దుష్టంగా పీటవేసి కూర్చున్న ఓ మహారచయిత నవల రుచి ఏమిటి? చాట్లు, పిజ్జాలు తందూరేల్లో పడి నలిగిపోతున్న టీవీలకు, సినిమాలకు బదిలీ అయి ప్రసార మాధ్యమాల శక్తిని, చావని మర్చిపోతున్న ఈనాటి శ్రోతకి కేవలం ఒకే ఒక్క శ్రవణేంద్రియం ద్వారా పంచభక్ష పర్వాణాన్ని పంచిన ఆనాటి రేడియో నాటిక రుచి, రేంజి, శాశ్వత విలువలు, నాస్టాల్జిక్ జ్ఞాపకాలు అన్నీ తిరగదోడే అద్భుతమైన నాటకాన్ని మీరు వినబోతున్నారు. కళ్ల ముందు నిలువెత్తు బొమ్మలకి, డ్రాయింగ్ రూముల్లో బుల్లితెర వినోదాలకి అలవాటు పడిన ప్రేక్షకుల్ని మళ్ళీ అంతర్ముఖుల్ని చేసి కేవలం శ్రోతల్ని చేసే అద్భుతమైన కళాఖండం మెల్లగా మీ మనసుల్లోకి ఆవిష్కృతమవుతోంది.

0: మీకింకా నమ్మకం కలగకపోతే మత్సుకు ఒకే ఒక అస్త్రాన్ని సంధించబోతున్నాను. దాని పేరు గణపతి, చిలకమర్తివారి గణపతి కాదు, చిలకమర్తి బందావారి గణపతి కాదు, చిలకమర్తి బందా నండూరివారి గణపతి, అది గణపతి. వినండి.
1: పడవల్లారా, ఏమిట్లా ఇలిగిరిపోయేట్టుగా కేకలు? మీ గొంతులు కొయ్యా. ఒరేయ్ నాగేశు, ఎందుకు నా కేకలు? వీపు చెట్ల కొడతా.
2: పంతులు గారండి, మరేమోనే, ఒక ఆడది, ఒక ఆడదండి.
3: ఆడది కాదండి, ముసలమ్మండి.
1: ఏడు సేవలే, ముసలమ్మ అయితే ఆడది కాదట్రా.
2: ఓ కొండ ముచ్చిని వెంట పెట్టుకుని ఆడించడానికి కావాలను మన ఇస్కూలుకేసి తీసుకొస్తుందండి.
3: కొండ ముచ్చు కాదండి, ఎలుగుబంటి పిల్లండి. లేచి నుంచుని రెండు కాళ్ళ మీద నడిచొస్తుందండి.
2: అన్ని అవధాలండి, సత్య ప్రమాణంగా అది కొండ ముచ్చేనండి. నల్లగా కక్కు కొట్టిన తిరగట్రాయిలాగా మొహం, ఊళ్ళంతా నూగు, జానెడుతున్నంత పొట్టి, మరిగుజ్జుతనానికి తగిన బొజ్జ.
3: అవునురా రాగేశు, ఎలుగుబంటి పిల్ల కాదురా కొండ ముచ్చే. దానికి మెల్లకన్ను కూడా ఉంది రోయ్, మృదుకి మీద చూసావా? కంది గింజలతో పురిపిడికాయ ఎగురుకుంటూ నడుస్తోందిరా ఆ ముసల్లి. దాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది.
1: ఎందుకురా, ఎందుకురా అన్న గులు మీరును? చిత్తకప్పుడుస్తాను పుండాకూరులారా.
2: నిజంగా ఒట్టండి, మీరిటొచ్చి ఈ కిటికీలోంచి చూడండి.
3: మాస్టారు, కొండ ముచ్చుకి వేరుశనకాయలు తీసుకురానా అండి.
1: ఇక్కడి నుంచి బయటికి కదిలేవా తంతాను. అసలు ఏది కొండ ముచ్చు? అదే, అది కొండ ముచ్చు కాదురా, మనిషేరా. మన బడిలో చేర్చడానికి ఆ పిల్లవాడిని తల్లి తీసుకొస్తోంది.
2: పండు, అది కొండ ముచ్చుని నేను. అది మనిషి అయితే మా తోటలోని పది అరటికాయలు మీకు కూరగిస్తాను.
1: ఒరేయ్ నాగేశు, నాతో పందెం వేస్తావట్రా? నల్లగా ఉన్న వాళ్ళందరినీ కొండ ముచ్చులు అంటూ ఉంటావా? పాపం ఆ కుర్రాడు అమ్మవారు పడ్డాడు కావాలను, మొహం అంతా మచ్చలు పడ్డాయి. కొంచెం దొడ్డి కాళ్లేనుకో, మరిగుజ్జువాడేమో అసలే దానికి తోడు బొజ్జ. అయితే మాత్రం కొండ ముచ్చు అంటావా? అరుగు, ఇక్కడికే వస్తున్నారు, మాట్లాడకండి.
4: ఏమండి, మీరేనా పంతులు గారు? ఇడుగో మా పిల్లవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకొచ్చానండి.
1: వీడు మీ అబ్బాయేనా? పేరు?
5: నా పేరు గణపతి అండి.
4: పోయే కాలవర్రా అలా నవ్వుతారు నా బిడ్డను చూసి? వాడికి అసలే దేవుడు పేరు, కోరి కోరి ముచ్చట పడి వాళ్ళ నాన్న పెట్టుకున్న పేరది.
5: అవును, నా దేవుడు పేరు.
4: నాలుగు ఉతకండి, బొత్తిగా భయం లేకపోతే పనికి రాకుండా పోతారు. వారు ఏ కాస్త పొరపరిచిన నన్ను అలాగే ఉతికేవారు.
1: ఎవరమ్మా ఆ మహానుభావులు?
4: అదే మావారే. చెప్పరా మీ నాన్న పేరు?
5: మరే మా నాన్న పేరు గంగాధరం.
1: ఏం పనిచేసేవారు నాయన?
4: ఇదిగో చూడండి కాకినాట, గుక్కెండి ఎవడ నోట్లో పోసుకున్నా సరే అవి మా ఆయనకు ఆవిట్లేవే.
1: ఓహో, అయితే సార్థక నామధేయులన్నమాట.
5: అవునండి, మా తాతయ్య పేరే పప్పు బొట్ల పాపయ్య, ఇంకా పెద్ద ఉద్యోగం చేశాడు.
4: అవును, మా మామగారు రోజుకి 100 రూపాయలైనా కళ్ళబడందే అవపోతన పట్టేవారు గారు. చూడండి పునహాలో, ప్రతి వారు వచ్చి వారిని చేతులు ఉచ్చుకు బతిమారి మరీ తీసుకెళ్ళేవారు.
1: అంత ఉద్యోగం ఏమిటమ్మా?
5: ఏముంది, చచ్చిపోయిన వాళ్ళని మోసుకెళ్లేవాడు సరదాగా మా తాత.
1: సైలెంట్ సైలెంట్
4: నీనోళ్ళు పడా, ఎందుకురా ఇకిలింతలు?
1: అబ్బాయ్ గణపతి, నువ్వు మా బడిలో భయభక్తులతో చదువుకోవాలి. నీ పుట్టిన తేదీ?
4: వాడి మొహం వాడికేం తెలుసు, నే చదువుతా రాసుకోండి. ఎప్పుడంటే ఆ వెంకన్న పంతులు గారి తల్లిగారి నేల మాసికన్నాడు.
1: అది నాకేం తెలుస్తుందమ్మా, సరిగ్గా చెప్పు.
4: సరే, మన ఊళ్ళోకి గౌడి గేదెలు అమ్మడానికి వచ్చాయే సరిగ్గా అదే రోజండి.
1: ఏడిసినట్టే ఉంది, సరైన తేదీ చెప్పవమ్మా.
4: అన్నట్టు కంసరి కామాక్షి పశువుల పాక దహనంగా అలేటండి ఆ రోజేగా.
1: నా పిండాకుడు, పోని మీ అబ్బాయికి ఎన్నేళ్ళో చెప్పవమ్మా?
4: ఎన్నో ఏళ్ళు కూడానా, ఒడుగయి 8 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటపడి ఆయన ఉండగానే తన స్వహస్తాలతో వేసుకున్నారు. పో 8 ఏళ్ళయింది, ఇప్పటికీ రాత్రులు నా కంట్లో మెదులుతూ ఉంటారు. రే మీ తలపండు పగల, మీకేం పోయే కాలం అర్రా. ఊరుకో నాయన ఊరుకో, పోయిన మీ నాన్న తిరిగి వస్తారు గనక.
1: ఏడుపులకి తాళించండి తల్లి కొడుకును. ఓహో సరే, ఇవాళకి బడి అయిపోయింది గణపతి. రేపు ఉదయం 7 గంటలకెళ్ళరా, పలకా బలపం తెచ్చుకో.
5: అమ్మా నాకు బడుద్ది. నాకు భయం, ఏ పంతుల్ని చూస్తేను ఇక్కడ దెయ్యాలుంటాయో. వద్దే అమ్మా నాకు బడుద్ది.
4: మా నాయన కాదు, మా నాయన నోరు ముయ్యరా, మరేం భయం లేదు. గాని ఇదిగో అబ్బాయిలు, మీరు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా గణపతిని కూడా రోజు మీతో పాటు బడి పిలుచుకెళ్ళండి.
2: ఓ మీ ఇల్లు ఎక్కడా?
4: సింగమ్మ గారు ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెబుతారు.
2: అది మీ ఇల్లేనా?
4: ఆరి భడవా,
5: మా మామయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నాగన్నగాడు వాడిల్లు.
4: అప్పును ఆయన.
2: ఆయన గారి ఇల్లు ఎక్కడా?
4: ఆ గంగానమ్మ గుడికి అవతల.
2: అరే గణపతి, పొద్దున్నే వచ్చి పిలుస్తాం, తయారుగా ఉండు.
5: రాను అమ్మా, బండ్లో కొడతారే, నేను అక్కడికి వెళ్ళను.
4: ఊరుకోరా ఊరుకోరా,
5: నేను వెళ్ళను.
4: ఇదిగో ఆ మాట అన్నావా, మీ మామయ్య చిత్తం కొడతారు.
5: చదువుకుంటే సార్ నేను వెళ్ళను.
4: ఇదిగో చూడండి అన్నా గణపతి, బాగా చదువుకుంటే కానిస్టేబో కలకటేరు ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు హాయిగా గుర్రం ఎక్కి కమాన్ వెళ్ళొచ్చు.
6: భలే భలే, గుర్రం ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం అమ్మా. గుర్రం అమ్మా, గుర్రం గుర్రం.

0: సింగమ్మక్క, సింగమ్మక్క, ఏడే గణపతి, పంతులు కనబడి వీడు బళ్ళోకి రావటం లేదని చెప్పాడు, రథమని చీరేస్తాను.
1: తమ్ముడా, ఇంకా వాడికి చిన్నతనం రా.
0: ఏమిటి, మైనార్తి కూడా వెళ్ళింది విధవకి, ఇంకా చిన్నతనమా? ఆ పిల్లలందరితో కలిసి పారేసిన ఎంగిలి చుట్ట ముక్కలు కాల్చున్నట్ట.
1: అర్ధాయుష్ సన్యాసులు, ఆ బర్లో పిల్లలే వాడికి నేర్పుంటారు, లేకపోతే నా బిడ్డడేమిటి బీడీలు చుట్ట ముక్కలు కాల్చడం ఏమిటి?
0: విన్నావా నీ కొడుకు నిర్వాకం?
1: ఏమిటది,
0: పెద్దిరెడ్డి గారి తోటలో పిల్లల్ని వెంట పెట్టికెళ్లి మామిడికాయలన్నీ రాల్చేసట.
1: చిచ్చి, మొన్నటి గాలి వానకి అవే రాలిపోయాయేమో.
0: నువ్వు అలాగే అంటావు. కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్ర మాసంలో చెట్లకాయలు రాలతాయా? నిన్నటి రాత్రి తిమ్మావజ్జుల వారి దొడ్డు కొబ్బరి చెట్టు ఎక్కి పిందెలతో సహా బొండాలన్నీ రాల్చి పారేసింది ఎవరనుకున్నావు? మన ప్రబుద్ధుడే.
1: ఆ ఊరంతా ఉడతలు పోగైనాయి, అవే కొట్టేశాయేమో.
0: కరణం గారి వేరుశనగ చేను పాడు చేసి కాయలు కాజేసుకుపోయారట.
1: తమ్ముడో, సర్కారు సాటింపు విన్నావా?
0: ఏమని,
1: ఊళ్ళోకి ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి పడ్డాయట. ఏ మొక్కని పడితే ఆ మొక్కని మొదల్లో కొట్టేస్తున్నాయట్రా.
0: సింగమ్మ, ఇంతకీ నీ కొడుకు మంచివాడు, ఏమీ ఎరగని వాడు అంటావు.
1: కాదు మరి,
0: నీ గారం వల్లనే వాడింత మారం చేస్తున్నాడు, నీ ముద్దు వల్లనే వాడిలా చెడిపోతున్నాడు. ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తావు.
1: తమ్ముడు నాగన్న, లేక లేక వంశానికి ఒక్కగాని ఒక్క కొడుకు పుడితే వాణ్ణి కాస్త తిట్టి కొట్టమంటావుట్రా. ఏదో ఏళ్ళు వస్తే వాడికే బుద్ధి కుదురుతుంది లేనాయన.
0: ఏం కుదరటమో, ఏం లోకం.
2: బుద్ధి కుదరడం మాట అలా ఉండగా అల్లరి పెరుగుతోంది, దాంతో పాటు ఆకలి పెరుగుతోంది.
1: ఓసావు మాచమ్మా, నీ మొగుడు ఇక్కడ ఉండగానే ఆడపడుచును ఆడిపోసుకుంటావెందుకే? నా తిట్టగాలమట్టి నీ ఇంట్లో ఉన్నా గాని వారే ఉంటే రెండు చేతులా సంపాదించి నాలుగు చేతులు ఖర్చు పెట్టుకునేవారు. నా బిడ్డకి ఆకలి ఎక్కువ అంటున్నావా? నీ దిష్టి కొట్టే అర్ధసీరు తినేవాడల్లా పావుసేరులో పడ్డాడు, రాత్రి నీ చేతులతోనేగా వడ్డించింది.
2: అదే మీ అబ్బాయే చెప్పాడు స్వయంగా.
1: ఏమని,
2: మొన్నట మీ వాడు ఎవరో దూర బంధువు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్లాడట. ఆవిడ ఏకాశని నాలుగు దెబ్బ రొట్టెలు చేసుకుందిట. మీ వాడికి వాటిని చూడగానే నోరు ఊరిందట. ఆ ముసలావిడితో,
3: అమ్మమ్మ అమ్మమ్మోయ్, నీ సంగతి మా తాతయ్య అస్తమానం అంటూ ఉండేవాడమ్మమ్మ.
4: అవునాయన, వారు పోయి కూడా 50 ఏళ్ళైంది, అచ్చు నీలాగే ఉంటూ.
3: అవునవును, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, అన్నప్ప తాతయ్య పోలికలే వచ్చాయి నీకు అని.
4: అదేమిట్రా, ఆయన గారి పేరు మారుస్తావే అన్న ఆయన?
3: ఆయన పేరు అది కాదా? ఏమోలే, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదమ్మమ్మ. అమ్మమ్మ, అయితే తాతయ్య పేరేమిటి?
4: నేనెలా చెప్పాను రా ఒరే బుల్లాడా, నువ్వు దగ్గరికి వెళ్ళి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటా గాని పొయ్యి మీద రొట్టె ముక్కను చూస్తూ ఉండు, ఏ కుక్క అయినా వస్తుందేమో.
3: రొట్టె ముక్కలు చుట్టంలోనే మంచివాడి అనమాట. నీకేం భయం లేదమ్మమ్మ, నేనున్నాగా. అబ్బో రొట్టెలు భలే బాగున్నాయి. చిచి కర కర కర అమ్మమ్మ, వీతలు పేసొద్దామని అలా వెళ్ళాను, ఎక్కడించో చటాలను వచ్చి తటాలన బూర్లు ముక్కల్లో ఉన్న రొట్టె ముక్కను ఎగరేసుకుపోయింది.
4: దాని మొహం మంట నల్ల కుక్కేనా?
3: నల్ల కుక్కే.
4: ఆ చెవులకు వచ్చిందేనా?
3: అదే అమ్మమ్మ.
4: నిన్నటి నుంచి తారు చాడుతోంది బెలవ కుక్క. ఆయన గణపతి, ఏమి అనుకో బాకే, పెద్దదాన్ని మడుగట్టుకున్నాను గాని కాస్త దిబ్బరట్లా గోతిలో బారేసి కాస్త బూర్లు ముక్కుడు కడిగిస్తావా నాయన?
3: ఏంటమ్మమ్మ నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకు? తాతయ్య నన్ను ఎంతగా ఎత్తుకు నాడించేవాడు.
4: ఆయన ఎప్పుడు అంటుండేవారు నా మనవడు అచ్చంగా నా పోలికని.
3: ఈ మూడు దిబ్బరొట్టెలు చక్కగా దాచుకుని తోటలోకి వెళ్ళి తింటాను, బాగున్నాయి. అమ్మ బూట్లు దాచుకుంటా. అమ్మమ్మ, ఈ దిబ్బరొట్టెలు దూరంగా పారేసి బూర్లిమ్ముకుడు అద్దంలో కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే.
2: మీ సుపుత్రుడు అవన్నీ సేవించి రాత్రి భోజనం చేయమని బ్రతిమాలితే పావుసేరు మాత్రమే చెల్లించాడు.
1: చూస్తున్నావుట్రా తమ్ముడు, నీ పెళ్ళాం భాగవతం ఎంత అంతలేసి మాటలు అంటూ ఉందో. నా పసిబిడ్డ కుక్క ముట్టిన కూడు తింటాడా?
2: అబ్బా పసిబిడ్డ, పసిబిడ్డకు 18 ఏళ్లు దాటాయిగా.
1: ఒసే మాచావు, నీళ్లు అసుగు నువ్వు 3 మాసాలయ్యింది, రేపు నీకు ఏ ఆడపిల్ల పుట్టక మానదు కదా, అప్పుడు నీకు నేను వీరగత్తెనయ్యి నిన్ను సాధించి తీరుతాను.
2: నా కర్మ కాదా, నాకు ఆడపిల్లే పుడితే మీ వాడికే ఇవ్వాలా? నువ్వే వియ్యపురాలు కావాలనా నాకు?
1: వాడే కలగటేరో అయితే నీ బిడ్డను కంట చూస్తాటే. అసలు
0: నోరుము ఎండే ఇద్దరును, ఇంతకీ గణపతి గాడు కలెక్టరీ కూడా చేస్తాడా? ఈవేళ బడికి వెళ్ళలేదు, కనబడని చీరేస్తాను, లేకపోతే నా పేరు మారు పేరే.

0: అది చిలపాయ్, గణపతి గాడు బడిలోకి రావటం లేదని ఊరంతా వెతికి కనబడగానే కాళ్ళు చేతులు కట్టి దాక్రమన్నారు.
1: వాడు మనకెక్కడ దొరుకుతాడరా?
0: వాడిని వెతకడానికి ఈ పూట బడికి సెలవు కూడా ఇచ్చారు. ఒరే రంగడు, నీకు నెల రోజులైంది బట్టలు ఉతకడానికి వేసి, మా బాబు మండి పడుతున్నాడు ఇంతవరకు తీసుకురాలేదని.
2: అందుకనే కదా సత్యానం తిని పొద్దున్నే రేవుకొచ్చాను సెలపై గారు.
1: సాయంకాలానికి తేకపోతే నీకు వడ్లు కొలవర్రా.
2: సీతం సీతం, ఇంతకో తామరెందుకు రేవుకొచ్చినట్టు సెలపై గారు?
1: రంగోయ్, మా బళ్ళో గణపతి గారు లేడు.
2: ఏదా కొండ ముచ్చలాగా ఉంటాడు, అలా సింగమ్మ పొడిచానా?
0: వాడే వాడే, నీకెక్కడే కనబడ్డా?
2: మొన్న మధ్యాహ్నం పెద్దిరెడ్డి గారి పశువులు పాకలు ఆటక మీద కూకొని ఉన్నాడు. నేనేమో బట్టలు వేయించుకోవడానికి వెళ్ళాను, ఇదిగో నన్ను చూసి ఒక సుట్టపేక మీద పారేసి ఊరుకోమని సైగి చేసిందండి.
1: ఈసారి కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి మా బళ్ళోకి లాక్కురా.
2: సరే లేకుండి. ఇవాళ మా గాడిద మోయలేనని బట్టలు పడ్డాయి, ఎట్ట ఉతికేదో ఏమో, ఆ లక్ష్యం రమ్మంటే రానే లేదు. ఇలాసం నీ గాడి తగలడా, అగా మూట తిప్పాలి ఉండవే. ఇక ఏటొడ్డు మీ సల్లగా నా బానే దశ అదేంటే, ఏటొడ్డు నేను పెట్టి వెళ్తే దీన్ని తీసుకొచ్చి గట్టుగాడు పెట్టింది ఎవరు ఈ బాన్నే? వాళ్ళ అమ్మ మెల్లగా నడిచిపోతుంది ఏటి బాన? వాళ్ళమ్మ అదేటు బాన నత్తగొల్లలాగా నడిచిపోతుంది ఏటే? దీనికి ఎందు ఎవరన్నా ఉండరు ఏటి?

0: అమ్మ బాబా కొనమచ్చు కొనమచ్చు, కాలు కొద్ది లెగెడుతుంది కాలు కొద్ది. వారు నువ్వు అంటయ్యా సింగం కొడుకువా, పడగ కొట్టి బాగా కింద కూకున్నావు అంటయా, కాళ్ళు చేతులు కట్టెత్తనుండు అమ్మయ్యా. దొరికా నన్నే తెప్పించుకుందాం అనుకుంటున్నావు?
1: ఒరే రంగడు నన్ను వదలరా, నీకు చుట్ట ముక్కిస్తారా? మరే మరే నన్ను మాత్రం బడికి తీసుకుపోకురా, మంచి అడిగా నువ్వు.
0: ఓయ్ సింగం కొడుకు ఇసుకోని మానేశావు, ఇదేం పని అయ్యా నీకు?
1: ఒరే రంగడు నా బడి సంగతి నీకెందుకు గాని, నాకు మంచి ఉపకారం చేయాలరా. చూడు మా అమ్మని అడిగి నీకు చింతకాయ పచ్చడి, మెంతావకాయ, తొక్కుడు పచ్చడి, తాటికాయలంతా తెచ్చిస్తాగా.
0: అది సరిలేవయ్యా, ఏంటో ఉపకారం.
1: మరే ఇదిగో చుట్ట తీసుకో, కాల్చుకోరా మంచి చుట్ట. మరే నాకెన్నాళ్ళ నుంచి ఒక గుర్రం ఎక్కాలనుందిరా, కలెక్టర్ అయితే అటాగు ఎక్కుతాననుకో, అంతవరకు నీ గాడిది నెక్కి సారీ చేయాలనుందిరా.
0: పాపనూరు గాడిదని ఎక్కుతారంటయా?
1: ఏ నీ గాడిద గుర్రానికి ఏమైనా తీసిపోయిందా? గుర్రానికి నాలుగు కాళ్ళు, గాడిదికి నాలుగు కాళ్ళు, గుర్రానికి ఇంకా గుగ్గిళ్ళు దాణా కావాలి, నీ గాడిదకి చక్క ఏమీ అక్కర్లేదు. మరే ఒరే గుర్రానికి మాలిష్ కావాలి, నీ గాడిద చక్కగా దాని మాలిష్ అదే చేసుకుంటుంది. మరి ఇంకా పోతే గుర్రానికి జీను కళ్ళెం కావాలి, నీ గాడిదకు తాటాకులు కళ్ళెం చాలు. ఒరే ఒరే మరే నే బ్రాహ్మణార్థాలు కడితే నీ గారెలు అప్పాలు అన్ని తెచ్చిస్తాగా. ఇంకా పోతే మా అమ్మ పోపులు పెట్టులో ఎప్పుడు డబ్బులుంటాయి, అన్ని తెచ్చిస్తాగా. గాడిదని ఎవరా గాడిద
0: నాకెందుకులే, ఇదిగో నా గాడిద, ఇదిగో ఈ తాటగులు కళ్ళం గట్టిగా పట్టుకో.
1: మరి నేను పొట్టివాణ్ణి కదరా, ఎక్కలేనుగా రంగా.
0: అయితే ముందు నా బాణ మీద కెక్కు, ఆ పైన గాడి మీద కెక్కు. ఇదిగో ఒకవేళ గాడిద తాటక్కళ్ళం కొరికెక్కే నా చెవులుచ్చుకో. ఇదిగో ఇదిగో ఇదిగో చెత్తపరి
1: ఇదిగో
0: అదిలించు.
1: ఒరే ఒరే రంగా ఇట్రా ఇట్రా. మరే నీ బట్టల్లోంచి ఉత్తరయం ఉంటుంది, మంచి ఉత్తరయం, అది తీసుకొచ్చి నా తలపాగాకు చుట్టరారే.
0: సరే బాగానే ఉంది, ఇల్లుకో.
1: బాగుందిరా బాగుంది. మరే చుట్టాలు గుచ్చుకుంటా గానీ ఆ పొయ్యిలో నిప్పు తీసురా తొందరగా.
0: వత్తనే వత్తనే ఉండు, ఇదిగో నిప్పు.
1: ఒరే ఒరే ఆ ఎర్రగడ్డ రుమాలా లేదు, ఎర్రగడ్డ రుమాల అది నా నడుముకు చుట్టరా.
0: సరే ఇదిగో తీసుకో.
1: భలే భలే
0: వారే వా, నీ శోకం మండిపోను, అచ్చం మహారాజులం గారులాగా ఉండవయ్యా బాబు.
1: రే రే భలే భలే. మరి ఏమిటనుకున్నావు వేధవ మహారాజులు ఈ గణపతి ముందు బలాదు? రే నువ్వు కాస్త దగ్గరుండి నడిపించరా, చక్కగా ఊరంతా ఊరేగాలి.
0: అట్లాగే మరి
2: నాగేశ్వర గణపతి గారు గాడిద నెక్కి ఊరేగుతున్నాడు.
1: నవ్వండి రా నవ్వండి, నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి, నాకే నా దర్జాకి ఏమన్నా లోటా?
2: ఓహో గణపతి మహారాజులం గారు బడి ఎగ్గొట్టారే.
1: రే నోరు ముయ్యరా చెలుపుగా, ఎక్కడైనా మహారాజులు బండి ఎగ్గడతారా? హై హై
0: ఓ సింగం కొడుకు, ఆ గాడిద కళ్ళెం కొరికేసింది, చెవులుట్టుకో చెవులుట్టుకో, పడిపోతావు పడిపోతావు.
2: చలపాయ్ ఆ గాడి చూసావా? ఒకటే పొరుగు.
0: అమ్మో అమ్మో అమ్మో
2: చలపాయ్ మనం పోయి వనము

0: అయ్యో నాయనమ్మ నాపించుకోండం, చట్టేమైనా బెణికిందా, అయినా అగ్గ ఆడిదిన ఎందుకు ఎక్కావురా, సిగ్గుచేటు కాదు మనకు.
1: అమ్మా అబ్బో,
0: ఏమి నాయన
1: నువ్వు ఉత్త పిచ్చిమండవు.
0: సరే
1: గాడిదని ఎక్కితే తప్పేమిటి, కలిగిన వాడు గుర్రం ఎక్కుతాడు, లేనివాడు గాడిదని ఎక్కుతాడు.
0: అంతేలే
1: అబ్బో నెప్పి.
0: ఏమి నాయన,
1: అయినా గాడిద గొప్ప నీకేం తెలుసే?
0: నాకేం తెలుసు,
1: ఆ కృష్ణమూర్తి వారి తండ్రి వసుదేవుడు. గాడిద కాళ్ళు పట్టుకోలా, దేవేంద్రుడు వాహనం ఏమిటి మేఘం,
0: అబ్బా
1: మరి అగ్నిదేవుడు వాహనం గొర్రె,
0: అబ్బా
1: యమధర్మరాజు వాహనం

0: దున్నపోతు.
1: చేచ్చే,
0: వరుణుడి వాహనం మొసలి.
1: అయ్యా,
0: వాయుదేవుడి వాహనం లేడి, శివుడి వాహనం ఎద్దు, విష్ణుమూర్తి వాహనం బొల్లిగెద్ద, ఇంకా పోతే మన్మథుడి వాహనం చిలక, కుమారస్వామి వాహనం నెమలి, నా పేరే పెట్టుకున్న గణపతి వాహనం పందికొక్కు, నా వాహనం గాడిద. అమ్మా, వాళ్ళందరికన్నా నేను నయంగతటి.
1: ఎందుకు కాదు, ఇవన్నీ నీకెలా తెలుసురా నా చిట్టినాయన, ఎంత చదువు చదువుకున్నావురా. అమ్మా అమ్మా, పురాణాలన్నీ నీ నోట్లోనే ఉన్నాయి. వ్యాసుల వారి కన్నా నీవేం తక్కువ తండ్రి.
0: అట్టదారికిరా అమ్మో, మొన్ననే తిరణాల్లో చెవిటి పంతులు లేడు, ఆయన హరిక చెప్తుంటే అన్ని విన్నానే.
1: మా నాయనే మా తండ్రి, ఎంత బుద్ధిమంతుడు అయ్యావురా.
2: ఎందుకే
0: మా అమ్మ మంచిది, మా అమ్మ మంచిది.
2: ఇదిగో మీ మేనల్లుడు తల్లి ఒళ్ళు ముద్దులు గుడుస్తున్నాడు, గాడిదెక్కి ఊరంతా ఊరేగాడుట.
1: మామయ్య వస్తున్నాడు, పారిపోరా.
0: అది బాబోయ్, మామయ్యే
3: ఏడి భరివే, నా పేరంతా చెడగొడుతున్నాడు, నాకు తలవంపులు తెస్తున్నాడు. సింగమా సింగమా, ఏడి నీ కొడుకు గాడిదెక్కుతాడా వెధవా, చీరేస్తాను వెధవని.
1: అయ్యో తమ్ముడా, నాకు ఒక్క గారి ఒక్క కొడుకురు తమ్ముడా, వాడిని చంపేయకురో తమ్ముడు. వాడిని చూసి ఈ దిక్కు వాళ్ళని వాళ్ళ కళ్ళల్లో నిప్పు రోసుకుంటున్నారో.
2: ఇదిగోనమ్మో, నన్ను అన్నావంటే ఊరుకోను, అయినా నట్టిత కూర్చొని ఈ సహకారేమిటి.
1: నన్ను నా బిడ్డను అన్న వాళ్ళు నాశనం అయిపోతారు.
3: సింగమ్మ, సిగ్గులేక నీ మరదలు అంటున్నావా? నీ కొడుకు గాడిద ఎక్కితే బాగుంది, ఇహ వాడు నా ఇంట్లో కాలు పెడితే వాడి తల చితక పడుస్తా.
1: చూడు తమ్ముడు, నీవే అలా అంటే ఇంకెలాగురా, వాడిని మందలించుకుంటాలే. ఊరుకో తమ్ముడు.

0: మహదేవన్నయ్య, అబ్బాయి జాడేమైనా తెలిసిందా?
1: నిన్నటి నుంచి వెతుకుతున్నారు. నూతులు, గోతులు, చెరువులు, దొరువులు అన్ని గాలిస్తున్నారు. ఎక్కడ అయిపోలేడు.
0: నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బ్రతికేదయ్యా? నా బిడ్డను నాకు చూపించన్నయ్యా.
1: లే, ఎందుకు గడుస్తావు? ఇంత ఎంగిలి కొడు. మీ వదిన వెలపలుంది. ఇవి కూడా కూటోగేం లేదు. కాస్త అటక మీదకి ఎక్కి ఆవకాయనది. మడితోనే ఉన్నావుగా.
0: అట్టగేలే అన్నయ్యా, అన్ని ఇచ్చాను ఇట్లా పట్టురా. చూడు, పెద్దరా చిప్పటి తీయమంటావా?
1: అలాగే. అటకంతా చీకటి. ఇదిగో ఈ దీప బుడ్డి పట్టుకోడు.
0: అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో, అటక మీద ఏమిటో గుర్రెడుతో ఉందయ్యా.
1: ఊరంతా వెధవ కొండ ముచ్చులు. అటక మీద కూడా చేరే గబులు. కందులు మినువులు కాజేయటానికి కొట్టు.
0: గుర్రె ఇంకా పెద్దదయింది అన్నయ్యా.
1: నేను గడ తీసుకుని కింద నుంచి పొడుస్తా ఉండు, అదే పారిపోతుంది.
0: అమ్మ బాబోయ్, కాళ్ళు చేతులు ఆడిస్తోంది. గుర్రమంటూ ఉంది అన్నయ్యా. నా మీదికే దూకడానికి వస్తోంది అన్నయ్యా. సచ్చానయ్యో నిచ్చిన ఆ నిచ్చిన ఆ నిచ్చిన పోతోంది అన్నయ్యా. అమ్మయ్యో అమ్మయ్యో,
1: పంప ముంచావు సింగమ్మా. కృష్ణనాయుడు బుడ్డితో ఇది నడికో పండించేశావు ఇంటికి. అయ్యో అయ్యో అయ్యో, కొంప తగలడిపోతుంది. ఆర్పండా రోయ్. అయ్యో అయ్యో, సింగమ్మ ఎలా కూలింది? అయ్యో అయ్యో అయ్యో అయ్యో, అటువైపు నుంచి అయ్యో అయ్యో అటువైపు నుంచి ధబాలు దూకి పారిపోతుంది కొండముచ్చు. కాదు కాదు, గణపతి గణపతి పారిపోతున్నాడు. సింగమ్మ ప్రాణాలతో బయటపడదాను రా రా రా రా, మన కొంప అయిపోతుంది. అయ్యో అయ్యో,
0: అయ్యో అయ్యో అయ్యో, పదండారా బయటికి. పాత కొంప పోతే పోయింది, ప్రాణాలన్నా దక్కించుకుందాం. అన్నయ్య వదిన, త్వరగా బయటికి రండారా. అయ్యో
1: నా కొంప కాలిపోయింది.
0: నా కొడుకు అయిపు లేకుండా పోయినాడు.
1: సింగమ్మ మేము కాశీకి పోతున్నాం.
0: గణపతి లేని బతుకు నాకు మాత్రం ఎందుకన్నయ్యా? ఇక వాడు ఎలాగూ తిరిగిరాడు. వాడి గాడైనా తెలిసేది లేదు. నేను మీతోనే వస్తా పదండి.
1: అయితే మూటములే సర్దుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ.
2: మీరింతవరకు గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు విన్నారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నిర్వహణ ప్రముఖ నటులు, ప్రయోక్త శ్రీ బందా కనకలింగేశ్వరరావు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: Son in obedience of God's command. In the national capital, main congregations were held at Jama Masjid, Fatehpuri Mosque and Shahi Eidgah. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi greeted the people on the occasion. In Norway chess, India's R. Pragyananda defeated the world number one Magnus Carlsen, gripping the contest to claim 3 full points in round 3 of the tournament. In contrast, world champion Deepu Kesh suffered another setback after losing to Alireza Firozia. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన పాట. గీత రచన శ్రీ వేదవ్యాస. సంగీతం ఎంఎం కీరవాణి.

జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేస్తారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
3: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జానా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కే అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చో ఔర్ కమజోర్ వర్గో కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
2: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేస్తారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకిత భావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం

0: అయిన సాంచీ స్తూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్ మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ PDS గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में FCI का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: CBSE 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు CBSE అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ OSM అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, OSM ప్రక్రియ ద్వారా CBSE మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 30వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ నాయకత్వం వహించారు. రాగల 2-3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని IMD పేర్కొంది.

0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంచే గరగనృత్యం వింటారు.

శ్రీమన్ రాజరాజేశ్వరి, శ్రీమన్ రాజరాజేశ్వరి శంకరి శాంభవి, శంకరి శాంభవి శంభురా.

మమ్ము పాలించు ఓయమ్మ, బంగారు బొమ్మ మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే, మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనక దుర్గమ్మ తల్లివే, వింపైన బెజవాడ కనక దుర్గమ్మ తల్లివే, అమలాపురం గ్రామంలో పోలేరు తల్లివే.

పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే, ఈదరపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, ఈదరపల్లి గ్రామంలో పోలేరు తల్లివే, మరీ మరీ వేడిదనే. వానకాయిందివే మెప్పు మెప్పిందివే, వానకాయిందివే మెప్పు మెప్పిందివే, బొబ్బలెట్టిందివే బొబ్బలెట్టిందివే, సొంగ కారిందివే సొంగ కారిందివే, గొల్లమనిపిందివే, దబ్బేసలాన్ దిబ్బేసలాన్ మిక్లాన్ వ్యాట్లాన్.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. మమతల కోవెల ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి. సంగీతం చక్రవర్తి.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.
3: చిత్రగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కిల్లర్, ఈ చిత్రానికి మనో చిత్ర బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లు మనం డెవలప్ చేయాలనేది మైండ్ లో ఉంది. 71 లక్షల వర్క్లు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య

0: అధికారి జితేందర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ,
1: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, రనవారం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరూ స్క్రీనింగ్ అన్నది ఏర్పాటు చేశారు. 183 ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. సో వాళ్ళు కానీ సింప్టమ్స్ దానికి ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలేసి వేస్తాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
2: ఆ ఇబ్బందులని తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
0: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు, ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాల డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాల డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: గ్రామ లక్ష్మీ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమారి గారి ప్రసంగం వింటారు.
11: రక్తహీనత అనగానే మనలో ఉన్న హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై అవ్వక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారితీస్తాయి. అయితే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 30% డెవలప్ అయిన కంట్రీల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు ఉన్నారని, అలాగే 40% పిల్లలు, 50% గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇండియాలో గనక చూసుకున్నట్లయితే 75-85% గర్భిణీ మహిళలు ఎక్కువగా రక్తహీనతకు బాధపడుతున్నారు. అంతేకాకుండా 35% మంది యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు బాధపడుతున్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ రక్తహీనతకి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సర్జరీ జరిగినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తం గిడ్డగట్టినప్పుడు కానీ, ఇంటెస్టైనల్ బ్లీడ్ జరిగినప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల్లో మెన్చువల్ సైకిల్, మెన్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెల నెల ఎంతో కొంత రక్తం పోతుంది, అలా కూడా కొంచెం ఆర్బీసీ సెల్స్ అనేవి లాస్ అవుతాం.

0: అయితే రక్తహీనత అనేది కేవలం ఐరన్ లోపం వల్లే కాకుండా ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఒకటి రకమైతే వైటమిన్ బి12 మెగాలోబ్లాస్టిక్ ఎనిమియా లేదా పెర్నీషియస్ ఎనిమియా అంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది కాకుండా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది హీమోలైటిక్ ఎనిమియా. ఈ హీమోలైటిక్ ఎనిమియా అంటే మనకి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి 120 రోజులు బతకాలి. వాటి లైఫ్ స్పాన్ 120 రోజులైతే అంతకంటే తక్కువ రోజుల్లోనే అవి చనిపోవడం వల్ల మనకి హీమోలైటిక్ ఎనిమియా అనే డెఫిషియన్సీ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా. ఇది రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎర్ర రక్త కణాలని ఫారెన్ పార్టికల్స్ గా గుర్తించి పొరపాటు పడి ఆ రక్త కణాలని చంపేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మన ఎర్ర రక్త కణాలు శాతం తగ్గిపోయి హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి మనకి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా అనేది వస్తుంది. ఇంతే కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల లైక్ జాండిస్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల కూడా మనకి రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ తెలుసుకునే ముందు ఇవి ఏ వాటి ద్వారా వస్తుంది అంటే మనం ఇప్పుడన్నా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ యాంటీ సీజస్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కానీ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా లేదా మిగతా రకాల ఎనిమియాలు వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్లలో ఐరన్ డెఫిషియన్సీ లేదా ఎనిమియా ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగానే చూపిస్తాయి, కానీ అది నెగిటివ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటాము. అండ్ అలాగే ఎప్పుడైతే కాళ్ళు జరుగుతాయి అంటే బర్న్స్ కానీ ఎప్పుడన్నా పొరపాటున మనకి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బర్న్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా డీహైడ్రేషన్ అయినప్పుడు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయినప్పుడు కూడా మనలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. సాధారణంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయికైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ 11 నుంచి 16 గ్రాముల వరకు ఉండాలి. అదే గర్భిణీ స్త్రీ అయితే 11 నుంచి 12 తగ్గకుండా ఉండాలి. అంతకంటే తగ్గితే సివియర్ ఎనిమియా అంటారు. దానికి మళ్ళీ మనం మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే ఒక పురుషుల్లో గనక చూసుకున్నట్టయితే 13.5 నుంచి 17.5 గ్రాములు/డెసిలీటర్స్ వరకు కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. చిన్నపిల్లల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి. 11 నుంచి 16 గ్రాముల వరకు చిన్నపిల్లల్లో మెయింటైన్ అయితే చాలా మంచిది. అలాగే పుట్టుకతో వచ్చిన పిల్లలు పసిబిడ్డల్లో గనక చూసుకున్నట్టయితే 14 నుంచి 24 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అయితేనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. లేదంటే ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుందో వాళ్లలో ఉన్న న్యూరాన్స్ ట్రాన్స్మిటర్స్ గాని యాక్టివిటీ అనేది తగ్గిపోయి దాని నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావచ్చు. లేదు అంటే మతిమరుపు రావడం గాని, బ్రెయిన్ సరిగ్గా ఎదగకపోవడం గాని, తరచూ ఏదో ఒక జబ్బు రావడం గాని, జ్వరము, జలుబు, దగ్గు ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకేని రక్తం ఎప్పుడు కూడా తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే రక్తహీనతని వచ్చింది లేదా వస్తుంది అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే చిన్న చిన్న విషయాలు. మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది లేదా డ్రై స్కిన్ గా కనిపిస్తుంది, బాగా ముడతలుగా కనిపించడం, పొట్టు ఎక్కువగా ఊడడం గాని కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే గోళ్లు ఉన్నాయో ఆ గోళ్లలో మధ్య మధ్యలో పగుళ్ళు ఉండడం గాని, చీటికి మాటికి ఉత్తినే గోళ్లు ఇరిగిపోవడం గాని జరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. తరచూ దువ్వాన పెట్టగానే మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కళ్ళు బాగా పేల్ కలర్ లో అయిపోతాయి. ఐస్ పేల్ గా ఉండడం, అలాగే స్కిన్ పేల్ గా ఉండడం గాని, గుండె బాగా లాగినట్టు పీకినట్టు గాని అనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లల్లో తలస్నానం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎనిమియాని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనుకుంటే కొన్ని బయోలాజికల్ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎనిమియా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎనిమియా ఉంది లేదు అని చెక్ చేసుకోవడానికి ముందుగా మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుని మనం ఇందాకడ చెప్పుకున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయో లేదో చూసుకుంటే, అంటే ఉదాహరణకి అమ్మాయిల్లో 12 నుంచి 15.5 గ్రాములు/డెసిలీటర్స్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉందా లేదా అని తెలుసుకోగలిగితే టెస్ట్ చేసుకుని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది కాకుండా మన సీరం ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీరం ఐరన్ లెవెల్స్ ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే, ఎనీమియాలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కూడా చెప్పుకున్నాం కాబట్టి సీరం ఐరన్ లెవెల్స్ గానీ ప్లాస్మా ఐరన్ లెవెల్స్ గానీ చెక్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి రక్తహీనత సమస్య ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే ఈ ఎనీమియా కండిషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, బాగా సివియర్ ఎనిమిక్ కండిషన్స్ లో ఉంటే రక్తహీనత మనకి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ గనక 8 grams కంటే తక్కువగా ఉంటే దాన్ని సివియర్ ఎనిమియా అంటాం. అలాంటి కండిషన్స్ లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇస్తారు. అది కూడా ఫెర్రస్ స్టేట్ లో గాని ఫెర్రస్ సల్ఫేట్ స్టేట్ లో గాని ఉన్న ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్ ని 50 to 200 mg వరకు కూడా మనకి ఓరల్ సప్లిమెంటేషన్ గా ఇస్తారు. లేదు అంటే ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి మెయింటైన్ అవ్వచ్చు, అంటే రక్తం పెరగచ్చు, లేదు అంటే పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు. కానీ ఆహార పదార్థాల్లో కూడా మనం ఎంతో కొంత కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రక్తహీనత సమస్యను మనం అరికట్టవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే, రక్తహీనత రాగానే అందరూ చెప్పేది ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఇనుము ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది అంటారు. కానీ ఐరన్తో పాటుగా మనం వైటమిన్ సిని కూడా తీసుకోగలిగితే వైటమిన్ సి మన ఐరన్ ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎందుకనంటే మన బోన్ మ్యారో నుండే మనకి రక్త కణాలు తయారయ్యి బయటికి రావాలి. అలా రక్త కణాలు తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ సి, ఐరన్ గనక ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరిగి ప్రోటీన్ యొక్క సాయంతో మనకి ఆ హిమోగ్లోబిన్ సెల్స్, ఆర్బీసీ సెల్స్ అనేవి రెడీ అయ్యి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఆహార పదార్థాలను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయా లేవా, వైటమిన్ సికి సంబంధించినవి ఉన్నాయా లేవా, దాంతోపాటు మాంసకృతులు, ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఐరన్ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఐరన్ ఫుడ్స్ అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది గోంగూర, బెల్లం. వీటితో పాటు తాటి బెల్లం ఎక్కువగా తీసుకుంటే మంచిది. లేదా తాటి పంచదార చేస్తారు, తాటి పంచదార గానీ తాటి బెల్లం గానీ. ఆకుకూరల్లో అయితే గోంగూర, పొనగంటి కూర, పాలకూర తీసుకోవచ్చు. పొనగంటి కూర కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో వైటమిన్ సి, ఐరన్ కూడా రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే మనం తీసుకునే చిరుధాన్యాల్లో కొరలు, రాగులు, సజ్జలు వీటిల్లో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అంటే డేట్స్ గాని, ఖర్జూరకాయలు, అంజూర్, కిస్మిస్, బాదం ఇలాంటి పప్పుధాన్యాల్లో కూడా మనకి ఎక్కువగా ఐరన్ రిచ్ రై ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే వారానికి ఒకసారి గాని 2 times గాని చర్మంతో ఉన్న చేపలు, మెత్తళ్ళు, రాయగంటలు అంటారు, అలాంటి చేపలు గాని, కోడుగుడ్డు సొనతో కలిపి గాని తీసుకోగలగచ్చు. లేదు అంటే నత్తలు, నత్తలు కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళు నత్తలు కూడా తీసుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్ తో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి మనం రక్తహీనతని తగ్గించుకోవచ్చు. అయితే రక్తహీనత తగ్గించుకోవడానికి ఐరన్ ఫుడ్స్ చెప్పుకున్నాము, దాంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా పులుపు ఉండేవి అంటాం, సిట్రస్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి కమలకాయ, దానిమ్మ, బత్తాకాయ గాని, జాంకాయ గాని, బొబ్బస్కాయ, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్ సితో పాటుగా ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే రక్తహీనతని తొందరగా అరికట్టవచ్చు. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే, ఐరన్ మనం రోజుకి ఎంత శాతం తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. 13 to 15 years ఉన్న పిల్లలైతే 27 mg/day గనక ఐరన్ తీసుకుంటే, దీంతో పాటు 40 mg వరకు వైటమిన్ సిని తీసుకున్నప్పుడు వారికి ఐరన్ తీసుకున్న ఫుడ్ అన్ని కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. 16 to 17 years ఉన్న పిల్లలైతే 26 mg వరకు ఐరన్ ని తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కడుపుతో ఉన్నారో వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళ కడుపులో ఒక బిడ్డ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు రక్తం ఎప్పుడైతే పలచబడుతుందో ఆటోమేటిక్గా సెల్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా కన్జ్యూమ్ చేస్తే రక్తం పెరుగుతుంది, పెరిగి ఈ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంచవచ్చు. అందుకని వీళ్ళు ఐరన్ 35 mg వరకు తీసుకోవాలి. అలాగే వైటమిన్ సి 60 mg వరకు మెయింటైన్ చేయాలి. వీళ్లల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉండాలి. ఉత్తి వైటమిన్ సి గానీ ఐరన్ గానీ తీసుకుని ప్రోటీన్ తీసుకోకపోతే వాళ్లల్లో ఆర్బీసీ సెల్స్ గానీ హిమోగ్లోబిన్ సెల్స్ గానీ ఫామ్ అవ్వవు. కాబట్టి ప్రోటీన్ రేషియోను కూడా మెయింటైన్ చేస్తూ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ 35 mg పర్ డే వరకు ఐరన్ కన్జ్యూమ్ చేస్తూ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ని కూడా 60 mg వరకు మెయింటైన్ చేయాలి. అయితే ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది ఆలోచించవచ్చు. అలా ఆలోచించకుండా ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్నప్పుడు ఎలాగో మెడిసిన్స్ వాడుతున్నాము అని నెగ్లెక్ట్ చేయకుండా ఆహార పదార్థాలను కూడా తీసుకోగలిగితే మెడిసిన్స్ నుంచి వచ్చే కొంత ఐరన్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది, అండ్ అలాగే ఆహార పదార్థాల నుంచి తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్ తో పాటు ఓరల్ సప్లిమెంటేషన్స్ తో పాటు ఆహారంలో ఉండే ఐరన్ ని కూడా తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమారి గారి ప్రసంగం విన్నారు.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లే

0: విటమిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది. ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్ర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్ను నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు, గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, అలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు దొండకాయ, క్యాబేజ్లోని ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారు.

ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పి శాంతిశ్రీ గారు గానం చేసిన లలిత గీతం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డివి మోహనకృష్ణ, కెఎల్ శారద గారు గానం చేసిన లలిత గీతం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో చివరిగా వింజమూరి లక్ష్మిగారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ.

0: पर जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆషికి, ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట, గీత రచన రాణి మాలిక్, సంగీతం నదీం శ్రావణ్.

లగాన్ ఈ చిత్రానికి ఆశా భోంస్లే, ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన వాట్సాప్ ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? కార్యక్రమంలో ఇప్పుడు గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? మానస, విజయలక్ష్మి, వినీల, చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాదపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వినీల, అశోక్, హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట, గుంటూరు నుంచి, షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ, గుడిమెట్ల బేబీ అన్నపూర్ణ, హర్షిత, సాయిశంకర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు

నాగేంద్రప్ప ఉదేవు గారు మలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శిరీష గారు గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కెవి రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, రెహానా, బాషా, షెహనాజ్. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ అంగర కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్ గారు, ఇందిరా, రఘురా, మౌనిక, త్రిలోక్, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం గార్లదిన్నె నుంచి. రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లీశ్వర్ గారు మార్కాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ కేదర్ వీరేష్, రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్

మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి నాగప్రసాద్ వాసవినగర్ సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బి సాయికృష్ణ గారు పోలపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ అండి. అత్తిలి కేశవరావు గారు ఎక్కడి నుంచి అనేది పంపించాలి, అత్తిలి నుంచా? కేశవరావు గారు మీరు పంపించింది మంత్ తప్పండి, డేట్ కరెక్ట్గానే పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. లాయర్పేట ఒంగోలు నుంచి రామ లక్ష్మమ్మ పద్మావతి రంగారావు కామేశ్వరి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ ఇందిరాదేవి వెంకట్మణిదీప్ బాపట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతికా సిరి గహానా స్నిగ్ధ గుడిమెట్ల బేబీ అన్నపూర్ణ హర్షిత సాయిశంకర్. కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేరు, మళ్ళీ పంపించారు.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి క్రాంతి లక్ష్మి లౌకిత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లాది పౌల్ చక్రవర్తి గారు మల్లాది యోజిత గుంటూరు నుంచి. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. రాధా గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి. కరెక్ట్ ఆన్సర్ గంటి సత్యరాజు గారు నయి ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగానండి. సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆలమూరు గ్రామం భరత్రాజు ప్రదీప్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ గార్లదిన్నె నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇస్మాయిల్ బై సయ్యద్ జాకీర్ బై మహమ్మద్ రఫీబాయ్ పురి ప్రకాష్ ఖాదర్ బాషాబాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు రామకృష్ణయ్య గారు నరేందర్ రెడ్డి మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య సూరేపల్లి నుంచి శిశిరెడ్డి చిన్నప్ప డోకిపర్తి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపీనాథ్ బండారి శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి గారు మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వాస్తు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాస ఇనమడుగు నుంచి. కరెక్ట్.

ఆన్సర్ కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ మట్టలూరు గ్రామం నుంచి వీరమ్మ, లతా మహేశ్వరి. కరెక్ట్ ఆన్సర్ నమస్తే ఆకాశవాణి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీ పేరు పంపించలేదండి. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. దీనికి సరైన సమాధానం జూన్ 5వ తేదీన. కార్యక్రమంలో తరువాత క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? కార్యక్రమంలో ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్. ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు?

అందరూ బక్రీద్ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. శ్రోతలందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మానస విజయలక్ష్మి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి

నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధాగారు, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుమతి గారు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు, అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పద్మావతి రామలక్ష్మమ్మ, రంగారావు, కామేశ్వరరావు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గంటి సత్యరాజు గారు, నయ్యి, ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, మహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుబ్రమణి గారు, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువోలులంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బి సాయికృష్ణ గారు, ఎలమంచిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి గారు, ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు, పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇందిరాదేవి వెంకటమణిదీప్, బాపట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మోనికా, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్ నారాయణరావు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి, శ్యామల గారు, శ్యామలా ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, బాషా, రెహానా, సెహనాజ్. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సు, సీయోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ బి విజయ్ కుమార్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ధూళిపాళ్ల నుంచి చాంద్ బాషా, జానీ వేగం, షాహిద్. కరెక్ట్ ఆన్సర్ కేదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులంబ, గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ సులోచన గారు, కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు, హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు, ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ కందేరి గోపినాథ్, కందేరి సుధారాణి, తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి, విశాల గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రభాగారు, చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్, నిజామాబాద్ నుంచి.
కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రభాకర్ గారు తాడేపల్లిగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్చిత్, సాయి, రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ కాకినాడ జిల్లా దుర్గాడు నుంచి మాణిక్యాలరావు, సత్యవతి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు వారి స్నేహితులందరూ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి. తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శిరీష గారు గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పల్లవీరాజు నరసింహవర్మ పాపిన్యేపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య అగ్రహారం ఓబులేసు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు. కరెక్ట్ ఆన్సర్ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. కరెక్ట్ ఆన్సర్ జి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక, వెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి క్రాంతి, లక్ష్మి, లౌకిత. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, సురేష్, లక్ష్మిని, రుక్మిణి, రమ్య, అఖిల్. కరెక్ట్ ఆన్సర్ నరసాపురం నుంచి హరీష్, గంగాధర్. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు అని అడిగాను. దీనికి సరైన సమాధానం కాళ్లకూరి నారాయణరావు గారు. ఈనాటి ఇవలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి ఇవలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆయుష్మాన్ భవ. ఆవో బైఠో ఫాతిమా. ఆజ్ హమ్ బరస్తే బాదల్ కవితా పాఠ కే బారే మే జాన్ లెంగే.
2: జీ హా అధ్యాపికాజీ, బతాయియే.
3: పహలే హమ్ కవి కే బారే మే జాన్ లెంగే. బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన పంత హే. వే ప్రకృతి చిత్రణ కే బేజోడ్ కవి మానే జాతే హే. ఉన్కా జన్ సన్ 1900 మే అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా. సాహిత్య లేఖన్ కే

0: లియేనిహే సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ ఔర్ చిదంబరా కావ్య కేలియే జ్ఞానపీఠ పురస్కార్ మిల. ఇన్కి ప్రముఖ రచనాయే హై వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, యుగాంత్, చిదంబర ఆది. ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. అబ్ బతావో, బరస్తే బాదల్ కవితా కే కవి కౌన్ హై?
1: బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ హై.
0: ఠీక్ హై, అబ్ సునో, బరస్తే బాదల్ కవితను శ్రీ సుమిత్రానందన్ పంత్ రచించారు. వీరు ప్రకృతి వర్ణనలో సాటలేని కవిగా పేరొందారు. వీరి క్రీస్తు శకం 1900లో అల్మోడా జిల్లాలో కౌసాని గ్రామంలో జన్మించారు. వీరి సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, చిదంబర మొదలైనవి వీరి రచనలు. వీరి క్రీస్తు శకం 1977లో మరణించారు. అబ్బోలో, సుమిత్రానందన్ పంత్ కా జన్మ కహా హువా?
1: సుమిత్రానందన్ పంత్ కా జన్మ అల్మోడా జిలే కే కౌసాని గావ్ మే హువా.
0: ఠీక్ కహా. అబ్ విషయ ప్రవేశ కే బారే మే జాన్ లెంగే. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు హై. వర్షా కే సమయ్ ప్రకృతి కి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. పేడ్ పౌధే, పశు పక్షి, మనుష్య ఔర్ యహాన్ తక్ కి ధరతీ భీ ఖుషీ సే ఝుమ్ ఉఠతీ హై. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహాన్ ప్రస్తుత్ కియా గయా హై. అబ్ బోలో, సబ్కి ప్రియ ఋతు క్యా హై?
1: సబ్కి ప్రియ ఋతు వర్షా ఋతు హై.
0: ఠీక్ హై. సునో, వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతు. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది సమయంలో. చెట్లు, పశువులు, పక్షులు, మనుష్యులు, చివరికి భూమి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా ఈ సౌందర్యాన్ని కవి ఈ కవితలో వర్ణించారు. అచ్చా, అబ్ బతావో, బరస్తే బాదల్ కవితామే కవినే కిస్ ఋతు కి సుందరత కా వర్ణన్ కియా హై?
1: బరస్తే బాదల్ కవితా మే కవి నే వర్షా ఋతు కి సుందరతా కా వర్ణన్ కియా హై.
0: ఠీక్ హై. అబ్ కవితా మే పహలే పద్య కే బారే మే జానెంగే. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఝమ్ ఝమ్ ఝమ్ గిరతీ బూందే తరువోం సే చన్ కే, ఝమ్ ఝమ్ బిజలే చమక్ రహీ రే ఉరుమే ఘన కే, తమ్ తమ్ దిన్ కే తమ్ మే సపనే జగతే మన్ కే. అబ్ తుమ్ పడో.
1: జీ హా అధ్యాపికా జీ. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఛమ్ ఛమ్ ఛమ్ గిర్తీ బూందే తరువోం సే ఛన్కే, ఛమ్ ఛమ్ బిజలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే, థమ్ థమ్ దిన్ కే తమ్ మే సప్నే జగతే మన్ కే.
0: బహుత్ అచ్చా పడా. అబ్ భావ్ సునో. శ్రావణ మాస్ కే మేఘ్ ఝమ్ ఝమ్ శబ్ద కర్తే హుయే బరస్తే హై, పానీ కి బూందే ఛమ్ ఛమ్ శబ్ద కర్తే హుయే వృక్షం కే పత్తోం సే ఛన్కర్ ధరతీ పర్ గిర్తీ హై, బాదల్ కే హృదయ మే బిజలీ చమ్ చమ్ చమక్ రహీ హై, ఉస్ సమయ్ దిన్ భీ రాత్ జైసా లగ్తా హై, ఇస్ అంధకార్ మే మన్ కే సప్నే ధీరే ధీరే జాగ్తే హై. అంటే శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఆ వర్ష బిందువులు చెట్ల ఆకులను తాకుతూ శబ్దం చేస్తూ భూమి మీద పడతాయి. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది. ఆ చీకటిలో మన మనసులలో కలలు మెల్లగా మేల్కొంటాయి. అచ్చా, అబ్బోలో, కిన్కే హృదయమే బిజలీ చమక్ రహీ హై?
1: బాదలోం కే హృదయమే బిజలీ చమక్ రహీ హై.
0: ఠీక్ హై. అబ్ దూసరే పద్య కే బారే మే జాన్ లెంగే.
1: జీ హా అధ్యాపికా జీ, బతాయే.
0: దాదురు టర్ టర్ కరతే ఝిల్లీ బస్తీ ఝన్ ఝన్, మ్యం యవరే మోర్ పియు పియు చాతక కే గణ్, ఉడతే సోన పాలక్ ఆర్దసుకుసే కర క్రందన్, ఘుమడ ఘుమడ గిరు మేఘ గగన మే భరతే గర్జన్. అబ్ తుమ్ పడో.
1: జీ హా అధ్యాపికా జీ. దాదుర్ టర్ టర్ కర్తే ఝిల్లీ బజ్తీ ఝన్ ఝన్, మ్యో మ్యో రే మోర్ పియు పియు చాతక కే గణ్, ఉడతే సోన బాలక ఆద సుఖ సే కర క్రందన్, ఘుమడ ఘుమడ గిర్ మేఘ గగన్ మే భరతే గర్జన్.
0: అచ్చా, బహుత్ అచ్చా పడా. అబ్ భావ్ సునో. ఆకాశ్ మే జబ్ కాలే బాదల్ ఛా జాతే హై, తబ్ దాదుర్ టర్రాతే హై,

0: इल्ली बसती हैं, मोर कूकते हैं, चातक खुशी से आवाज करते हैं, सोन बालक आनंद से चिल्लाते हुए उड़ते हैं, आसमान में बादल घुमड़ते हुए గర్జన్ కర్తే హే. అంటే ఆకాశంలో నల్లని మేఘాలు వ్యాపించినప్పుడు కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్లు అరుస్తాయి, నెమళ్ళు చకోర పక్షులు తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి, బంగారు రంగులతో మెరిసే కొంగలు ఆనందంతో అరుస్తూ ఎగురుతాయి, ఆకాశంలో మేఘాలు తిరుగుతూ గర్జిస్తాయి. అబ్బోలో బాదల్ ఛాజా అనే పర్ దాదుర్ క్యా కర్తే హే?
1: बादल छा जाने पर दादुर टर्राते हैं.
0: ठीक है, अब तीसरा पद्य पढ़ेंगे.
1: जी हाँ दीपिका जी, बताइए.
0: रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराए झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. अच्छा अब तुम पढ़ो.
1: रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर.
0: अच्छा अब भाव सुनो.
1: जी हाँ अध्यापिका जी, बताइए.
0: रिम झिम बरसती बूंदों के स्वर हमसे बहुत सी बातें कहते हैं. ये स्वर जब हमारे मन को छूते हैं तब हमारे रोम कांप उठते हैं. श्रावण मास में वर्षा ज्यादा होती है तब यह धाराओं जैसी बरसती है. इससे मिट्टी के कण कण में कोमल अंकुर फूटते हैं. इससे धरती पुलकित होती है. అంటే తుంపర తుంపరగా కురిసే ఎడతెరపలేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మన మనస్సును తాకగానే శరీరం కంపించిపోతుంది. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. దీనివలన మట్టిలోని ప్రతి కణం నుంచి సున్నితమైన మొలకలు వస్తాయి. అప్పుడు భూమి పులకరించిపోతుంది. అచ్చా అబ్బోలో, జిస్ మహీనేమే వర్షా జ్యాదా హోతీ హై?
1: శ్రావణ మహీనేమే వర్షా జ్యాదా హోతీ హై.
0: ఠీక్ హై, అబ్ అంతిమ పద్య పఢేంగే.
1: जी हाँ अध्यापिका जी, बताइए.
0: पकड़ वारे के धार झूलता है मेरा मन, आवो रे सब मुझे गिर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. अच्छा अब तुम पढ़ो.
1: जी हाँ अध्यापिका जी. पकड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन.
0: ठीक है, बहुत अच्छा पढ़ा तूने. अब भाव सुनो. वर्षा को देखकर कवि पंत जी का मन आनंदित होता है. कवि कहते हैं कि वर्षा की धार पकड़ने को मेरा मन झूलता है. आइए हम सब मिलकर सावन के गीत गाएंगे. इंद्रधनुष के झूले में हम सब मिलकर झूलेंगे. हमारे मन को आनंदित करने वाला यह सावन बार बार आने की आशा करेंगे. అంటే వర్షధారలను చూసి కవి పంత్ గారి మనసు ఆనందంతో నిండిపోయింది. వర్షధారలను పట్టుకుని ఊగాలని మనసు కోరుతోందని కవి అంటున్నారు. కవి అందరినీ కలిసి శ్రావణ గీతాలను పాడమని కోరుతున్నారు. ఇంద్రధనస్సు అందరూ కలిసి ఊగాలని కోరుతున్నారు. మన మనస్సును ఆనందింపజేసే ఈ శ్రావణ మేఘం మరల మరల రావాలని కవి కోరుతున్నారు. అచ్చా అబ్బోలో, కవి కిస్కే ఝూలే మే ఝూల్నే కో కహతే హై?
1: కవి ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్నే కో కహతే హై.
0: ఠీక్ హై, అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖో.
1: జీ హాన్ అధ్యాపికా జీ, బతాయియే.
0: మేఘ్ बादल मेघमो,
1: मेघ बादल मेघमो,
0: सावन श्रावण मास श्रावण मासमो,
1: सावन श्रावण मास श्रावण मासमो,
0: उर हृदय हृदयमो,
1: उर हृदय हृदयमो,
0: तम अंधेरा अंधकारमो,
1: तम अंधेरा अंधकारमो,
0: दादुर मेंढक कप्पा,
1: दादुर

0: మెండక్ కప్ప,
1: ఝిల్లి ఝీంగుర్ కీచురాయి,
0: ఝిల్లి ఝీంగుర్ కీచురాయి,
1: సోనబాలక్ బగుల కొంగ,
0: సోనబాలక్ బగుల కొంగ,
1: రజ్ మిట్టి మట్టి,
0: రజ్ మిట్టి మట్టి,
1: వారి పాని నీరు,
0: వారి పాని నీరు,
1: మన్ భావన్ మన్కో భానే వాలా మనసుకు నచ్చేది,
0: మన్ భావన్ మన్కో భానే వాలా మనస్సుకు నచ్చేది,
1: తృణ్ ఘాస్కా తినక గడ్డి పరక,
0: తృణ్ ఘాస్కా తినక గడ్డి పరక,
1: గగన్ ఆస్మాన్ ఆకాశము,
0: గగన్ ఆస్మాన్ ఆకాశము,
1: చాతక్ ఏక పక్షి కానాం చకోర పక్షి,
0: చాతక్ ఏక పక్షి కానాం చకోర పక్షి.
1: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగే ఉత్తర దో.
0: జీ హా అధ్యాపికా జీ పూచియే.
1: సుమిత్రానందన పంత్ కో కిస్ కావ్య పర జ్ఞానపీఠ పురస్కార్ మిలా?
0: సుమిత్రానందన్ పంత్ కో చిదంబరా కావ్య పర జ్ఞానపీఠ పురస్కార్ మిలా.
1: ఠీక్ హై. సుమిత్రానందన్ కా మరణ్ కబ్ హువా?
0: సుమిత్రానందన్ పంత్ కా మరణ్ సన్ 1977 మే హువా.
1: శ్రావణ మాస్ కే మేఘ్ కైసే బరస్తే హై?
0: శ్రావణ మాస్ కే మేఘ్ ఝమఝమ బరస్తే హై.
1: ఠీక్ హై. ఘనే బాదలం కో దేఖ్ కర్ మోర్ క్యా కర్తే హై?
0: ఘనే బాదలం కో దేఖ్ కర్ మోర్ మ్యౌ మ్యౌ కర్తే హై.
1: అచ్చా ఝమఝమ ఝమఝమ మేఘ్ బరస్తే హై సావన్ కే, ఇస్కా అర్థ బతావో.
0: శ్రావణ మాస్ కే మేఘ్ ఝమఝమ ఝమ బరస్తే హై.
1: ఘుమడ్ ఘుమడ్ కర్ మేఘ్ గగన్ మే భరతే గర్జన్, ఇస్కా అర్థ బతావో.
0: ఆస్మాన్ మే బాదల్ ఘుమడ్ ఘుమడ్ కర్ గర్జన్ కర్తే హై.
1: రజ్ కే కణ కణ మే తృణ్ తృణ్ కో పులకావలితర్, అర్థ బతావో.
0: మిట్టి కే కణ కణ మే కోమల్ అంకుర్ ఫూటతే హై.
1: ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్, ఇస్కా అర్థ బతావో.
0: హమారి జీవన్ మే మన్ భానే వాలా శ్రావణ్ మేఘ్ ఫిర్ ఫిర్ ఆయే.
1: అచ్చా ఇస్ ప్రకార్ బరస్తే బాదల్ కవిత మే కవినే వర్ష ఋతుకి ప్రాకృతిక సౌందర్యక సుందర ఢంగ్ సే వర్ణన్ కియా. ఈ విధంగా ఈ బరస్తే బాదల్ కవితలో కవి వర్ష ఋతువు యొక్క ప్రాకృతిక అందం గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఆజ్ పాఠ్ సమాప్త హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికాజీ.
1: శుభాశీస్.
2: మీరింతవరకు బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా తేజ్ ఈ చిత్రానికి హరిచరణ్, చిన్మయి శ్రీపాద పాడిన పాట, గీతరచన సాహితీ, సంగీతం గోపి సుందర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు బాహుబలి 2 ఈ చిత్రానికి దీపు సోనీ పాడిన పాట. గీత రచన చైతన్య ప్రసాద్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: నిన్ను కోరి ఈ చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం గోపి సుందర్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

చిత్రతరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం మిక్కీ జెమేయర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఈ చిత్రానికి రమ్యా బెహరా పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం శేఖర్ చంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నేను శైలజ. ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి యువజన కార్యక్రమానికి స్వాగతం. కలం చేతిలో పడితే కవితలు రాసేవారు ఎంతో మంది, కాని అదే కళాన్ని సమాజ మార్పుకు ఆయుధంగా మలిచినవారు కొందరే. రంగులతో చిత్రాలు వేసే కళాకారులు బయట కోకొల్లలుగా ఉన్నప్పటికీ ప్రజల మనసుల్లో చైతన్యాన్ని నింపిన మహానుభావులు అరుదుగా కనిపిస్తారు. అన్యాయం ఎదుట అగ్నిలా రగిలి అణగారిన వర్గాల కోసం వెనుక నిలబడి దేశభక్తిని ఊపిరిగా మార్చుకున్న ఒక మహోన్నత వ్యక్తి అతడేనండి మాధవరావు బాగల్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మాధవరావు బాగల్ గారు 1895 మే నెల 28 మహారాష్ట్రలోని కోల్హాపూర్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి కండేరావు బాగల్ ఒక ప్రముఖ న్యాయవాది, సామాజిక సంస్కర్త. చిన్నప్పటి నుంచే మాధవరావు గారిలో సామాజిక చైతన్యం బలంగా ఏర్పడింది. పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, దళితులపై జరుగుతున్న వివక్ష, సమాజంలో జరుగుతున్న అసమానతలు ఆయన చిన్న మనసును ఎంతగానో కదిలించాయి. ఇతరుల బాధను కూడా తన బాధగా భావించే మనస్తత్వం ఆయనకు చిన్నతనం నుంచే ఏర్పడింది. అదే భావాజాలం తరువాత ఆయన జీవితాన్ని ప్రజాసేవ మార్గంలో నడిపించింది. మాధవరావు బాగల్ గారు విద్యాభ్యాసంలో కూడా ఎంతో ప్రతిభ కనపరిచారు. ఆయన కోల్హాపూర్లోని రాజారాం హైస్కూల్లో విద్యను అభ్యసించారు. అనంతరం ముంబైలోని ప్రసిద్ధిగాంచిన జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి చిత్రకళ, శిల్పకళ, రూపకల్పన వంటి కళారంగాల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక మాధవరావు బాగల్ గారి వృత్తి విషయానికి వస్తే, ఆయన ఒక చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు అయినప్పటికీ ఆయన జీవిత ధ్యేయం మాత్రం ప్రజాసేవగా ఉండేది. సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష, మనుషుల మధ్య పెరుగుతున్న అసమానతలు తగ్గించడానికి ఆయన జీవితాంతం పోరాటం చేశారు. ముఖ్యంగా దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలనే ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతి మనిషి సమానమేనని ప్రజల్లో వ్యాప్తి చేశారు. ముఖ్యంగా మాధవరావు గారు రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం శ్రమించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా విశేషమైనది. ముఖ్యంగా మహాత్మాగాంధీ గారి సిద్ధాంతాలకు ప్రభావితుడై అహింసా మార్గంలో నడిచి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించారు. ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నందుకు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. కోల్హాపూర్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మాధవరావు బాగల్ గారి సేవలకు గుర్తింపుగా మహారాష్ట్రలో అనేక విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు ఆయన పేరుతో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చివరిగా మాధవరావు బాగల్ గారు 1986 మార్చి నెల 6 పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఇప్పటికీ సమాజంలో చైతన్య జ్యోతుల వలె వెలుగుతున్నాయి. అలాగే కార్యక్రమంలో ఇంకొక స్వాతంత్ర సమరయోధుడి గురించి కూడా తెలుసుకుందాం. భారత స్వాతంత్ర సమర చరిత్రలో అగ్నిజ్వాలలా వెలిగిన మహనీయుడు, విప్లవానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం, జైల్లో 4 మధ్య కూడా జాతీయ గీతాన్ని హృదయంలో ఆలపించిన దేశభక్తుడు. అతనెవరో కాదండి, ఆయన పేరే వినాయక్ దామోదర్ సవర్కర్. ఈరోజున ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితం, ఆయన చేసిన త్యాగం గురించి కూడా కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. వినాయక్ దామోదర్ గారు 1883 మే నెల 28 మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బగూర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ పంత్ సవర్కర్, తల్లి రాధాబాయ్. చిన్ననాటి నుంచే వినాయక్ దామోదర్ గారిలో దేశభక్తి, ధైర్య సాహసం ఈ రెండు అధికంగా కనిపించేవి. చిన్న వయసులోనే ఆయనకు శివాజీ మహారాజ్ కథలు, భారతీయ సంస్కృతి, హిందూ ధర్మ చరిత్రలపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారట. అయితే చిన్నతనంలోనే ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన కన్నతల్లి చిన్న వయసులోనే మరణించడంతో కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడినప్పటికీ చదువుపై ఆయనకున్న ఆసక్తి ఎక్కడా తగ్గలేదు. బగూర్లోని ప్రాథమిక విద్యను పూర్తి చేసి తరువాత నాసిక్లోని శివాజీ హైస్కూల్లో చదివారు. చదువుతో పాటు రాజకీయాలపై కూడా ప్రత్యేక ఆసక్తి కనపరిచారు. ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంచాలనే ఉద్దేశంతో మిత్రమేళ అనే యువజన సంఘాన్ని కూడా స్థాపించారు. తరువాత ఆ సంస్థ అభినవ భారత్గా మారి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్రంగా పేర్కొంటూ ఆయన రాసిన గ్రంథం భారత యువతలో గొప్ప స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది. ఆయన రచించిన రచనలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. అలా దేశభక్తి ఉద్యమాలు ఉధృతమవుతుండగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టుకొని అరెస్టు చేసింది. తరువాత జీవిత ఖైదు విధించి అండమాన్ జైలుకు పంపించింది. అక్కడ ఖైదీలను అమానుషంగా హింసించేవారు. కాని వినాయక్ దామోదర్ గారి ధైర్యం అప్పటికి ఏమాత్రం తగ్గలేదు. ఆయన జైల్లో అనుభవించిన కష్టాలు అమానుషమైనవి. ఆయన జైలు గోడలపై గోళ్లతోనూ రాళ్లతోనూ కవితలు రాసి వాటిని జ్ఞాపకం పెట్టుకుని తోటి సహచరులకు చెప్పేవారని చరిత్ర చెప్తుంది. భారతదేశానికి ఆయన చేసిన సేవలకు గాను తరువాత కాలంలో అనేక సంస్థలు నాయకులు ఆయనను గౌరవించారు. తపాలా శాఖ వారు కూడా ఆయన పేరుతో పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. అలాగే పార్లమెంటు భవనంలో ఆయన చిత్రపటాన్ని కూడా ప్రతిష్ఠించారు. చివరిగా వినాయక్ దామోదర్ గారు 1966 ఫిబ్రవరి 26వ తేదీన పరమపదించారు. నేటి కాలం యువత వినాయక్ దామోదర్ గారి జీవితంలో నుండి ఎన్నో చక్కటి విషయాలు నేర్చుకోవాలి. దేశం పట్ల ప్రేమ, లక్ష్యం కోసం కష్టపడే మనసు, సమాజం కోసం ఏదైనా పనిచేయాలనే తపన యుక్త వయసు నుండి యువత అలవర్చుకోవాలి. నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ల వల్ల సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోతున్న యువత మన దేశ చరిత్రను సమర్థవంతంగా తెలుసుకుని మంచి మార్గంలో నడవాలి. మన దేశం కోసం పోరాడిన మహానుభావులు ఉండడం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడు బాధ్యత. కార్యక్రమంలో తర్వాత అంశం గురించి వినబోయే ముందు సుల్తాన్ చిత్రానికి జాలది సాహిత్యం, కోటి సంగీతంతో ఎస్పి బాలు మనో ఆలపించిన పాట మీకోసం.
4: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భక్కున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్లిపోదాం. స్త్రీ అంటే సృష్టికి మూలం. కాని స్త్రీ ప్రతి నెల ఎదుర్కొనే సహజ ప్రక్రియ గురించి మాట్లాడటానికే కొంతమంది సంకోచిస్తూ ఉంటారు. నెలసరి అంటే అదేదో అపవిత్రం కాదండి, అది స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప వరంగా భావించాలి. అయితే గతంలో ఎన్నో అపోహలు, భయాలు, తెలియని మూఢనమ్మకాల వల్ల మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు కాలం మారుతుంది, కాలంతో పాటు మన ఆలోచన విధానం కూడా మారాలి. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళల పట్ల గౌరవం గురించి ఇప్పుడు విశదంగా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే నెల 28వ తేదీన ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవమును జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2014 సంవత్సరంలో జర్మనీకి చెందిన వాష్ యునైటెడ్ అనే అంతర్జాతీయ సంస్థ అధికారికంగా ప్రారంభించింది. మహిళల నెలసరి పరిశుభ్రతపై సరైన అవగాహన పెంచడం, నెలసరి గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం, ప్రతి మహిళకు సరైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ప్రపంచానికి తెలియజేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మే 28 అనే తేదీకి కూడా ఓ ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. సాధారణంగా గమనిస్తే మహిళల నెలసరి చక్రం 28 రోజుల వ్యవధిలో వస్తుంది. అలాగే నెలసరి సగటుగా 5 రోజుల పాటు కొనసాగుతుంది. అందుకేనండి 5వ నెలలో 28వ తేదీని ఈ అవగాహన దినోత్సవంగా నిర్ణయించారు. ఒకప్పుడు నెలసరి సమయంలో స్త్రీలను సమాజం చాలా తక్కువగా, కీతాగా చూసేది. కొంతమంది అయితే ఇంటిలో వారిని వేరే గదిలో ఉంచేవారు. ఇంటి పనులు, వంట పనులు అసలు చేయనివ్వరు. దేవాలయాలకు కూడా వెళ్లనివ్వరు. కుటుంబ సభ్యులతో కలిసి కూడా కూర్చోనివ్వరు. ఒకప్పుడు నెలసరి గురించి మాట్లాడటం కూడా తప్పన్నట్టుగా భావించేవారు. అమ్మాయిలు తమ ఆరోగ్య సమస్యలను భయంతో ఎవరికి చెప్పుకోలేకపోయేవారు. ఇందుమూలంగా సరైన పరిశుభ్రత గురించి అవగాహన లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చేవి. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. నెలసరి అనేది స్త్రీలలో ఒక సహజమైన శారీరక ప్రక్రియ అని వైద్యులు, పలు ఆరోగ్య సంస్థలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్త్రీలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పరిశుభ్రమైన శానిటరీ ప్యాడ్లు ఉపయోగించడం, శరీర పరిశుభ్రత పాటించడం, రోజుకు తగినంత నీరు త్రాగడం, మంచి పోషకాహారం తీసుకోవడం వంటి విషయాలు ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విషయంలో ముఖ్యంగా పురుషులు కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి. స్త్రీలను ఎగతాళి చేయకుండా సగౌరవంగా చూడాలి. స్త్రీల ఆరోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుపడే విషయం కాదని సాధ్యమైనంత వరకు సమాజానికి తెలియజేయాలి. ఈ ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రులలో తక్కువ ధరలకే శానిటరీ ప్యాడ్లు స్త్రీలకు అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుమూలంగా మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి పునాదనే భావనతో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతాయి. చివరిగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నెలసరి అనేది బలహీనత కాదండి, అది సృష్టికి సంకేతం. కాబట్టి నెలసరి సమయంలో మహిళలు పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంగా జీవించండి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, భారతీయుడు చిత్రానికి భువన చంద్ర సాహిత్యం, ఏఆర్ రహమాన్ సంగీతంతో కేజే యేసుదాస్ పాడిన పాట మీకోసం.

0: కార్యక్రమంలో చివరిగా బక్రీద్ పండుగ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. త్యాగం ఉన్న చోటే నిజమైన భక్తి ఉంటుంది. త్యాగానికి మరో పేరే ఇబ్రహీం. ప్రేమ, త్యాగం, దైవభక్తి, సహనం, పంచుకునే మనసు, ఈ ఐదు విలువలను మన జీవితానికి గుర్తు చేసే మహత్తర పండుగే బక్రీద్. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ అనే పదం బక్రా అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. బక్రా అంటే మేక. ఈ పండుగను ఈద్ అల్ అదా అని కూడా పిలుస్తారు. అరబిక్ భాషలో అదా అంటే త్యాగం. అందుకేనండి ఈ పండుగ త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. ఇస్లామిక్ సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే ప్రవక్త ఇబ్రహీం గారికి అల్లాపై అపారమైన భక్తి, నమ్మకం కలిగి ఉండేవారు. ఒకరోజు ఆయన కలలో అల్లా కనిపించి తనకు అత్యంత ప్రియమైన దానిని త్యాగం చేయమని చెప్పారు. అప్పుడు ఇబ్రహీం గారు తన కుమారుడు ఇస్మాయిల్ను అల్లా కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తండ్రి భక్తిని, కుమారుడి విధేయతను చూసిన అల్లా వారి అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షించినట్లు తెలిపి చివరి క్షణంలో ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను పంపాడని చరిత్ర చెప్తుంది. ఈ సంఘటన మానవ చరిత్రలో దైవభక్తి, త్యాగం, నమ్మకానికి ఒక గొప్ప ఉదాహరణగా తీసుకొని ఈ బక్రీద్ పండుగను ఆచరిస్తారు. ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో పవిత్ర హజ్ యాత్ర కూడా జరుగుతుంది. ఆ హజ్ యాత్రను తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది ముస్లింలు తరలివస్తారు. ఈ పండుగ రోజున ముస్లింలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మసీదులకు వెళ్లి ప్రత్యేక నమాజులు కూడా చేస్తారు. త్యాగానికి ప్రతీకగా జంతువును వధిస్తారు. ఆ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని కుటుంబానికి, ఒక భాగాన్ని బంధువులకు, మరొక భాగాన్ని పేదలకు పంచిపెడతారు. ఇది సమానత్వానికి, పంచుకునే గుణానికి చిహ్నంగా భావించబడుతుంది. బక్రీద్ అనేది కేవలం ముస్లింల పండుగ మాత్రమే కాదండి, ఇది మానవత్వానికి, పరస్పర ప్రేమకు, సహజీవనానికి ప్రతీక. మనిషి జీవితంలో సంపద కన్నా మంచితనం గొప్పది, మాటల కన్నా మంచి మనసు గొప్పదని చెప్పే పండుగే బక్రీద్. చివరిగా మీకు, మీ కుటుంబ సభ్యులకు బక్రీద్ శుభాకాంక్షలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో చివరి పాట జబర్దస్త్ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతంతో శ్రేయా ఘోషల్, రంజిత్, నవీన్ పాడిన పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ రోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికి సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వాములు వర్గాలతో

0: మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్ సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచనా విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపడిచి ముసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనిలా దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్దిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: ఎంతో శ్రమకూర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది, కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే ఒక ఎకరాకి 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका वंदना कश्यपः. आदौ मुख्य वार्ताः. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया स्वपदात् औपचारिक रूपेण त्यागपत्रं प्रदत्तवान्. डीके शिवकुमारः नूतन मुख्यमंत्रित्वेन पदभारं ग्रहीष्यति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू सिक्किम आरक्षक दलाय राष्ट्रपति ध्वज सम्मानं प्रदत्तवती. अत्रांतरे सिक्किम राज्यं पूर्ण साक्षर राज्यत्वेन घोषितम्. होर्मुज जलडमरू मध्यस्य समीपे आक्रमणान्तरं अमेरिका ईरान देशयोः मध्ये अवसादः वर्तितः. गृहमंत्री अमित शाहः गांधीनगरे जनसभायां अवैध प्रवासीनां देशात् निष्कासनार्थं सर्वकारस्य दृढसंकल्पं पुनः प्रत्यपादयत्. अपि च बैडमिंटन प्रतिस्पर्धायां पीवी सिंधु तथा च लक्ष्य सेनः सिंगापुर ओपन इत्यस्य प्रागुपान्त्यचक्रे प्रविष्टवन्तौ. अथ वार्ताः विस्तरेण. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया इत्यसौ अद्य लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् संबोधयन् सः स्वयं प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारं ग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 37+1 शतात् अधिक विधायकानां समर्थन सहचारेण कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजतीना स्वकीयं अरुचिं प्रकटयन् प्रोक्तवान् यत् सः राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. सिद्धरमैया इत्येषः 23+2000 वर्षे द्वितीयवारं कर्णाटकस्य मुख्यमंत्री संजातः. इतः पूर्वं सः 23+18 यावत् मुख्यमंत्रित्वेन कार्यम् अकरोत्. सः राज्ये 8 वर्षाणां कालः कार्यकालद्वयं पूरयित्वा सर्वाधिक समयमुपविशता मुख्यमन्त्रित्वेन गौरवम् अर्जितवान्। मुख्यमन्त्रित्वेन वित्तमन्त्रित्वेन च तेन राज्यस्य 17 आयव्ययकानि उपस्थापितानि। तस्य त्यागपत्रेण राज्ये सुदीर्घकालतः जायमानः सत्तासङ्घर्षः समाप्तः।

0: దృఢ ఆశ్వాసనం ప్రదత్తం. శిక్షామంత్రి ప్రోక్తం యత్ ఇయం పటలాధారిత అంకన ప్రణాళీ పారదర్శితాం సునిశ్చేతుం కశ్చన ప్రగతిశీల ఉపాయాత్మక మంచః వర్తతే. సహ నవదిల్ల్యాం CBSE అధికారిభిః సహ ఉచ్చస్తరీయోపవేశనం విదాయ అనంతరం వార్తాహరాన్ సంబోధితవాన్. తేన స్పష్టీకృతం యత్ సర్వే అధికారిణః ఇదం సునిశ్చిత్యంతి యత్ కశ్చాపి ఛాత్రస్య జిజ్ఞాసా యథావత్ న తిష్ఠేత్ తథా చ సర్వేషు స్తరేషు ఉత్తరదాయిత్వం సుదృఢం స్యాత్.
1: బచ్చోం కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జానకారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కే మాధ్యమ్ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే. యే OSM కి వ్యవస్థ పహలీ బార్ దేశ్ మే CBSE నే ఇస్కో ప్రయోగ్ కియా. ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయే. హమ్ ఏక్ భీ విద్యార్థి కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
0: పుర ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతిస్పర్ధాయాం అద్యతన దివస భారతస్య కృతే అతీవ గౌరవపూర్ణ ఆసీత్. భారతస్య ప్రముఖ క్రీడకాః లక్ష్య సేన, PV సింధు, చిరాగ శెట్టి, సాత్విక సాయిరాజ్, రంగీ రెడ్డి ఇత్యనయోః పురుష యుగలదళం తథా చ ధ్రువ కపిల తనీసా క్రేష్టో ఇత్యనయోః మిశ్రిత యుగలదళం చ స్వ స్వ ప్రతిస్పర్ధాసు విజయం ప్రాప్య ప్రాగుపాంత్యచక్రె ప్రవిష్టవంతః. మహిళా ఏకల క్రీడాయాం షోడశ చక్రే PV సింధు జపాన దేశస్య రీకో గుంజీ 21:9, 21:12 ఇత్యంకాంతరాళేన పరాజితవతి. ఆగామి స్పర్ధాయాం సా దక్షిణ కొరియా దేశస్య NK యంగ్ ఇత్యనేన సహ స్పర్ధిష్యంతి. అత్రాంతరే పురుష ఏకల క్రీడాయాం థాయిలాండ్ దేశస్య ద్వితీయ వారీయతా ప్రాప్త క్రీడక కునలావుత్ విదితశార్న స్పర్ధాయా ఆరంభే ఏవ ఆహతో భూత్వా క్రీడాంగణాత్ బహిర్జాతః యేన లక్ష్యసేన ఆశయాన స్వకీయ స్థానం సురక్షితవాన్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టిక ఆహారం డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం వినండి.
4: డాక్టర్ సలోమి సునీత గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
5: అవునండి.
4: ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఆహారం తీసుకునే విషయంలో అవగాహన అనేది చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు కదండి.
5: అవునండి.
4: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
5: అవునండి.
4: మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అంటారు?
5: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా అవసరం. మనం జీవితంలో ఏది సాధించాలన్నా, ఏ పని చేయాలన్నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేము. మన ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో సాధారణంగా మనం చూసేవి రుచి, ఎంత తింటున్నాము అనే విషయంపై దృష్టి పెడతాం. కానీ మనం ఏమి తింటున్నాము, మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు ఎంత ఉన్నాయి అన్న అవగాహన చాలా ప్రాముఖ్యం.
4: ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, సమతుల పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అన్నారు కదండి.
5: అవునండి.
4: ఈ సమతుల పోషకాహారం అంటే ఏంటండి?
5: సమతుల పోషకాహారం అంటే శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ తగ్గుపాళ్లలో శరీరానికి అందించే ఆహారం. ఈ ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరం. దీనిలో ఉండేవి పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగ నిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకి రక్షణకు కావలసిన పదార్థాలన్నీ కలిగి ఉన్న ఈ ఆహారాన్ని సమతుల పోషకాహారం అంటారండి.
4: మరి ఇటువంటి సమతుల పోషకాహారాన్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది?
5: మనం అనుకున్న రీతిగా మన శరీరం ఒక యంత్రం లాగా పనిచేస్తుందండి. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పనిచేయలేదో, అలాగే మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పనిచేయటానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుంది. మన ఆహారం మన శరీర నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన బిడ్డ 2.7 కిలోల నుంచి 3.2 కిలోల బరువు ఇంచుమించు ఉంటారు. ఒక సగటు వ్యక్తి 55 సంవత్సరాలకు వచ్చేసరికి 70 కిలోలు చేరుకుంటారు. ఈ బరువు అంతా ఎదుగుదల ఎలా అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారానే లభిస్తుంది. అంతేకాకుండా ఆహారం ప్రతినిత్యం శక్తిని చేకూరుస్తుంది. మన శరీరంలో జరిగే సంకల్పిత అసంకల్పిత చర్యలకు ఎంతో శక్తి అవసరం. సంకల్పిత చర్యలు అంటే మనం చేసే పనులు ఇష్టపూర్వకంగా, ఉదాహరణకి ఇంటి పని, ఆఫీస్ పని. అసంకల్పిత చర్యలు అంటే ప్రయత్నం ప్రమేయం లేకుండా మన శరీరంలో నిత్యం జరిగిపోయే చర్యలు.
4: ఇప్పుడు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు కదండి.
5: అవునండి.
4: మంచి పోషక విలువలు కలిగిన ఆహారాలు ఏంటి?
5: పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు, పాలు, మాంసం, పీచు పదార్థాలు, నీరు, ఇవన్నీ సమపాళ్లలో శరీరానికి అవసరమైనంత తీసుకోవాలండి. ఉదాహరణకి పండ్లు, కూరగాయలు అనేక వ్యాధులను నిరోధిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల నిరోధింపబడతాయి. అదే రకంగా పీచు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణకి సహాయపడుతుంది. మరి వయసు వచ్చేవారికి ఆస్టియోపోరోసిస్ వంటి లక్షణాలు అంటే ఎముకలు బోలుబారి తేలికగా విరుగుతూ ఉంటాయి, అట్లాంటప్పుడు కాల్షియం అధికంగా లభ్యమయ్యే పాలు వంటివి తీసుకోవటం మంచిదండి.
4: మనకి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు ఏ మేర తీసుకోవాలండి?
5: వీటి మీద దృష్టి ఉంచి అమెరికా శాస్త్రజ్ఞులు ఫుడ్ గైడ్ పిరమిడ్ అని ఒక త్రికోణాకారంలో ఆహార నియమావళిని రూపొందించారండి. దీని మొదటి భాగంలో అంటే మనం ఎక్కువగా తీసుకునే అన్నం, రొట్టె, బ్రెడ్ మొదలైనవి, వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, బి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయండి. ఆ పైన పళ్ళు, వీటిలో విటమిన్ ఏసీలు అధికంగా ఉంటాయి. ఫైబర్, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు, ఉప్పు చాలా తక్కువగా ఉంటాయి. వీలైనప్పుడల్లా మనం అందుచేతనే తాజా పళ్ళను తినటం చాలా మంచిది. తర్వాత చూస్తే కూరగాయలు, వీటిలో కూడా విటమిన్ ఏ సీలు ఎక్కువగా, ఫైబర్, ఖనిజ లవణాలు పుష్కలంగా, క్రొవ్వు తక్కువగానూ ఉంటాయండి. వీటిని ఎక్కువ మోతాదుల్లో మనం తీసుకోవచ్చు. ఇక ఈ పిరమిడ్ పై భాగంలో మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, జీడిపప్పు, వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. ఐరన్, బి విటమిన్, ఖనిజ లవణాలు బాగానే ఉంటాయి. క్రొవ్వు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం మోతాదులో వీటిని మనం తీసుకోవాలి. పాలు, పెరుగు, వెన్న, డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. క్రొవ్వు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తక్కువగా వాడాలి. ఇక ఈ పిరమిడ్కి పైభాగంలో స్వీట్లు, నూనెలు, ఈ ఆహార పదార్థాల్లో పోషక విలువలు అంతగా ఉండవు. కేవలం వీటి నుండి శక్తి మాత్రం సమృద్ధిగా లభిస్తుంది. కేకులు, స్వీట్లు లాంటివి ఎంత తక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిదండి.
4: ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పోషక విలువలు లోపిస్తే ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది?
5: చాలా వరకు మనం చూసే రోగాలు కానీ, రోగ లక్షణాలు కానీ ముఖ్యంగా ఆహారంలో పోషక విలువల లోపం వల్ల వస్తాయండి.

0: మనం చూసినట్లయితే పిండి పదార్థం మనకు ఎక్కువగా ధాన్యాల్లో, చిరుధాన్యాల్లో, చక్కెర, బెల్లం, దుంపకూరల్లో లభిస్తుంది. ఇవి గనక మనం తక్కువ తీసుకుంటే బరువు తగ్గడం, నీరసం వంటివి మనం గమనించవచ్చు. అదే రీతిగా మాంసకృతులు, మాంసకృతులు శరీర నిర్మాణానికి చాలా అవసరం అండి. వీటిని మనం పప్పులు, నూనె గింజలు, మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు మొదలగు వాటిలో మనకు లభ్యమవుతాయి. ఇవి గనక తక్కువ తీసుకుంటే బరువు తగ్గటం, పెరుగుదల తగ్గటం, కండరాలు కరగటం, శరీరంలో నీరు పట్టడం, రోగ నిరోధక శక్తి తగ్గడం ఇట్లాంటి లోప లక్షణాలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా మాంసకృతులు ఎదిగే పిల్లలకు ఆహారంగా ఇవ్వటం మంచిది. ఇక క్రొవ్వు పదార్థాలు, ఇవి మనకి శక్తిని అందిస్తాయండి. అదే రీతిగా చర్మం మృదుత్వాన్ని కాపాడతాయి. క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా నూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటి వాటిలో మనకు లభ్యమవుతాయి. ఇవి గనక తక్కువ తీసుకుంటే బరువు తగ్గటం, చర్మం గరుకు బారటం వంటివి మనం గమనించవచ్చు. ఈ రకంగా విటమిన్లు, విటమిన్ ఏ కంటి చూపుకు చాలా అవసరం. నెయ్యి, పాలు, పెరుగు, గ్రుడ్లు, కాలేయం, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, కమల, క్యారెట్ వంటి ఆహారాల్లో లభ్యమవుతుంది. అయితే లోప లక్షణాలు చూసినట్లయితే రేచికటి, కంటి చూపు లోపం, గ్రుడ్డితనం, అనారోగ్యం, గరుకు చర్మం, నరాల బలహీనత. కాబట్టి విటమిన్ ఏ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనది. అదే రీతిగా బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా చిరుధాన్యాలు, ధాన్యాలు, ఆకుకూరలు, పాలు, పప్పులు, చిక్కుళ్ళు, మాంసం, గింజ ధాన్యాల్లో దొరుకుతుందండి. లోపిస్తే పెదవులు చివర పగలటం, నోటిపోత, ఆకలి తగ్గటం, రక్తహీనత వంటివి మనం గమనించవచ్చు. అదే రీతిగా విటమిన్ సి జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, మొలకెత్తన పప్పు దినుసుల్లో మనకి లభ్యమవుతుంది. లోపిస్తే పళ్ళ చిగుర్లు ఉబ్బి రక్తం కారుతుంది, చర్మం పుండ్లు, ఆకలి తగ్గటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం కూడా మనం గమనించవచ్చు. అదే రకంగా విటమిన్ డి ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. పాలు, కాలేయం ముఖ్యంగా సూర్యరశ్మిలో మనకి దొరుకుతుంది. లోపిస్తే రికెట్స్ వ్యాధి, ఎముకల బలహీనత, పెరుగుదల తగ్గటం, ఎముకలు విరగటం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు. మన ఆరోగ్యానికి ఖనిజ లవణాలు కూడా అవసరం అండి. కాల్షియం, ఇనుము మనకి చాలా అవసరం. మరి కాల్షియం మనకి పాలు, ఆకుకూరలు, చేపలులో ఎక్కువగా దొరుకుతుంది. కాల్షియం ఉంటే ఎముకల పట్టుతో ఎముకల గట్టితనం మనకి కలుగుతుంది. లోపిస్తే గనక ఎముకలు గుల్లబారటం, విరగటం వంటివి మనం గమనించవచ్చు. రక్త పుష్టికి ఇనుము చాలా అవసరం అండి. ఇది మాంసం, కాలేయం, గ్రుడ్లు, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లం, ఎండి ద్రాక్ష, సపోటా వీటిలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఇనుము గనక లోపించినట్లయితే రక్తహీనత, పనిచేయలేనితనం, ఎక్కువగా నిస్సత్తువ, నీరసం మనం గమనిస్తూ ఉంటాం. పోషక పదార్థాల్లో పీచు పదార్థాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రించి, చక్కెర నియంత్రణ, జీర్ణకోశ ఆరోగ్యం, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. పీచు పదార్థాలు అంటే ఫైబర్, ముడి ధాన్యాలు, చిరుధాన్యాలు, ముడిపప్పులు, ఆకుకూరలు, పండ్లు, కొన్ని సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉంటుంది. ఈ పీచు పదార్థం మన జీర్ణకోశ వ్యవస్థకు ఒక బ్రష్ లాగా పనిచేసి శుభ్రపరుస్తుందండి. దీనివలన చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు క్యాన్సర్ను కూడా నిరోధిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకంని నిరోధిస్తుంది.
1: ఇప్పుడు ఏ వ్యక్తిలో అయినా కూడా రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేస్తేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు కదండి.
0: అవునండి.
1: ఇలా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి?
0: మనం తీసుకునే ఆహారంలో సమతుల పోషక ఆహారం ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. మనం చాలా సాధారణంగా వానాకాలాల్లో, వర్షాలు, కలుషిత నీటి వల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీ ఇట్లాంటి రోగాలు మనం చూస్తూ ఉంటాము. వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే రోజు తినే ఆహార పదార్థాల ద్వారానే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మన ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి. విటమిన్లు ఎక్కువగా ఉండే సి విటమిన్ ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల వైరస్ పై పోరాడి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ సి విటమిన్ ఎక్కువగా నారింజ, నిమ్మ, కమల, బత్తాయి, సిట్రస్ పండ్లు, ఉసిరి, మిరప, టమాటాల్లో అధికంగా ఉంటుందండి. ఖనిజ లవణాల్లో ముఖ్యంగా జింక్ శరీరంలో మనం కోల్పోయిన యాంటీబాడీలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి పునర్మితం కావటానికి

0: ఇంకా ఉపయోగపడుతుందండి. జింక్ ముఖ్యంగా గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్, సీ ఫుడ్ లో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఒక కప్పు తాజా పెరుగు తీసుకుంటే జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాని నిర్మూలిస్తుందండి. ప్రతిరోజు కెరోటిన్ ఎక్కువగా లభించే తాజా క్యారెట్ ని తినాలి. దీన్ని తింటే బీటా కెరోటిన్, విటమిన్ B6 లు యాంటీబాడీ కణాలను ఉత్పత్తి చేసి మన ఆరోగ్యాన్ని ఉత్తేజపరుస్తాయండి. అంతేకాక వెల్లుల్లి, వెల్లుల్లిలో మనకి లభించే ఖనిజాలు ముఖ్యంగా బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. కాబట్టి మన ఆహారంలో ప్రతిరోజు ఒక స్పూన్ వెల్లుల్లి తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి. ఐరన్ ఎక్కువగా లభించే ఖర్జూరాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే రీతిగా పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి శక్తిని పెంచుతుంది. కాబట్టి అరటి పండ్లు ఇట్లాంటి ఆహారం కూడా మనం తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి.
1: అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ ప్రత్యేకమైన ఆహార పదార్థాలని మనం అందించాల్సిన అవసరం ఉంటుంది కదండి.
0: అవునండి.
1: మరి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఎటువంటి ఆహార పదార్థాలు అందించాల్సిన అవసరం ఉందంటారు?
0: గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అదనపు ఆహారం అవసరం అవుతుందండి. పండ్లు, కూరగాయలు పోషక విలువలతో పాటు ఎక్కువ వాళ్ళు తృణధాన్యాలు, మొలకెత్తిన పప్పుగింజలు, పాలు, ఆకుకూరలు, గుడ్లు తినడం ద్వారా కావలసిన శక్తి, ఫోలిక్ ఆమ్లము, ఇనుము, పీచు పదార్థాలు లభిస్తాయండి. ఈ సమతుల ఆహారం వలన గర్భిణీ స్త్రీల్లో వచ్చే మధుమేహము, మలబద్ధము వంటి సమస్యలను మనం అరికట్టవచ్చు.
1: ఇప్పుడు మరి పెరిగే పిల్లలకి ఎటువంటి ఆహార పదార్థాలను అందించాల్సిన అవసరం ఉందంటారు?
0: మన భారతదేశంలో 5 ఏళ్లలో పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం కనపడతా ఉంది. ఇది ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వారు సూచిస్తా ఉన్నారు. చిన్న పిల్లల పోషక స్థాయిని పరిశీలించినట్లయితే మన దేశంలో 2 రకాల స్థాయిలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు కావలసిన పోషకాహారం అందక శక్తిహీనంగా ఉన్న పిల్లలు పోషకాలు లేని ఆహారం తీసుకోవటం, అంటే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువగా తిని శరీర వ్యాయామం లేక స్థూలకాయంతో బాధపడే పిల్లలు
1: ఇలా 2 రకాలుగా
0: కనిపిస్తున్నారు. ముఖ్యంగా బాధ్యత తల్లిదండ్రులదండి. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వారు ముందుగా తెలుసుకుని పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన మాంసకృతులు, ప్రోటీన్లు కలిగిన పప్పు దినుసులు, గింజలు, పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు కలిగిన ఆహారం ఇవ్వాలి. అంతేకాకుండా ఆటలు, శరీర వ్యాయామం ప్రోత్సహించాలండి. చిరుతిండ్లు, పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్ అలవాటు చేయకూడదు.
1: ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటామండి, నూనెని కానీ లేకపోతే వెన్నని కానీ మనం నిల్వ ఉంచినట్టయితే అవి వాసన వస్తుంటాయి, చెడు వాసన అనేది వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు?
0: నూనె నిల్వ ఉంచినప్పుడు గాల్లో ఉన్న ఆక్సిజన్ తో చర్య జరుగుతుందండి. దాని వల్ల అనేక హానికరమైన ఆక్సైడ్లు, అవి చూసుకున్నట్లయితే ఇపాక్సైడ్, పెరాక్సైడ్, మోలాక్సైడ్, ఇవి చాలా హానికరమైన ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఉత్పన్నం అవుతాయండి.
1: ఈ మధ్య మనం ఇంకొకటి వింటున్నామండి, ఏదైనా మనం నూనెని వాడినప్పుడు దాన్ని మళ్ళా తిరిగి వాడితే గనక అది విషతుల్యంగా మారిపోతుంది, వాడడానికి పనికిరాదు, వాడిన నూనెని మళ్ళీ వాడకండి అని చెప్తున్నారు కదా, అది అపోహేనా లేకపోతే నిజమైన అంటారా?
0: అది సైంటిఫిక్ గా కూడా అది నిజమండి. వాడిన నూనెను మనం మరలా మరలా వాడకూడదు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వద్ద నూనెలో పైరోలసిస్ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం అవుతాయండి. వాటి నుండి ఎక్రోలిన్ అనే విష పదార్థం విడుదలవుతుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి వాడిన నూనెను మరలా మరలా మనం వాడకుండా ఉంటే మంచిది. అయితే బజారులో బజ్జీలు, ఇతర పదార్థాలు తినేటప్పుడు వారు నూనె గురించి ఏ రకమైన శ్రద్ధ వహించరు. కాబట్టి అవి తినేటప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. వీలైనంత తక్కువగా మనం వాటిని తీసుకుంటే మంచిదండి.
1: కొన్ని రకాల ఆహార పదార్థాలను కనుక మనం తీసుకున్నట్లయితే చర్మ సౌందర్యం ఇన్వడిస్తుంది అని చెప్తూ ఉంటారు కదండి.
0: అవునండి.
1: అలాంటి ఆహార పదార్థాలు ఏమున్నాయి?
0: మీరు చెప్పిన రీతిగా కొన్ని ఆహార పదార్థాలు వయసు కనిపించకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మన శరీరానికి రక్షణ కవచమైన ఈ చర్మం నిత్య యవ్వనంగా మార్చే ఆహార పదార్థాలను గనక మనం చూసినట్లయితే, మొదటిగా పాలకూర. పాలకూరలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ చర్మానికి మెరుపునిస్తాయండి. సబ్జా గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తింటే చర్మం యవ్వనంగా ఉంటుంది. టొమాటోలో లైకోపిన్ చర్మానికి మెరుపునిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు,

0: అంటే వయస్సు కనిపించకుండా ఉండే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా బాదం విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సోయా ప్రోడక్ట్స్ లో మనం చూసినట్లయితే విటమిన్ సి జింక్ అధికంగా ఉంటుంది. ఇవి మొటిమలు మచ్చలు పోగొట్టి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. క్యారెట్ లో ఉండే విటమిన్ సి బీటా కెరోటిన్ మెరిసేటటువంటి చర్మ సౌందర్యం కోసం మనల్ని సిద్ధపరుస్తాయి. అదే రీతిగా కీరదోసకాయ తొక్కతో తినటం మంచిది. తొక్కలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం తొక్కలో ఉంది. రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి. ఇంకా బనానా ఆరెంజ్ బొప్పాయి యాపిల్ వేరుశనగ బీట్రూట్ ఆరోగ్యకరమైన చర్మానికి సహకరిస్తాయండి.
1: ఇప్పుడు మనం ఆహారంతో పాటుగా నీరు కూడా తీసుకోవాలి కదండి, మరి మన ఆహారంలో ఈ నీటి యొక్క ప్రాధాన్యత ఏంటి?
0: మనం తీసుకునే పోషక ఆహారంలో నీరు కూడా ఒక భాగమేనండి. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసులు లేకపోతే ఇంచుమించు 3 లీటర్ల నీరన్న మనం త్రాగాలి. ఎందుకంటే శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియ వ్యవస్థకి నీరు అవసరం. అంతేకాకుండా శరీరానికి కావలసిన తేమ, శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకు విసర్జించడానికి కూడా నీరు ఎంతో సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ నీరును కూడా ఆహారంలో భాగంగా తీసుకోవటం చాలా అవసరం అండి. ఈ నీరు తక్కువగా తీసుకోవటం వల్లే ఈ మధ్య కిడ్నీ సమస్యలు ఇవి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం.
2: చక్కని ఆరోగ్యానికి సమతుల పౌష్టికాహారం డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వరి పంటను ఆశించే పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధాన ఆహార పంట. వరి పంటను ప్రధానంగా ఆశిస్తున్న పురుగులు ఇంకా తెగుళ్ల యాజమాన్యం గురించి మన రైతు సోదరులు ఆమూలాగ్రంగా తెలుసుకుని ఉంటే, పంటకు పురుగులు వచ్చినా లేదా తెగుళ్లు వచ్చినా యాజమాన్యాన్ని త్వరగా చేపట్టి పంట దిగుబడిని పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ముందుగా పురుగుల విషయం తెలుసుకుంటే, ఆకునల్లి పురుగు పంటను ఆశించి ఆకుల అడుగు భాగాన ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఇలా ఆకు నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకు పైభాగాన తెల్లని పొడిలాంటి పదార్థం ఏర్పడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ పైరు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. బెట్ట పరిస్థితి ఈ నల్లికి పంటను ఉధృతంగా దాడి చేయటానికి అనుకూలమైన సమయం. అయితే దీని యాజమాన్యం గురించి తెలుసుకుంటే, ఒక ఎకరానికి నీటిలో కరిగే గంధకం పొడిని 50%, 600 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా డైకోఫాస్ 1000 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు స్పైరోమేస్ఫెన్ 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం తొలచు పురుగు గురించి తెలుసుకుంటే, కాండం తొలచు పురుగు యొక్క చిలుక అంటే రెక్కల పురుగు గుడ్లను ఆకుల చివర కొన భాగానికి దగ్గరగా పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లద్దె పురుగు కాండం కణుతుల దగ్గర రంధ్రం చేసుకుని లోపలికి చేరుకుంటుంది. పిలకలు పెట్టే దశలో పంటను ఆశిస్తే మొవ్వ చనిపోతుంది. అదే కనుక చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే గింజలు లేని తెల్ల కంకి ఏర్పడుతుంది. మరి దీని అనుకూల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, చల్లని వాతావరణం, గాలిలో అధిక తేమ శాతం, ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క కాండం తొలచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య పద్ధతులు చూస్తే, పంట కోసిన తర్వాత వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా నిద్రావస్థ దశలో ఉన్న కాండం తొలచు పురుగులు ఎండకు చనిపోతాయి. కాండం తొలచు పురుగు నిద్రావస్థ దశ పంట అవశేషాల్లో ఉంటుంది. కావున గత పంట అవశేషాలు లేకుండా పొలమంతా శుభ్రంగా ఉంచుకోవాలి. నాట్లు వేసుకునే ముందు నారు కొనలు తుంచి బురదలో పాతి పెట్టాలి. తద్వారా కాండం తొలచు పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసుకోవచ్చు. కాండం తొలచు పురుగు ఉధృతి గమనించటానికి ఒక ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు పిలకలు పెట్టే దశలో మనం ఏ విధంగా గమనించవచ్చంటే, ఒక చదరపు మీటర్ వరి పొలంలో ఒక గుడ్ల సముదాయం ఉన్నా లేదా ఒక చిలుక అంటే ఒక రెక్కల పురుగు ఉన్నా లేదా 5% మువ్వలు చనిపోవడం గమనించినా లేదా 1% తెల్ల కంకులు గమనించినా, రైతులు ఒక ఎకరానికి క్లోరోఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా

ఎసిఫేట్ 300 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. దీనిలో ఏదో ఒక మందును మాత్రమే ఉపయోగించి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చిరుపొట్ట దశలో కనుక ఈ విధమైన సముదాయాన్ని గమనించినట్లయితే 1 ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4g 8 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా 1 ఎకరాన్ని చల్లుకోవాలి. దీన్ని కూడా ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా చల్లుకోవాలి. అదేవిధంగా ఆకుముడత లేదా తెల్ల తెగులు గురించి తెలుసుకున్నట్లయితే మనం ఆకుముడత యొక్క గొంగళి పురుగులు 3 లేదా 4 అంటే 3 నుండి 4 ఆకులను ముడత చేసుకుని లోపల ఉంటుంది. దారం లాంటి పదార్థంతో ఆకులను నిటారుగా ముడత చేసుకుని లోపలి భాగాన ఉండి పత్రహరితాన్ని గోకి తినేస్తుంది. తద్వారా ఆకుల మీద తెల్లని చారలు కనిపిస్తాయి. తెల్ల తెగులు సోకిన దుబ్బులో ఎదుగుదల ఉండదు. ఈ ఆకుముడత తెగులకు అనుకూల పరిస్థితులు సమృద్ధిగా వర్షాలు రావటం కాని లేదా అధిక తేమ శాతంతో కూడిన సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క పంటను అధికంగా ఆశించి నష్టపరుస్తాయి. ఈ ఆకుముడత తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలంటే, వరి పొలంలో ఆకుముడత గమనించినప్పుడు తాడుని ఇద్దరు పట్టుకుని అటు ఇటు 2 నుండి 3 సార్లు లాగటం వలన ఆకుముడతలోని గొంగళి పురుగులు నీళ్లలో పడిపోయి చనిపోతాయి. పిలక దశలో ఆకుముడత గమనించినట్లయితే 1 ఎకరానికి క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసుకోవాలి. చిరుపొట్ట దశలో పంటను ఆశిస్తే కనుక ఎసిఫేట్ 300 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటి ద్రావణంలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. వరి పంటను ఆశించి నష్టం కలిగిస్తున్న తెగుళ్ల గురించి తెలుసుకుందాం. పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, ఇంకా బ్యాక్టీరియా ఎండు తెగులు. ముందుగా పాము పొడ తెగులు గురించి చూస్తే, ఈ తెగులు పిలక దశ నుండే పంటను ఆశించడం జరుగుతూ ఉంటుంది. మొదట నీటి మట్టానికి దగ్గరలోని ఆకులపైన పాము పొడ మచ్చలు ఏర్పడి క్రమేపీ పైకి ఎగబలాకి ఆకు అంతా ఎండిపోతుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తాలు గింజలతో కూడిన కంకి ఏర్పడుతుంది. ఇది ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల కాని, ఎక్కువ మొక్కల సాంద్రత, మబ్బులతో కూడిన వర్షం, గాలిలో అధిక తేమ శాతం ఉన్న లేదా 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర పంటను ఈ తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాజమాన్య పద్ధతుల విషయానికొస్తే, రైతు సోదరులు, ముందు పంట అవశేషాల్లో శిలీంద్ర బీజాలు ఉంటాయి కనుక పొలంలో ఎలాంటి అవశేషాలు లేకుండా మొత్తం పంటను కాల్చివేసుకోవాలి. సిఫారసు చేసిన నత్రజనిని ఒకేసారి కాకుండా పంటకాలంలో 3 నుండి 4 దఫాలుగా వేసుకోవాలి. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండకుండా 1 చదరపు మీటర్కు ఖరీఫ్ కాలంలో 32 కుదుర్లు, రబీ కాలంలో 44 కుదుర్లు, అలాగే ఎడగారులో 66 కుదుర్ల చొప్పున ఉండేటట్టు చూసుకోవాలి. పాము పొడ తెగులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు నివారణకు 1 ఎకరాకు హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపకొనజాల్ 200 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేసుకోవాలి. ఇవి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంటలో ఈ యొక్క తెగులు శాతం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అజోక్సిస్ట్రోబిన్ 200 మిల్లీలీటర్లు లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, దాంతోపాటు టెబ్యూకొనజోల్ 75 WG 80 గ్రాములు లేదా అజోక్సిస్ట్రోబిన్ 18.2%, దాంతోపాటు డైఫెన్ కొనజోల్ 14.4%, 250 మిల్లీలీటర్లు, వీటిలో ఏదో ఒక మందుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. దీనినే దుబ్బు కుళ్ళు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ప్రారంభ దశలో నీటి దగ్గరగా ఉన్న కాండం మొదళ్లు బయటి భాగంలో మొదట నల్లని మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెద్దవిగా మారి కాండం లోపలి భాగంలో కణుపుల మధ్య నల్లగా మారతాయి. తెగులు సోకిన దుబ్బులోని ఆకులన్నీ పసుపు రంగులోకి మారి క్రమేపీ దుబ్బు అంతా ఎండిపోయి వాలిపోతుంది. తెగులు సోకిన కాండం తెరచి చూస్తే నల్లటి చిన్న చిన్న శిలీంద్ర బీజాలు మనం గమనించవచ్చు. ఇవి ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల ఈ కాండం తులుచు పురుగు పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. దీని యాజమాన్య చర్యల విషయానికొస్తే, గత పంట అవశేష శిలీంద్ర బీజాల్ని పూర్తిగా నాశనం చేసుకోవాలి. నారుమడి వేసే ముందు కార్బండిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్, దాంతోపాటు కార్బండిజం 2 గ్రాములు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలం నుండి నీటిని పూర్తిగా తొలగించి ఆరపెట్టుకోవాలి.

0: తెగులు సోకిన పొలంలో తీసిన నీటిని వేరొక పొలంలో వదలకూడదు. అలా చేస్తే నీటి ద్వారా కాండం కుళ్ళు తెగులు, సిద్ధ బీజాలు నీటి ద్వారా వెళ్లి తెగులును కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు గమనించాక హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిస్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా టెబ్యూకొనజోల్ 25 EC 400 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలుపుకుని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇలా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గురించి చూస్తే, ఇది నారుమడి దశ నుండే పంటను ఆశిస్తుంది. ప్రధాన పొలంలో నారు నాటిన 3 నుండి 4 వారాలకే ఆకులు లేత పసుపు రంగులోకి మారి మొక్కలన్నీ కుళ్ళి ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకుల కొన నుంచి అంచు భాగాలు పసుపు రంగులోకి మారతాయి. క్రమేపీ ఆకులన్నీ గోధుమ రంగులోకి మారి చనిపోతాయి. ఉదయం సమయంలో పొలంలో గమనిస్తే ఆకుల కొనలు ఇంకా అంచుల నుంచి పసుపు రంగు బ్యాక్టీరియా స్రావం నీటి బుడగలలాగా కనిపిస్తాయి. ఈ బ్యాక్టీరియా స్రావం నీటి ద్వారా ఒకచోటు నుండి ఇంకో చోటుకి వ్యాపిస్తూ ఉంటుంది. ఇది పొలం గట్లపైన కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల గాని, ఎక్కువ నత్రజని ఎరువులు వాడటం వల్ల గాని, ఎక్కువ మొక్కల సాంద్రత, అధిక గాలి, వాన, మంచు, ఇంకా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ యొక్క బ్యాక్టీరియా పంటను ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాజమాన్య చర్యల విషయానికొస్తే, ఆరోగ్యకరమైన సర్టిఫికేషన్ చేసిన తెగుళ్లని తట్టుకునే విత్తనాల రకాలను మాత్రమే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి. తెగులు ఆశించిన పొలంలోని నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా మురికి కాలువల ద్వారా బయటకు పంపాలి. పొటాష్ ఎరువులను నాట్లకు ముందు లేక అంకురం ఏర్పడే దశలో 1 ఎకరానికి 15 నుండి 20 కిలోల చొప్పున వేసుకోవాలి. తెగులు 5% కంటే ఎక్కువైతే కనుక నత్రజని వేయటం తాత్కాలికంగా నిలిపివేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన విధంగా యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సరైన సమయంలో ఎటువంటి మందులు వేసుకోవాలో చూసుకుని మన రైతు సోదరులు గమనించుకుంటూ యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించుకుంటూ ఉంటే ఎక్కువ దిగుబడిని, లాభాలను పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సెముల కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ టీఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయం, పొద్దుతిరుగుడు పంట సాగు విశేషాలు. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుంచి కొన్ని ముఖ్య భాగాలు ప్రసారమవుతాయి. తిరుపతి కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి. 9:30 ఆపాత మధురాలు, పాత తెలుగు చలనచిత్ర గీతాలు. 10:00 పసిడి మనస్సు నాటిక, రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక చిత్రగీతం.

0: మేలు కులుపు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట అది. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
2: घुसपैठिए को देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारण

0: उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी।
1: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతోపాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
2: ప్రధానమంత్రిజీ కా సంకల్ప్ హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాస్ హీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరి ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
1: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగెరేలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్ రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న రెండు మగ రెండు

0: ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌజ్ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ రెండవ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. రెండవ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీములు కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ టిఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: కిరణ్ పాత్రో గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది కదండి వెంకటరామన్గూడెంలో, అక్కడ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఏ విభాగంలో అండి?
2: హార్టికల్చర్ విభాగంలో చేస్తున్నానండి. నేను డీన్ ఆఫ్ హార్టికల్చర్ దగ్గర టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానండి.
1: మనకి ఇప్పుడు హార్టికల్చర్ అనేసరికి అంటే ఉద్యాన శాఖ అనేసరికి అందులో ఈ కూరగాయలు కూడా వస్తాయి కదండి. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం అనేది మనకి జరుగుతుంది కాబట్టి ఈ వేసవి కాలంలో కూరగాయల ధరలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఏమని ఆలోచిస్తారంటే, మంచి ధర ఉంది కాబట్టి ఈ కూరగాయలను కనుక ఇప్పుడు సాగు చేసుకున్నామంటే మనకి మంచి రేట్ వస్తుందని ఆలోచిస్తుంటారు కదండి. మరి ఇట్లాంటి సమయంలో మనం ఈ కూరగాయలని పెంచుకోవటం ఏమైనా లాభదాయకంగా ఉంటుందంటారా?
2: తప్పకుండా లాభదాయకమేనండి. మనము వేసవిలో లాభదాయకంగా పండించుకునే పంటలన్నింటిలో ముఖ్యమైనవిగా ఈ కాయగూరలని చెప్పవచ్చునండి. శాస్త్రీయ పద్ధతిలో మనం పండించుకున్నట్లయితే అధిక దిగుబడులతో పాటు లాభాలను కూడా పొందవచ్చండి. మన రాష్ట్రంలో సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు సెల్సియస్ ఉండడం వల్ల, ఇంకా నీటి వసతులు సరిగా లేకపోవడం వల్ల, మనకు తెలుసు కదండి కరెంటు కోతలు, ఇవన్నీ కూరగాయల సాగుకి ప్రతిబంధకాలండి. అయితే వేసవి కూరగాయలకు మంచి డిమాండ్తో పాటు మంచి ధరలు ఉండడం వల్ల రైతులు మంచి లాభాలు పొందవచ్చండి. అయితే మరి మంచి దిగుబడులు పొందాలంటే కొన్ని ముఖ్యమైన మెలకువలు కూరగాయల సాగులో చేపట్టవలసి ఉంటుందండి.
1: ఇప్పుడు వేసవి కూరగాయల విషయానికి వస్తే అండి, ఇప్పుడు ఈ వేసవిలో మనం ఈ కూరగాయలను సాగు చేసుకోవాలంటే ఎట్లాంటి రకమైనటువంటి కూరగాయలను సాగు చేసుకోవాలంటారు?
2: చాలా మంచి ప్రశ్న అండి. ఈ ముందుగా రైతులు వేసవికి అనుకూలమైన కూరగాయ పంటలు ఎన్నుకోవడం అనేది ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చండి.

0: ఉదాహరణకి మనం బెండ వంగ టమాటా గోరుచిక్కుడు పొదచిక్కుడు మిరప తీగజాతి కూరగాయలైన కాకర బీర సొర దోస మరియు ఆకుకూరలు వంటి పంటలను మన రాష్ట్రంలో ఈ వాతావరణంలో లాభదాయకంగా పండించుకోవచ్చండి. అయితే కొంతమంది రైతులు శీతాకాల పంటలైన క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యారెట్ క్యాప్సికము చిక్కుడు వంటి పంటలకు మార్కెట్లో అధిక ధర పలుకుతుందని సాగు చేయడానికి ఇష్టపడుతున్నారండి. అయితే మనము ఆదాయ వ్యయాల నిష్పత్తి చూసుకుంటే ధర ఎక్కువ ఉన్నప్పటికీ లాభదాయకం కాదండి. ఈ విధంగా వాతావరణ ప్రభావము కూరగాయల దిగుబడి మీద చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువలన మనం వేసవికి అనువైన పంటలను పండించి అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చండి.
1: ఇప్పుడు వేసవికి అనువైనటువంటి రకాలను ఎంపిక చేసుకొని వేసుకోవాలి.
0: అవునండి,
1: మరి విత్తనం విషయానికి వస్తే అండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మనం కూరగాయలని ఎంపిక చేసుకున్న తర్వాత అండి విత్తనం విషయంలో ఎంపికలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మనకి ఇది కూడా అత్యంత ముఖ్యమైన అంశం అండి. వేసవికి అనుకూలమైన మరియు వేసవికి తట్టుకునే సూట్ రకాలు లేదా సంకర రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందండి. సాధారణంగా మనం సూటి మరియు సంకర రకాల మధ్య పోల్చుకుంటే వేసవి సాగుకు మనకి సూటి రకాలు చాలా మంచివండి. ఎందుకంటే సంకర రకాలు అన్ని విధములైన ప్రతికూల పరిస్థితులని తట్టుకోలేవండి. కూరగాయలు ఏ కాలానికి అనుకూలమైన రకాలు ఆ కాలానికి మన పరిశోధన స్థానాల్లో విడుదల చేస్తున్నారండి. అలాంటివి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి. ఆ వెరైటీస్ని మనం తెప్పించుకొని మనం నాటుకుంటే మంచిదండి. మనకి ఉద్యాన విశ్వవిద్యాలయంలో వారి లాంగ్ ఫామ్లోని అలాగే వెంకటరమణ గూడెంలో కూడా మనకి విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి.
1: మరి ఎరువుల యాజమాన్యం ఈ వేసవిలో ఎట్లా చేపట్టాలంటారు?
0: సాధారణంగా వేసవిలో అండి మనం పశువుల ఎరువుని ఎక్కువ మోతాదులో వాడుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. అలాగే రసాయన ఎరువుల మోతాదులను ఒక్కసారే కాకుండా ఎక్కువ సార్లు మొక్క చుట్టూ వేసుకుంటే మంచిదండి. అది మొక్కకు సుమారు 5 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే వేసవిలో రసాయనిక ఎరువులు మొక్కకు వేరుకు దగ్గరలో గానీ మనం వేసినట్లయితే వేరు దగ్గర ఉన్న తేమ మొత్తం ఎరువు కరగడానికే పీల్చుకొని వేరు దగ్గర తేమ తక్కువ అయిపోయి మొక్కలు వాడిపోయే అవకాశం ఉంటుందండి. దీనివల్ల మనం డ్రిప్లు మనం అమర్చుకుంటేనండి ఎరువుల ద్వారా మనం ఈ డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల దీన్నే ఫెర్టిగేషన్ అంటారండి. అలాగ ఫెర్టిగేషన్ చేయడం ద్వారా లాభదాయకం అండి. అయితే వేసుకున్న ఎరువు సాంద్రత 100 నుంచి 200 ppm నత్రజని 1 లీటర్ నీటికి ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే ఎక్కువ గాఢతలో గానీ మనం వేసవిలో నత్రజని ఎరువులు ఇస్తే మొక్కలు దెబ్బతింటాయండి. అంతేకాకుండా వేసవిలో తప్పనిసరిగా పొటాష్ ఎరువులను కూడా తగిన మోతాదులో వేసుకోవాలి. దీనివల్ల మనకి క్వాలిటీ పెరుగుతుందండి. అలాగే యూరియా ఎరువును 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్కలపై కానీ పిచికారీ చేసుకున్నట్లయితేనండి వేసవిలో వేడిని తట్టుకుని మొక్కల పెరుగుదల బాగుంటుందండి. అలాగే మనకి మార్కెట్లో మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉంటాయండి. వాటి మిశ్రమాన్ని కూడా మనము 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పంట పూత పిందే దశల్లో 2 దఫాలుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి.
1: అంటే ఏ సమయంలో ఈ ఎరువులను పిచికారీ చేయాలి, ఎలా వేసుకోవాలో తెలుసుకోవాలంటారు. ఈ కలుపు సమస్య మనకు ఉంటూ ఉంటుందండి.
0: అవునండి.
1: మరి ఈ కలుపు వచ్చినప్పుడు ఏం చేయాలండి?
0: చాలా జాగ్రత్త తీసుకోవాలండి. సాధారణంగా మనం వేసవిలో ఎంత ఎక్కువ కలుపు ఉంటే అంత ఎక్కువ నీటిని కలుపు మొక్కలు పీల్చుకుని అతివేగంగా పెరుగుతూ ఉంటాయండి. ఈ కలుపు మొక్కల లక్షణం ఏంటంటే మామూలు మొక్కల కన్నా మనకు అవసరమైన మొక్కల కన్నా ఎక్కువగా పెరగడము ఎక్కువగా నీటిని తీసుకోవడం జరుగుతుందండి. దీనివల్ల మన కూరగాయ మొక్కలకు నీరు అందుబాటులో లేకుండా చేస్తాయండి. ఈ సమస్యను మనం అధిగమించడానికి వేసవిలో మొక్కల సాంద్రతను పెంచాలండి. అంటే దీనికి వరుసల మధ్య అలాగే మొక్కకి మొక్క మధ్య దూరం తగ్గించి వేయడం వల్ల కలుపు తగ్గడంతో పాటు భూమిలోని తేమ ఆవిరి అవ్వకుండా ఉంటుందండి. అలాగే ఆ మధ్యలో జాగా ఖాళీగా ఉండదు కాబట్టి కలుపు కూడా తగ్గుతుందండి. అలాగే కూరగాయల్లో మనము కలుపు యాజమాన్యాన్ని 2 రకాలుగా చేసుకోవాల్సి ఉంటుందండి. ముందే కలుపు రాకుండా చూసుకోవడం, అంటే కలుపు రాకముందే అంటే పంట విత్తుకున్న మొదట్లోనే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులని మనకి దొరుకుతూ ఉంటాయండి. అన్ని పంటలకి అనువైన మందు పెండి మిథాలిన్ అండి, దాన్ని స్టాంప్ అనే అంటారు. దాన్ని 6 మిల్లీలీటర్లు నీటికి కలిపి విత్తనం విత్తినా లేక మొక్కలు నాటిన 24 గంటల తర్వాత 45 గంటల లోపు తేమగల నేలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనివలన మనకి పంటలో 20 నుండి 25 రోజుల వరకు కలుపు లేకుండా చేసుకోవచ్చండి. ఇంకొకటి మన అందరికీ తెలిసిందే కలుపుని ఏరువేయడం అండి.
1: అంటే కలుపు వచ్చిన తర్వాత
0: ఈ విధంగా చేసుకుంటే మనము కూరగాయలకి ఆహార పదార్థాలు ఈ కలుపు మొక్కలకు కూడా కాంపిటీషన్ తగ్గించడానికి అవుతుందండి.
1: మరి ఈ వేసవి కాలంలో మనం ఈ కూరగాయలను సాగు చేసేటప్పుడు కొన్ని కీలక దశల్లో తప్పనిసరిగా నీరు అందించాలి. మరి అట్లాంటి పరిస్థితుల్లో నీటి యాజమాన్యం అనేది ఎట్లా చేసుకోవాలంటారు?
0: మీరు అన్నట్లు వేసవిలో నీటి యాజమాన్యం అనేది కూరగాయల దిగుబడి మరియు నాణ్యతకి ఎంతో అవసరం అండి. వేసవి

0: పొలంలో నీటిని ఆదా చేసే పద్ధతుల్లో నీరు అందించడం వలన నీరు ఆదా చేయడంతో పాటు మనకు దిగుబడులు పెంచుకోవచ్చు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు డ్రిప్ పద్ధతిని ఉపయోగిస్తేనండి మనం చాలా వరకు నీటి ఉపయోగాన్ని తగ్గించవచ్చండి. డ్రిప్ పద్ధతిలో నీటి యాజమాన్యం చేయడం వలన భూమికి ఒక అడుగు లోతు వరకు నిరంతరం తేమ ఉండేటట్లు మనం చేయగలుగుతామండి. అంతేకాకుండా కొంతవరకు తెగుళ్లు కూడా తక్కువ ఆశిస్తాయండి. కరెంటు కోతలతో ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా రోజుకు ఒక గంట డ్రిప్తో మనం నీరు అందిస్తే సరిపోతుందండి. వేసవిలో మనం ఆకుకూరల సాగులోకి అయితే తుంపర్ల పద్ధతి, దీన్నే స్ప్రింక్లర్ల పద్ధతి అంటారండి, అదైతే చాలా లాభదాయకంగా ఉంటాయండి. దీనివల్ల ఆకుకూరలు తాజాగా కూడా కనిపిస్తాయండి. నీటి వనరుల లభ్యతను బట్టి పంట విస్తీర్ణం వేసుకోవడం మంచిది. అలాగే నీరు తక్కువగా ఉన్నప్పుడు కూరగాయలలో సున్నితమైన దశలు అంటే పూత పిందే దశల్లో మనం తప్పనిసరిగా నీరు అందేటట్లు చూసుకోవాలండి.
1: మరి ఇప్పుడు కీలక దశల్లో నీరు అందించాలి అంటారు. మన కీలక దశలు అనేసరికి పూత కట్టడం, పిందెలు ఏర్పడటం ఇవన్నీ కదండి. మరి
0: అవునండి.
1: పూత కట్టాలి అన్నా, కట్టిన పూత నిలబడాలన్నా, అయితే పిందెలు రాలకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి?
0: మనము ఈ పిందెలు ఇలాంటివి రాలకుండా ఉండాలంటేనండి మనము గ్రోత్ రెగ్యులేటర్స్ ని ఉపయోగించవచ్చండి. అంటే మనం ఇప్పుడు టమాటా వంగా లాంటి పంటలు తీసుకుంటేనండి ప్లానోఫిక్స్ అంటే NAA అంటారండి, దాన్ని 1 మిల్లీలీటర్ 4.5 లీటర్ల కలపండి. పూత దశలో వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలండి. అదే మిరపలో అయితే 2.5 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే పిందె నిలిచి కాత బాగా ఉంటుందండి. అంటే ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి మనం మోతాదుని మించి ఎప్పుడు వాడకూడదండి. అతిగా వాడినా కూడా అవి పూత ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సిఫార్సు చేసిన డోసు మేరకు వాటిని వాడాల్సి ఉంటుందండి. అలాగే కాయగూరల్ని మనం ఆకుకూరల్ని చల్లటి పూట కోసి తడి గోన సంచులను కంపి మార్కెట్కి పంపితే కూడా అవి కొంచెం తాజాగా ఉండి మార్కెట్లో మనకి ధర బాగా పలుకుతుందండి.
1: ఇవి సాధారణంగా ఇప్పుడు మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ సాగు చేస్తూ ఉంటాం కదండి వేసవిలో. అట్లా కాకుండా ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త రకమైనటువంటి పంటలు ఈ వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయండి?
0: ఉందండి. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం చెందిన పంట బేబీ కార్న్ అండి. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద హోటల్లో దీనికి చాలా డిమాండ్ ఉందండి. బేబీ కార్న్ అనేది మొక్కజొన్న జాతికి చెందిన కూరగాయగా లేకపోతే సలాడ్గా వాడుతున్నారండి. సహజంగా ఈ పంటను పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులు, నీటి వసతి బాగా ఉన్న రైతులు ఈ పంటను పండించుకోవచ్చండి. మాధురి అనే రకము ఒక మంచి ప్రాచుర్యంలో ఉందండి. అలాగే ఈ పంటను మురుగునీరు పోయే సౌకర్యం గల అధిక సేంద్రియ పదార్థ గల గరప నేలలు, ఉదయజన సూచిక సుమారు 6 నుంచి 7 వరకు ఉన్న నేలలు, అలాగే 35% షేడ్ నెట్ను ఉపయోగించగలిగితే దాన్ని కూడా ఉపయోగించుకొని ఈ పంటని వేసుకోవచ్చండి. ఎరువులు యాజమాన్యంకి వస్తేనండి మనము 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకొని అలాగే 30-20-10 నైత్రజని భాస్వరం పొటాషియంని ఎకరానికి వేసుకోవడం వల్ల, అలాగే విత్తిన 25 రోజుల తర్వాత మళ్ళీ ఇదే డోసుని మనం రిపీట్ చేయడం వల్ల అంటే భాస్వరం తప్పించి నత్రజని పొటాషు 30 కేజీలు నత్రజని 8 నుంచి 10 కేజీల పొటాషు వేసి నీరు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి.
1: అంటే నత్రజని పొటాషు రెండు దఫాలుగా
0: ఇవ్వాలి.
1: భాస్వరాన్ని మాత్రం ఒక్కసారి ఇస్తాం.
0: అవునండి. ఎందుకంటే భాస్వరం అనేది చాలా నెమ్మదిగా విడుదలయ్యే రకం అండి. అందుగురించే మనము పొలం సేద్యం చేసినప్పుడు ఆఖరి దుక్కిలో వేసుకుంటామండి. దానివల్ల అది పంటకు అవసరమైన దశలో విడుదలవుతుందండి. అలాగే ఎకరాకు మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటే బేబీ కార్న్ గండల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి.
1: ఎంత సాంద్రత పెట్టుకోవాలండి?
0: సుమారు మనం ఎకరానికి 13 కిలోల విత్తనం అవసరం ఉంటుందండి. విత్తనాలని దగ్గరగా విత్తుకోవాలండి. 45x25 సెంటీమీటర్ల దూరంలో దీన్ని విత్తుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనం విత్తిన వెంటనే 4వ రోజున మళ్ళీ అక్కడి నుంచి 7 రోజుల వ్యవధిలో మనం నీటి యాజమాన్యం కూడా చేస్తే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే గింజలు విత్తిన 40 రోజులకి మనకి మగ పుష్పాలు వస్తాయండి. అవి విచ్చుకోక ముందే మనం తీసివేయాలండి. లేకపోతే పరాగ సంపర్కం జరిగి పొత్తుల్లోని గింజలు గట్టి పడతాయండి. అలాగే బేబీ కార్న్ నాణ్యత కూడా దెబ్బతింటుందండి. ఎప్పుడైతే గింజలు గట్టిపడ్డాయో మార్కెట్ ధర కూడా తగ్గుతుందండి. మొక్కజొన్న పొత్తులోని సిల్క్ దారాలు 1 సెంటీమీటర్ పొడవు బయటకు కనబడగానే కాయలు వెంటనే మనం కోసుకుంటేనండి. గింజలు విత్తిన 50 రోజులకు మొదటి కోట తీసుకోవచ్చండి. అక్కడి నుంచి 65 రోజుల వరకు మిగతా కోటలు కూడా తీసుకోవచ్చండి. సుమారుగా ఎకరాకు 1.8 నుంచి 2.2 టన్నుల దిగుబడి కూడా వస్తుందండి. అలాగే ఈ మధ్య ప్రాచుర్యం చెందిన మరొక కూరగాయ పంట కొమ్ము పొట్ల అండి. కొమ్ము పొట్లని మనం కటింగ్స్ ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చండి. ఇది బాగా ఈ మధ్య కాలంలో ఎందుకంటే ప్రోటీన్స్ మనం ముందు చెప్పుకున్నట్టు సమతుల ఆహారం అందించట్లు అవి ఎంతో ప్రాముఖ్యతగా అందిస్తున్నాయండి. అందువల్ల ఈ మధ్యన కూడా అది ప్రాముఖ్యత చెందిందండి.
1: అంటే ఈ వేసవిలో ఈ కూరగాయ పంటలతో పాటు ఇవి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు బేబీ కార్న్ ఒకటి, ఈ కొమ్ము పొట్ల అన్నారు కదా, వీటిని కూడా సాగు చేసుకుంటే మంచిది.

0: కూడా వస్తుందంట.
1: అవునండి.
0: మరి ఇప్పుడు చెప్పారు కొన్ని రకాలైనటువంటి కూరగాయలని వేసవిలో సాగు చేసుకోవచ్చు అని. ఇప్పుడు టమోటా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సాధారణ రకాలు సంకర రకాలు మనకు ఉంటాయి కదండి, ఎక్కువగా సాధారణ రకాలు అని చెప్పారు. సాధారణ రకాలు ఎట్లాంటి రకాలు మనం ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు వేసవిలో వేసుకోవాలి?
1: సాధారణ రకాలకు వస్తే పూసా, ఎర్లీ డ్వార్ఫ్ ఒకటి, మారుతం ఒకటి, అర్కా వికాస్, పూసా 120 అని, మనకు లైకో అని మనకు మార్కెట్లో లభిస్తున్నాయండి. అలాంటివి వాడుకుంటే మనం టమాటాలో మనం మంచి దిగుబడులు పొందొచ్చండి. అలాగే సంకర రకాలకు వస్తే రష్మి, నవీన్, అవినాష్ 2, బిఎస్ఎస్ 20, అన్నపూర్ణ అనే సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి.
0: మరి బెండ విషయానికి వస్తే అండి,
1: బెండకి వస్తే అర్కా అనామిక, అర్కా అభయ్, పర్బని క్రాంతి, M20, M10 అని సాధారణ రకాలండి. అలాగే సంకర రకాలకు వస్తే వర్ష, మహికో 10, ప్రియా, సుప్రియా అనే సంకర రకాలు కూడా బెండ్లో బాగా దిగుబడులు ఇస్తున్నాయండి.
0: మరి ఫ్రెంచ్ బీన్ అని ఉంది కదండి,
1: అవునండి,
0: దానిలో ఎట్లాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి?
1: ఈ ఫ్రెంచ్ బీన్ కూడా మనకి హోటల్స్ లో బాగా డిమాండ్ ఉందండి. అర్కా కోమల, ప్రీమియర్, బౌంటిఫుల్ అని సాధారణ రకాలు అందుబాటులో ఉన్నాయండి.
0: గోరుచిక్కుడు అండి,
1: గోరుచిక్కుడికి గౌరీ, పూసా నవబహార్, పూసా సద్బహార్ అనేవి మంచి దిగుబడులు ఇస్తున్నాయండి.
0: ఇవన్నీ కూడా సాధారణ రకాలండి?
1: అవునండి, ఇవన్నీ సాధారణ రకాలు.
0: ఆకుకూరలో తోటకూర మనకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదండి, సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి.
1: అవునండి.
0: మరి తోటకూరలో ఎట్లాంటి రకాలండి?
1: తోటకూరలో అర్కా అరుణ అనేది బాగా
0: దిగుబడినిస్తుందండి.
1: అలాగే RNA అని 1 అని ఒక వెరైటీ ఉందండి, అది కూడా మంచి దిగుబడిని ఇస్తుందండి.
0: సాధారణ రకాలేనండి ఈ రెండు?
1: ఈ రెండు కూడా సాధారణ రకాలేనండి.
0: ఇక ఆకుకూరల్లోనే మెంతి కూర, కొత్తిమీర కూడా మనకు ఉన్నాయి కదండి.
1: అవునండి.
0: మరి మెంతి కూరలో?
1: మెంతి కూరలో పూసా, ఎర్లీ, బంచింగ్ ఉందండి. అలాగే కొత్తిమీరలో స్వాతి, సాధన అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇవి కూడా సాధారణ రకాలేనండి. అలాగే మనకు తేజాతి కూరగాయల్లో బీర కూడా బాగా ఉంటుందండి. పూసా, నజ్దర్ అని, జైపూర్ లాంగ్ అని వెరైటీలు కూడా సాధారణ రకాలండి. ఇవి కూడా వేసవిలో వేసుకోవడానికి చాలా పనికి వస్తాయండి.
0: మరి గోంగూర విషయానికి వస్తాయి అండి,
1: గోంగూరలో ఎర్ర గోంగూర అండి. అలాగే సొరకు వస్తే పూసా, సమ్మర్, ప్రోల్ఫిక్ లాంగ్ అని, అర్కా బహార్ అని, వరద్ అని మనకి సాధారణ రకాలు ఉన్నాయండి. అలాగే వరద్, కావేరి, ఇండం 104 అని, స్వాతి అని సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇదే తీగజాతి పంట అయిన కాకరలో అయితే కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్ అని, అర్కా హరిత అని. అలాగే సంకర రకాలకు వస్తే MBTH 101, 102, అలాగే SSH 431, 432, మహికో 10, 13 అని సంకర రకాలు అందుబాటులో ఉన్నాయండి. అలాగే వంగకు వస్తే పూసా, పర్పుల్ క్లస్టర్, శ్యామల, భాగ్యమతి అనే సాధారణ రకాలు ఉన్నాయండి. అలాగే ఉత్కర్ష, కల్పతరు, హరిత, గ్రీన్ లాంగ్ అని సంకర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మనం సకాలంలో వేసుకుని మనం చెప్పుకున్నట్లు అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు మంచి దిగుబడులు పొంది వేసవిలో కూడా మంచి లాభాలను సాధించగలరండి.
0: ఇంకొకటి కొమ్ము పొట్ల అన్నారు కదండి, ఈ వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని, దాన్ని ఎలా సాగు చేసుకోవాలండి?
1: కొమ్ము పొట్ల అనేది మనకి ఉత్తర కోస్తా జిల్లాలలో బాగా ప్రాచుర్యం చెందిన పంట అండి. అది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా వాడబడుతున్న పంట. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు ఈ పంట మీద ప్రయోగాలు చేస్తున్నారండి. స్టూడెంట్లని దీనికి పంటను కేటాయించి మనము ఈ కటింగ్స్ ని మనం ఒరిస్సా నుంచి తెప్పించామండి. వేసి వెంకటరామన గూడెంలో దీని మీద పరిశోధనలు చేస్తే చాలా మంచి ఫలితాలను ఇచ్చిందండి. కటింగ్స్ ని సుమారుగా మనకి 1300 వరకు కటింగ్స్ పెట్టుకునేయండి. అంటే మనం సొంతంగా కూడా ప్రతి 10 మొక్కలకి ఒక ఆడ మొక్క ఉండేటట్లు చూసుకుని మనం నాటుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇవి ఒకసారి వేసుకుంటే ఈ పంట సుమారుగా 3 సంవత్సరాల వరకు మనం పెరీనియల్ అంటారండి. ఇది 3 సంవత్సరాల వరకు మనం లాభాలను పొందుకోవడానికి ఆస్కారం ఉంటుందండి.
0: అంటే ఒక ఎకరాకు వచ్చి ఎన్ని కటింగ్స్ కావాలండి?
1: సుమారుగా ఒక 1300 నుంచి ఒక 2000 వరకు కటింగ్స్ పెట్టుకోవచ్చు అండి. అంటే నేల సారవంతం బట్టి మనం పెట్టుకోవచ్చు అండి. సుమారుగా అంటే మనం 1 మీటర్ x 1 మీటర్ దూరంలో గానీ 1.5 మీటర్ల నుంచి 1.5 మీటర్లు గానీ మనం వేసుకోవచ్చండి. మనకి ఒకవేళ పందిర్లుగా వేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 మీటర్ x 1 మీటర్ దూరంలో వేసుకున్నా కూడా మనకు సరిపోతుందండి. అదే నేల మీద లేకపోతే పాకించేటట్టు అయితే మాత్రం కొంచెం దూరం ఎక్కువ పెట్టాలండి. లేకపోతే మనం ఎప్పుడైనా ఈ పంటని వైట్ రెల్లీస్ అంటే ట్రెల్లీస్ మీద మనం వేసుకోవడం చాలా వరకు మంచిదండి. లేకపోతే కాయ కుళ్ళు కూడా మనం చూస్తామండి. దీని మీద మనకి కొన్నిసార్లు కాయ ఈగ కూడా పండు ఈగ అంటారండి. ఆ పండు ఈగ కూడా ఆశించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ట్రెల్లీస్ మీద వేసుకోవడం చాలా మంచిదండి.
0: ఎట్లాంటి నేలలు ఈ పంట వేసుకోవడానికి?
1: సారవంతమైన నేలండి, గరపనేలండి. అంటే మనకి మురుగునీరు పోయి వసతి గల ఎటువంటి నేలలైనా 6 నుంచి

0: చేడు ఉన్న ఉదజన సూచిక గల నేలలు కూడా మనకి చాలా మంచిగా ఈ పంట రెస్పాండ్ అయిందండి. కాబట్టి ఈ సరైన నేలల్ని ఎన్నుకొని కట్టింగ్స్ ని మనం సకాలంలో, అంటే మనం ఫిబ్రవరి నెలలోనే మనం కొన్నిసార్లు పాతుకోవచ్చు అండి, కట్టింగ్స్ ని విత్తుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి మనకి మే వరకు అవి పెరిగి మేలో వర్షాలు ఒకసారి పడగానే అవి పూతకి వస్తాయండి. అంటే మేలో వచ్చిన పూత నుంచి సుమారు సెప్టెంబర్ అక్టోబర్ వరకు దిగుబడిని చాలా ఎక్కువగా ఇస్తుందండి. నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి కొంతవరకు ఇవి నిద్రావస్థలోకి వెళ్తాయండి. కొన్నిసార్లు ఎక్కువగా చల్లదనంగాని ఉండేటట్లయితే అది నిద్రావస్థలోకి వెళ్తుందండి. అలాంటప్పుడు దిగుబడి నెమ్మదిగా తగ్గుతూ వస్తుందండి. ఇది చివరికి మళ్ళీ వేసవిలో అది నెమ్మదిగా పుంజుకొని మళ్ళీ వర్షాలు వచ్చేసరికి మళ్ళీ దిగుబడులకి మొదలు పెడుతుందండి.
1: దిగుబడులు ఇవ్వటం మొదలు పెడుతుంది.
0: అవునండి.
1: అంటే ఒకసారి ఈ పంట వేసుకుంటే 3 సంవత్సరాలు ఉంటుంది.
0: ఉంటుందండి.
1: మరి దీంట్లో ఇప్పుడు మీరు పందిరిలాగా వేసుకోవచ్చు అన్నారు, కింద నేల మీద పాకించుకోవచ్చు అన్నారు కదండి.
0: అవునండి.
1: పాకించుకోవటం కన్నా పందిరిలాగా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, నాణ్యత బాగుంటుందని అంటున్నారు. మరి ఎరువులు అది?
0: ఎరువులు అంతా మనం మిగతా పంటలకు ఎలాగే వేస్తామో ఆ విధంగా మనం వేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా ఎకరానికి 25 టన్నుల పశువుల గెత్తం వేసుకుంటే మంచిదండి. దానివల్ల వేసవిలో మనకి నీరు ఎక్కువగా నిలువ ఉంటుంది కాబట్టి, తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. అక్కడి నుంచి మనం సుమారు 150/60/60 ఎన్పీకేలను కూడా వేసుకుంటే కూడా మనం దీని ఎరువు యాజమాన్యం చేసుకోవచ్చు అండి. నత్రజని ఎరువులు మాత్రం మనం స్ప్లిట్ డోసెస్ అంటామండి, 2 దఫాలుగా వేసుకుంటే మంచిదండి.
1: 2 దఫాలంటే ఏ సమయాల్లో వేసుకోవాలండి?
0: అంటే పంట వేసిన వెంటనే వేస్తామండి, అలాగే ఒక 45 రోజుల తర్వాత ఇంకో దఫా వేసుకుంటే మంచిదండి.
1: అంటే ఒక పంటకి ఈ మోతాదు వేసుకోవాలి.
0: అవునండి.
1: 3 సంవత్సరాలు ఉంటుంది కదండి, రెండో పంట మళ్ళా ఈ మందులు వేసుకోవాలి.
0: మనకి తొలకరి వర్షాలు పడిన వెంటనే కూడా మళ్ళీ అదే డోస్ ని మనం రిపీట్ చేస్తే మంచిదండి. దానివల్ల గ్రోత్ బాగా వచ్చండి, పెరుగుదల వచ్చి అలాగే మంచి పుష్పాలు ఏర్పడడానికి కూడా తొందరగా ఆస్కారం ఉంటుందండి. దీనిని డయీషియస్ ప్లాంట్ అంటారండి. దీంట్లో ఆడ పుష్పాలు మగ మొక్కలు వేరువేరుగా ఉంటాయండి. కాబట్టి మనం 10 ఆడ మొక్కలకి ఒక మగ మొక్క ఉండేటట్లు ఉంటే సరైన పరాగ సంపర్కం జరిగి మనకి పిండి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుందండి.
1: 10 ఆడ మొక్కలకి ఒక మగ మొక్క ఉండేటట్టు
0: పెట్టుకోవాలండి.
1: మరి కలుపు సమస్య ఏదైనా వచ్చిందనుకోండి?
0: కలుపు మనం అన్ని కాయగూరలకి మనం పెండి మితాలని 6 మిల్లీలీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. లేకపోతే ముందు చెప్పుకున్నట్లు కూలీలను పెట్టి ఏరించుకున్నా సరిపోతుందండి.
1: మరి వీటిలో పురుగులు గానీ తెగుళ్లు గానీ ఏమి రావంటారా ఈ వేసవిలో?
0: మిగతా వేసవిలో మనకి ఈ పురుగులు బెడదు కన్నా పూత పిందె రాలడం అన్నవి ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ పురుగుల లాంటివి కనిపించినా పెద్ద ఎక్కువగా ఉండవు. ప్రొఫినోఫాస్ అనే మందుని ఒకవేళ 2 మిల్లీలీటర్ నీటిలో కలుపుకొని మనం చేస్తే చాలా వరకు మనం ఈ పురుగుల్ని మనం తగ్గించవచ్చండి. అలాగే తెగుళ్ళు కూడా మనం కాపరాక్సిక్లోరైడ్ ని 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కూడా పిచికారీ చేసుకుని తగ్గించుకోవచ్చండి. అలాగే ఈ విత్తనాలని విత్తుకునేటప్పుడు మనం విత్తన శుద్ధిని తప్పకుండా పాటించినట్లయితే వేసవిలో చాలా వరకు మాత్రం ఈ తెగుళ్ళు ఉధృతి లేకుండా ఉంటుందండి.
1: అంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా
0: చేసుకోవాలండి.
1: దేంతో చేసుకోవాలండి?
0: మ్యాంగో చెప్పు 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కేజీ విత్తనానికి కలుపుకొని వేసుకుంటే పట్టించి వేస్తే సరిపోతుందండి.
1: అంటే విత్తన శుద్ధి చేసి కనుక విత్తుకుంటే సస్యరక్షణ పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు
0: అండి.
1: వేసవిలో సాగు చేస్తున్నాం కాబట్టి.
0: అవునండి. మెయిన్ మనకి వేసవిలో పూత పిందె రాలడం ఎక్కువగా ఉంటది కాబట్టి దాని మీద నీటి యాజమాన్యం అని లేకపోతే ఆ పూత పిందె అరికట్టడానికి చెప్పిన రసాయనాలను గానీ ఉపయోగించి అధిక దిగుబడులను పొందుకోవచ్చు అండి.
1: కిరణ్ పాత్ర గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ వేసవిలో కూరగాయలను సాగు చేసేటటువంటి రైతులు మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్యం కానివ్వండి, ఎరువుల యాజమాన్యం కానివ్వండి, కలుపు సమస్య ఏదన్నా ఉన్నా కానివ్వండి, ముఖ్యంగా ఈ వేసవిలో పూత పిందె రాలుతూ ఉంటుంది కాబట్టి అవి రాలకుండా ఏం చేయాలో, ఈ విషయాలు అన్నింటిలో కూడా మెలకువలు పాటించినట్లయితే మంచి దిగుబడిని ఈ వేసవిలో తీసుకోవడానికి వీలవుతుందంటారు.
0: అవునండి.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: వేసవి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ టిఎస్టీకే కిరణ్ పాత్రో గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించి విశేషాలు వింటారు.
1: ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించి తెలుసుకుందాం. అంటే సన్ఫ్లవర్ పంట. ఖరీఫ్లో తెలకరి వర్షాలతో నేలను తయారు చేసుకున్నట్లయితే ఈ పంటను సరైన సమయంలో విత్తడానికి వీలుగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో జూన్ మరియు జులై మాసాల్లో, బరువు నేలల్లో ఆగస్టు రెండవ పక్షంలో విత్తుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ పంట సాగుకు నీరు నిలువ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు చాలా అనుకూలమైనవి. నేల ఉదజన సూచిక 6.5 నుండి 8 వరకు ఉన్న నేలలైతే ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక మన రైతులు మురుగునీరు పోయే సౌకర్యం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలి. భూసార పరీక్షల ఆధారంగా పోషక యాజమాన్యం

నిం చేపట్టుకోవాలి. ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును పంట విత్తే 2-3 వారాల ముందు వేసుకోవాలి. భాస్వరం మధ్యస్థం నుండి అధికంగా ఉన్న నెలల్లో భాస్వరం వేయకపోయినా కూడా దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా వస్తాయి. ఆఖరి దుక్కులో 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. పంట సాగు చేసుకున్న పొలాల్లో కాని గట్లపై కాని వయ్యారి భామ కలుపు మొక్కను సమర్థవంతంగా నివారించగలిగితే నెక్రోసిస్ వైరస్ తెగులు ఉధృతిని అరికట్టవచ్చు. ఈ తెగులు అధికంగా సోకే ప్రాంతాలలో థయోమిథాక్సాన్ 4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడు పంట సాగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంటసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
2: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్

0: క్షయరహిత సమాజ స్థాపన లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్తి భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బీ టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీదనే దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్తి భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్తి భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము, ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది, అలాగే మన హెచ్బీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్, అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీ కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
1: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
0: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారో ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
1: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు. ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
0: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా

0: ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది. మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
1: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాము. దాంట్లో మనము 3,69,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకని మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
0: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
1: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 ఉన్నారు అనుకుంటే కనీసం 14 పైబడిన వాళ్ళు 80% ఉంటారు, వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి తదుపరి సేవలు కానివ్వండి ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా అలా డిలేస్ అనేవి తగ్గించాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
0: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
1: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
0: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ కార్యక్రమంలో
1: ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర 70-80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింగ్ పెంచడం మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్, అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
0: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికలను గురించి ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం

0: భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి. ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలని సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక మరో బ్రహ్మ. లోగడ మనిషి మరణిస్తే మాయమవ్వాల్సింది మట్టిలోనే. మరి నేడు ఆలోచనల మదనం ఆయువు తీరే అవయవాలను కొనవూపిరి నుంచి ప్రాణవాయువు నింపే అవకాశం. మరొకరికి అవయవం అమర్చి ఊపిరిలుదే తరుణం, బ్రెయిన్ డెత్. ఆయుష్ పెంచే మహత్తర అవకాశం పదుగురికి అవయవాలను దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపే అవయవ దాత. అపరకర్ణుడే అవుతాడు ఉసూరుమంటున్న బతుకుల్లో ఆశల చమురు నింపి ప్రాణదాతగా గుండెల్లో నిలిచిపోతాడు. అంధకారాన్ని తొలగించి లోకాన్ని కళ్ల ముందే సాక్షాత్కరింపజేసిన ఈనాటి వైద్యుడు మరో బ్రహ్మ. మరణానికి చేరువవుతున్న మట్టిలో కలిసిపోకుండా శాస్త్ర విజ్ఞానాన్ని జోడించి గుండెకు ఊపిరిలూదే మన వైద్యుడు ఆధునిక బ్రహ్మ. వైద్యుడు రుణం ఎలా తీర్చుకోగలం? ఆశాదృక్పథంతో మనగలిగితే అదే జీవితానికి బలం. అవయవ దానమే మానవతకి పట్టంగట్టే మహాదానం. కవిత శీర్షిక తెగిన పేగు. అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్మెంటుల్లో మనసులు కూడా ఇరుకు ఇరుకే. పేగు తడిమే తల్లి, నడత నేర్చిన తండ్రి, బెడ్రూమ్ సంస్కృతికి బలి. అమ్మా నాన్నంటే ఎంత ప్రేమ పాపం. గుండెల్లో కాస్త చోటు కరువై వృద్ధాశ్రమానికి బూరి విరాళం ఇస్తారు. వృద్ధాశ్రమాలు జీవితంలో ఒక భాగమైపోయాయి. అవి నవనాగరికతకు చిహ్నమని మమ్మీ డాడీ సంస్కృతి పదే పదే ఉదరగొడుతూ ఉంటుంది. కన్నతల్లి కడుపునే కర్కసంగా కాళ్లతో తనుతూనే ఉంటే అది సహజ పరిణామంగా ఇరుగు పొరుగు గుడ్లప్పకించి చూస్తుంటారు. కర్రీ పాయింట్స్, కిట్టీ పార్టీలు నేటి మహిళల మోడర్న్ చర్చావేదికలు. వృద్ధాశ్రమాల చిరునామాను చెరిపేయనవసరం లేదు. మదిలో నుంచి వంకర ఆలోచనలను తొలగిస్తే చాలు. లేకుంటే పీలికలు పీలికలైపోతున్న కుటుంబ వ్యవస్థ వావీవరస మరిచి ఒంటరవుతుంది. డబ్బు జబ్బు ముదిరి బంధాలు అనుబంధాలు బూడిదైపోయాయి. ఇప్పుడు మనుషుల్ని మనసుల్ని కలిపే బతుకులు కావాలి. కవితా శీర్షిక ఆర్థిక బందీలు. బంధాలన్నీ తునాతునకలైపోతున్నాయి. ఆప్యాయతలు అనురాగాలు కనుమరుగై అంటీముట్టనట్లు ప్రవర్తన. జీవితమంతా ఇప్పుడే నటనే తొలి ప్రాధాన్యం. అసలు జీవితమే నటనైపోయింది. సమాజం ఓ నటనాలయం. కొంతమంది నిత్యం నటిస్తూ ఉంటారు. కాసుల వ్యామోహంలో బంధాలన్నీ పుట్టుకతోనే తెగిపోతున్నాయి. బడాబాబులకే కాదు, బంధాలు అనుబంధాలు లేనిది సొంత కుటుంబంలో కూడా మమతల కరువు. ఎన్నైనా చెప్పు, డబ్బు జోక్యం వచ్చేసరికి మనుషులు అసలు రంగు తేటతెల్లమవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల పందిరి కావాలి. మనుషుల మధ్య మానవత్వపు వంతెన నిర్మించాలి. అప్పుడే కదా అనుబంధాల పల్లకీపై ఆనందపు యాత్ర సాధ్యమయ్యేది. కవితా శీర్షిక బతుకు వర్ణం. ప్రపంచమంతా అన్నం పళ్ళెమై ప్రవహిస్తాను. చప్పిడి తిండితో మమేకమై పంచవక్ష పరమాన్నాన్నవుతాను. నిత్యం జనం నాలుకపై నాట్యం చేస్తూనే ఉంటాను. తరంతరం నిరంతరం మిర్చి రైతుకు ముద్దుబిడ్డనే. అన్నం ముద్దపై నా సంతకం ఓ అరుణకాంతి. రైతు కళ్ళల్లో నేను ఓ మెరుపుదారను. పచ్చిగా కొరికితే కారమై కరుస్తాను.

0: పచ్చదనం. అప్పట్లో చెప్పుకోవడానికే బస్సు మార్గం, ఎక్కే జనం ఉండేవారు కాదు, నడకే మా నడత. పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా కాలినడక మా పదం. నేల ముక్కలు ముక్కలై ప్లాట్లు ప్లాట్లుగా విడిపోయింది. సేద్యం జూదంగా మారితే ఫలితం లాటరీయేగా. ఈ కన్నీటి వాన వెలిసేదెప్పుడో. పచ్చని పైరుపై చీకటి కమ్ముతుంది. లెక్కలు బేరీజు వేసుకుంటే ఎకరాలు గజాల్లోకి మారిపోయాయి. నేలధర నషాలానికి అంటినా అన్నదాత పొట్ట ఎప్పుడు డొల్లై. డబ్బు జబ్బును బేరీజు వేసే సాధనం మానవత్వానికి కూడా కొలవగలిగితే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఇవాల్టి రైతు ఓ అభిమన్యుడు. దగాపడ్డ మట్టిబిడ్డ అయినా భూగోళమంత ఆత్మవిశ్వాసం, బతుకు మీద ఆశ, రెక్కలు ముక్కలవుతూనే ఉంటాయి, అరక దున్నుతూనే ఉంటుంది. అప్పట్లో దూర ప్రయాణం అయితే ఎడ్లబండికి గూడు కట్టి గజ్జెల సవడితో పయనమై సందడి చేసేవాళ్ళం. ఆ పయనం ఓ పండుగలా ఉండేది. బెంజుకారు బడాయి మా బండి పంచే ఆనందం ముందు బలాదూరే. ఇప్పుడు మా ఆత్మ అదుపు తప్పింది. పొలాలన్నీ కాంక్రీటు తోటలయ్యాయి. పల్లె హృదయాన్ని పట్నవాసం కబళించేసింది. ఇప్పుడు సాగు చేద్దామంటే ఎంత కష్టం. కాయ కష్టం చేయలేక కొందరు పొట్ట చేతబట్టుకుని ఇంకొందరు పట్నం బాటపడుతున్నారు. మెట్టు మీదున్న ఒడ్లు గాధిలో ధాన్యం మరలా పంట వచ్చేదాకా భరోసానిచ్చేవి. ఇప్పుడు బ్రాండెడ్ రైసు ప్యాకెట్లో చేరి క్యారీ బ్యాగ్తో కాలుష్యం వెదజల్లుతున్నాయి. ఇవాళ మా ఆత్మ పట్టణం గుండెకు చేరువయ్యింది. పొలం పరిమళం కోల్పోయింది. పట్నం పోకడలు విచ్చలవిడిగా కనపడుతున్నాయి. పొలాలు ఇళ్ల సమూహాలయ్యాయి. బహుళ అంతస్తుల దర్శనమిస్తున్నాయి. గొడ్ల చావిళ్ళు వాణిజ్య సముదాయాలయ్యాయి. అప్పట్లో ఊరి మొత్తానికి ఒకే ఒక బావి, అందరం ఆ నీళ్లే తాగేవాళ్ళం. ఇప్పుడు రకరకాల బ్రాండెడ్ నీళ్ల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు. ఇప్పుడు మా ఆత్మ ప్లాస్టిక్ పరిమళం. ఇప్పుడు పరాయీకరణకు పరాకాష్ఠ. కవితా శీర్షిక ఉభయ కుశలోపరి. ఉత్తరం ఒక సందేశమే కాదు, గుండె నిండా సంతృప్తినిస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది, లేక నడతను నిర్దేశిస్తుంది. అక్షరం అక్షరానికి అక్షరం జతకడితే మనసు మహదానందమే. నాకు బాగా గుర్తు, ట్యూటోరియల్ కాలేజీలో చదివేటప్పుడు తెలంగాణ దోస్తు రాసిన ఉత్తరం ఎంతో సంతోషాన్నిచ్చేది. తిరుగులేక రాయటం అంటే ఎంతో సంతోషమే కదా. నాన్న రాసిన ఉత్తరం ఆశీస్సులు అందిస్తే అమ్మ రాసిన ఉత్తరం స్ఫూర్తి నింపేది. గతంలో మహానుభావుల సందేశాలన్నీ ఉత్తరాల్లోనే ప్రతిబింబించేవి. అప్పట్లో ఉత్తరం చదివితే ఆత్మీయుల దీవెన్లు, ఆవేదనలు కళ్లకు కట్టినట్లు కనిపించేవి. వయస్సు హోదా ఏమీ గుర్తుండవు. పోస్టుమ్యాన్కి ఎదురెళ్లి ఉత్తరం అందుకోవటమే ఉబలాటం. ఉత్తమ సంస్కారానికి చిహ్నం ఉత్తరం. చిన్నపిల్లలను చిరంజీవులను దీవించి పెద్దవాళ్ల చిరస్సు వంచి నమస్సులు తెలియజేసేవాళ్లు. ఇప్పుడు హలో హాయ్లను జోరు సెల్ఫోన్ మేలుదే కీలకపాత్ర. అంతా మౌనఘోష. ఇప్పుడు ఉత్తరం కనపడదు, పోస్ట్ అనే మాట వినపడదు, ఎర్రడబ్బా గుర్తుకు రాదు. బతుకుల్లో కాదు వెలితి, ఆప్యాయతలను అనుబంధాలను పంచే ఉత్తరం మళ్లీ జీవకళ వస్తే కాని ఆధునికత కూర్చిన అనుబంధాల సౌధం మళ్లీ తలెత్తలేదు. నా కవితా శీర్షిక దగా దిశలో. నాకు తెలిసిందల్లా యంత్రంలా పనిచేసూ పోవటమే. ఇబ్బడి ముబ్బడి దగా దెబ్బలకు అతివృష్టి అనావృష్టి జతకడితే బతుకు చిత్రం చిందర వందర. దిగుబడి గుప్పెడు, పెట్టుబడి బారెడు. సుందర ఆశల స్వప్నం బెదిరిపోయిందా? మట్టికుండలో కలిపిన పచ్చడి మెతుకులు మాకు నిత్యం పరమాన్నమే. ఇప్పుడు మనుషుల అసలు రంగు తేట తెల్లమవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల పందిరి కావాలి. మనుషుల మధ్య మానవత్వ పొందిరి నిర్మించాలి. అప్పుడే కదా అనుబంధాల పల్లకీపై ఆనందపు యాత్ర సాధ్యమయ్యేది.
1: మీరింతవరకు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 90వ సంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90వ సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90వ సంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
2: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచ్చ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడీ పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్-ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా, పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90వ సంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90వ సంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా

0: ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
1: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక నేను మీ మాటను. నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను. ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను. అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తోనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృత వాణిని ఆకాశవాణిని. కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను. శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని. మీ రేడియోని.
0: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
2: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను. నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని. నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని, తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయాపెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగునీడల తెరలెన్ని మారినా, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. కంటిని కట్టిపడే

0: చేసి రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది, మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని.
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
2: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమకొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమకొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వురివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివిటీపట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేతనాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేతనాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి. స్త్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేద తీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య. రేడియో అక్కయ్య ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
1: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా, మహారాణిగా, మాటల మహారాణిగా, సామాన్యులకు చెలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా అమృతవాణి ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కళామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి

0: వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్ట్రపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वह वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है। पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा। उस काम पे हम सब लोग जुटे हैं। हम एक भी विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे।
0: आकाशवाणी जातीय वार्तलु వింటున్నారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
3: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబి కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కి లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య రెండవసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆత్మగౌరవం ఈ చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల ఆలపించిన గీతం. గీతరచన దాశరథి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా

0: కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: కార్యక్రమంలో తరువాత ఘంటసాల పీస్ శీల పాడిన గీతం బడిపంతులు చిత్రం నుండి, గీతరచన ఆత్రేయ.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ అసలు ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో తర్వాత ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు ఈ చిత్రం నుండి వి రామకృష్ణ, పి సుశీల పాడిన వేటూరి గీతం.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: వినబోతున్న పాట దసరా బుల్లోడు. ఈ చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన గీతం. గీతరచన ఆత్రేయ.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: కొసరాజు గీతరచనలో ఘంటసాల పి సుశీల పాడిన గీతం కలసి ఉంటే కలదు సుఖం ఈ చిత్రం నుండి.

ఆపాత మధుర చిత్ర గీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట చిట్టి చెల్లెలు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పసిడి మనసు నాటిక వింటారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ. నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. వినండి పసిడి మనసు నాటిక.

0: ఎవరు? ఎవరు? నేనమ్మా రేణుకని. తలుపు తీయండి.
1: ఓ రేణుక, ఇవాళ ఏమిటి పెందలాడే వచ్చావు? మీ ఆయన రానిచ్చాడా?
2: నాలుగిళ్లలో అంట్లు తోకొద్దా, తెల్లగా తెల్లారిన తర్వాత అంట్ల పనికి పొమ్మంటాడు.
1: అనుమానమా లేక భయమా?
2: భయమమ్మా, పెళ్ళని ఎవరు

0: అన్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళకి కూడా భోజనం పెట్టా.
1: ఇంకేం తెలుసామా, ఆ ఇళ్ళకి ఇళ్ళకి తిరుగుతూ ఉంటాం, మాకు తెలుస్తాయి.
2: ఇదిగో సుగుణమ్మా, మీ బాబాయి ఆ పల్లెటూరు నుంచి రోగుల్ని భయమెట్టి ఈడ పెద్ద ఆసుపత్రికి తీసుకొస్తాడు, ఆపరేషను బాపరేషను చేయించి కమిషన్ కొట్టేస్తాడు.
0: ఏమో మరి, బాగా సంపాదించాడట. ఆ పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొన్నాడంట.
2: అమ్మా, ఈ జనం దేనికి డబ్బులు తీరుగానే పెద్ద ఆసుపత్రి కాడ మాత్రం తెస్తారు. సావు భయం ఉంటది కదా మరి.
0: రోగాలంటే దడ పుడుతున్నది, ఇంట్లో ముసలాయనతో చస్తున్నాం.
2: మీ మామగారి సంగత ఏంటి? అట్టండి మనిషి ఇంట్లో ఉండటం అదృష్టం తల్లే. మంచి మాటలు చెప్తాడు.
0: చెప్తాళ్ళి, వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తాడు.
2: ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది కదా, రోగం వచ్చినా నీ కాడి నుంచి రూపాయి కూడా తీసుకోడు. విచిత్రంగా చెప్తావు గాని.
3: చూడు, ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి చెప్పు.
0: అబ్బా ఉండండి, పాత్రలో వంటింట్లో సర్దాలి. మీరు వెళ్ళండి, టిఫిన్ చేయొద్దు.
3: ఇవాళ టిఫిన్ అర్జెంట్. మా ఎండి గారు వస్తున్నారు, మీటింగ్ ఉంది, 9 గంటలకల్లా వెళ్ళాలి. క్విక్ క్విక్.
2: అయ్యగారు చెప్పనా? చెప్పబట్టే చెప్తా.
3: చెప్పవే, 10 ఏళ్ళ నుంచి మా ఇంట్లో పనిచేస్తున్నావు, నువ్వు మా ఇంట్లో ఒక మెంబర్వే, ఏం చెబుతావు చెప్పు.
2: ఏం లేదు అయ్యగారు, బండేసుకుని గాంధీనగరం పోయి ఓటేళ్ళు ఉపమా ఓ తప్పని తెచ్చి అమ్మగారికి ఇవ్వండి, మురిసిపోద్ది.
0: బాగా చెప్పావే. అంత అదృష్టం కూడానా, ఈయన గారికి హోటల్ ఐటమ్స్ పడవట.
2: వెళ్తానమ్మా, మా ఆయన కింద ఉంటాడు, నా కోసం మినపట్టు తీసుకుని వస్తాడు. వస్తా?
0: అందరికీ అట్లు తెచ్చే మొగుళ్ళుండొద్దు. అడ్డం లేండి, ఏంటి అట్ట చూస్తారు?
3: ఆఫ్టర్ ఆల్ పనమ్మాయి మొగుడికి ఈ సూరిబాబుకి పోలిక. తెస్తాను, నీకేం కావాలో చెప్పు, హోటల్ని దించేస్తాను.
0: అలా ఉండాలి. చెప్తున్నా, రాసుకుంటారా?
3: బుర్రలో వేసుకుంటా చెప్పు.
0: నాకు ఉప్మా పెసరట్టు, ఊతప్పం, పెరుగావుడలు, రవ్విడ్లీ.
3: ఆగాగు, అన్ని నువ్వే తింటావా?
0: వండటమే కాదు, తినడం కూడా తెలుసు మా ఆడవాళ్లకు. అంతేకాదండోయ్, మన అమ్మాయి రూపం కూడా తేవాలి.
3: సందేహించకు చెప్పు, నాకు ఆవేశం వస్తే హోటల్ని మొత్తం పీక్కొచ్చి నీ ముందు నిలబెడతా. చెప్పు ఏం కావాలో.
0: రూపకి పొంగలంటే ఇష్టం, గార్లంటే ఇష్టం, పూరి అంటే ఇష్టం. చెప్పండి, నీకేమైనా కష్టమా?
3: కష్టమైనా ఇష్టమే చెప్పు, ఇంకేం కావాలో.

0: బొంబాయిరావు ఉప్మా తినడుగా.
1: అయ్యో మరెట్లాగా,
0: ఆయన తినకపోతే మీరు లాగిస్తారుగా.
1: అంటే మా నాన్నకి టిఫిన్ పెట్టవా నువ్వు?
0: ఈ ఒక్కరోజుకి టిఫిన్ బండి దగ్గర తింటాడులే.
1: నిన్న మీ బాబాయ్ గోవిందరావు వస్తే పూరి చేశావు, భోజనంలోకి రెండు కూరలు పులుసు పాయసం వడియాలు తెగ చేసేసావు, మా నాన్నకి మాత్రం
0: అరుస్తారేంటి? అరుస్తారేంటి? ఎవరు చేస్తారు మీ నాన్నకి? 4000 పెన్షన్ వస్తుంటే ఎంత ఇస్తున్నారు ఇంట్లో చెప్పండి. గుడికి వెళ్లి అడుక్కునే వాళ్ళకిస్తాడు, ఆశ్రమాలకు పోయి పళ్ళిస్తాడు, చదువుకునే పిల్లలకి చందాలిస్తాడు.
1: ఆయన డబ్బు ఆయన ఇష్టం, ఏదో మంచి పనేగా చేస్తోంది. అవును ఇంట్లో కావాల్సిన తెస్తున్నా కదా. ఇదిగో నీ బాణాలు నా మీద గురిపెట్టు, పెద్ద ఆయన మీద మాత్రం బాణం వేయకు, నా కోపం తెప్పించుకో.
0: మా బాబాయ్ రానియండి, ఆయన చేత పెట్టిస్తా మీకు.
1: ఏం చేస్తాడు మీ బాబాయ్? ఏం చేస్తాడు? సూది పడిచి 10 రూపాయలు, బిళ్ళొచ్చి 20 రూపాయలు, రోగుల్ని తోలుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో వేలకు వేలు గుంచడమే కదా. మా నాన్నే నయం, ఇతరులకు కాస్త తోచిన సాయం చేస్తున్నాడు.
0: అబ్బో సాయం అయిన వాళ్ళకి ఆకు, కాని వాళ్ళకి కంచం.
1: ఇంతకీ టిఫిన్ ఏం చేస్తున్నావు?
0: సర్దుకు పోవడం ఆడవాళ్ళకి అలవాటే, బియ్యపురవ్వతో చేస్తా, తృప్తి పడండి.
1: అది వెరీ గుడ్.
2: తాతయ్య తాతయ్య.
3: ఏమిటి తల్లి, రా రా కూర్చోమ్మా.
2: హోంవర్క్ చేయలేకపోతున్నాను తాతయ్య, చూడు ఇంత వర్క్.
3: అమ్మో నా చిట్టి తల్లికి ఇన్ని నోట్సులా, 8th క్లాస్కి ఇంత హోంవర్క్?
2: ఇవాళ హాలిడే కదా, సాయంత్రం హోంవర్క్ చేసుకుంటాలే.
3: అలాగే అమ్మా. అమ్మా రూపా, పాలు తాగావా తల్లి?
2: తాగే తాతయ్య. తాతయ్య టిఫిన్ చేసావా?
0: రూపా తాతయ్యకి టిఫిన్ ప్లేట్ ఇవ్వు.
2: నువ్వే తీసుకురామ్మా.
3: రూపమ్మ తల్లి నువ్వే వెళ్ళి తీసుకురామ్మా.
0: సేవలు చేసుకోవద్దు,
3: నేనే వచ్చి తీసుకునేవాడిగా అమ్మా.
0: పాపం మీరు నడిచి అనాథాశ్రమానికి వెళ్ళాలిగా, ఓపిక ఉండొద్దు.
2: తాతయ్య అమ్మ మాటలు పట్టించుకోవద్దు, తిను తిను తాతయ్య.
3: అమ్మా నీ చేతో పెడుతుంటే అమృతలా ఉందమ్మా, అచ్చు మా అమ్మ పెట్టినట్టుందమ్మా.
2: ఇంకాస్త తిను తాతయ్య.
3: చాలమ్మా చాలు, కడుపు నిండిపోయిందమ్మా.
2: మా అమ్మ మాటలక?
3: లేదమ్మా లేదు, మీ అమ్మ చాలా మంచిది, ప్రపంచంలో తల్లులందరూ మంచివాళ్లే.
2: ఏదో ఒకరోజు నేను కూడా అమ్మనవుతున్నా తాతయ్య.
3: మీ ఆడవాళ్లకు అది వరమమ్మా, నువ్వు కూడా ప్రేమను పంచే మాతృమూర్తి అవుతావు తల్లి, అందుకు ఇంకా చాలా టైం ఉందమ్మా.
2: ఈ ఇంగ్లీషు చదివి చదివి బోర్ కొడుతుంది తాతయ్య, ఎప్పుడు మంచి పద్యాలు చెప్తావుగా, ఒక్క పద్యం చెప్పవా?
3: ఇప్పటి వాళ్ళు నా పద్యాలు ఇష్టపడతారా అమ్మా? అయినా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి చెబుతా. ఆకొన్న కూడే అమృతము, తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్, సోకోర్చువాడే మనుజుడు, తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి.
2: బావుంది తాతయ్య, దీని అర్థం చెప్పవా?
3: ఆకలిగా ఉన్నప్పుడే అన్నం అమృతంలా ఉంటుంది, కష్టాలలో ఉన్నవారికి వెనుకాడకుండా ఇచ్చువాడే దాత, బాధలను సహించువాడే పూర్ణ పురుషుడని అర్థమమ్మా.
2: అంటే దానం చేయడం గొప్ప లక్షణమా తాతయ్య?
3: అవునమ్మా, వీరుల కంటే చక్రవర్తుల కంటే దానగుణం ఉన్నవారే చరిత్రలో నిలిచిపోయారు తల్లి.
0: ఆ తెలుగు పద్యాలు చెప్పి దాన్ని చెడగొట్టకండి, 4 ముక్కలు ఇంగ్లీష్ వస్తే 4 రాళ్లు సంపాదించుకోవచ్చు, కంప్యూటర్లు పద్యాలు వినవు. రూపా నువ్వు ఇట్రావే.
2: వస్తున్నాలే పదా.
3: అమ్మా రూపా, మన తెలుగు మాట మన తెలుగు పద్యం మర్చిపోకమ్మా.
2: తాతయ్య నీ మాటే నాకు గురి.
4: అమ్మాయి సుగుణా, సుగుణా
0: రా బాబాయ్ రా కూర్చో, నిన్ననేగా వచ్చా, మళ్ళీ
4: మళ్ళీ అర్జెంట్ కేసమ్మా. సరాసరి పేషెంట్ ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి నేను రాత్రికి నీ ఇంట్లో నీ చేతి భోజనం తిందామని ఉండిపోయా, ఉండకూడదా తల్లి?
0: చాచా అంత మాటంటానా బాబాయ్, ఏం కూర్చేయమంటావు రాత్రికి?
4: అభిమానం అంటే అలా ఉండాలి మరి. అన్నట్టు మీ మామగారు ఉన్నారా?
0: ఎక్కడికి పోతారు? ఆశ్రమానికి వెళ్లారు, వస్తారులే.
4: ఆశ్రమాలు ఆలయాలు కడుపు

0: నింపుతాయా, జేబులు ఖాళీ చేయిస్తాయి గాని
1: సంపాదించడం కూడా ఒక కళ. ఆ కళ నీకు బాగా తెలుసు బాబాయ్.
0: ఆ మాత్రం కళ్ళలేకపోతే అంత పొలం కొనేవాడినా. మీ ఇంట్లో ఈ రాత్రికి మకాం ఎందుకు అనుకున్నావు? రేపు ఉదయం నువ్వు నా వెంట జ్యువెలరీ షాపుకు రావాలి.
1: ఎందుకు బాబాయ్?
0: మీ పిన్నికి 2 పేటల హారం ఆర్డర్ ఇవ్వాలి, అది నువ్వే సెలెక్ట్ చేయాలి. మరి
1: మా పిన్ని అదృష్టవంతురాలు బాబాయ్. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు?
0: ఆ వ్యాపార రహస్యం అమ్మా. పల్లెటూరు జనాన్ని రోగం పేరు చెప్పి భయపెడితే కాసులు గలగల.
1: మా ఆయన ఉన్నాడు, పెళ్ళై 15 ఏళ్లైంది, కనీసం కొత్త మెట్టిలు కొనలేకపోతున్నా.
0: జీతం మీద ఆధారపడేవాడు జీవితాంతం అంతేనమ్మా. సింటూ భూమి కొనలేడు, గ్రాము బంగారం కొనలేడు. ఆ వచ్చేదెవరమ్మా?
1: పనమ్మాయి రేణుక.
0: ముచ్చటైన పేరు పెట్టుకుంది ఏమిటి? ఏ గంగు రెంగు అని పెట్టుకోక.
1: పెద్దగా అనకు బాబాయ్, రంకెలేస్తుంది.
2: ఓహో, భోజనం బాబాయా?
0: ఆ మా ఇంటి పేరు భోజనం కాదు,
2: తినేది భోజనమేగా. ఏందండి డాక్టర్ గారు, మీకు 10 ఎకరాలు పొలం ఉంది కదా, ఓ భర్త బియ్యం అమ్మాయికి తాగకూడదు.
0: మాకు పండేవి నెంబర్లు, అమ్మాయి వాళ్ళు తినలేదులే.
2: పండు మిరపలు వేస్తావుగా?
0: 4-5 క్వింటాళ్లు పండుతాయి.
2: 4 కేజీలు తెచ్చి సుగుణమ్మకి ఇవ్వరాదు.
0: బస్సు వాళ్ళు మిరపకాయలు వేసుకోవట్లేదమ్మా.
1: నువ్వుండవే, ఏమి వద్దులే బాబాయ్, అది సరదాగా అంటుంది అంతే.
2: చాలా పెద్ద ఆసుపత్రి కట్టారుగా, ఆసుపత్రికేనా నువ్వు రోగుల్ని తెచ్చేది?
0: అదే, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టారు మరి.
2: అమ్మా సుగుణమ్మ, బయట నుంచి ఆ ఆసుపత్రిని చూస్తేనే భయం వేస్తదమ్మా. ఇంకా మా బోటోళ్ళు కాలెట్టాడతారు.
0: 100,000 ఉంటేనే ఆసుపత్రిలో అడుగు పెట్టేది. నీ బాడీ వాళ్ళకి ధర్మాసుపత్రి.
2: ఎవడికి తగ్గది ఆలకుంటుందలే. రాత్రికి బొవ్వేడైనా
0: ఏ హోటల్కి పోమంటావు ఏంటి?
2: గుడ్డు పెట్టని కోడి ఏడ తింటే ఏముందిలే.
1: అబ్బా నువ్వు ఊరుకవే, అంట్లు దొంపు.
3: ఏమయ్యా గోవిందరావు, మీ ఊరి కబుర్లు చెప్తున్నావా మా కోడలికి?
0: ఏదో అమ్మాయి పుట్టునూరు కదా.
3: అమ్మా రూపా, గోవిందన్ తాతయ్య వచ్చాడమ్మా.
4: గోవిందన్ తాతయ్య ఎప్పుడూ వస్తాడుగా.
0: బంగారు కొండ, మా రత్నాల మూట. అమ్మా రూపా, నువ్వు బాగా చదువుకుని మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్గా రావాలమ్మా నువ్వు. అమ్మా అమ్మా సుగుణా సుగుణా.
3: ఏమిటి గోవిందరావు, ఏంటి అలా ఉన్నావు, ఏం జరిగింది?
0: బావుగారు, అయ్యో ఎలా చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నానే. సుగుణా సుగుణ లేదా?
3: డిపార్ట్మెంట్ స్టోర్స్కి వెళ్ళింది, ఏం జరిగింది అయ్యా?
0: తిరుమలరావు గారు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కంగారు పడద్దు, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి.
3: గోవిందరావు, నీ వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అయ్యా, ఏం జరిగింది?
0: అది అమ్మాయి రానిది, అమ్మాయి రానిది.
3: అదిగో సుగుణ రానే వచ్చింది.
0: అమ్మా సుగుణా సుగుణ.
1: బాబాయ్ ఎందుకు అడుస్తున్నావు, పిల్లలు బాగుందా? నీ కోడలు పిల్లలు బాగున్నారా?
0: అమ్మా అయ్యయ్యో, ఈ పాపిష్టి నోటితో ఎట్లా చెప్పేదమ్మా.
3: అబ్బా గోవిందం, చెప్పవయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు?
0: అమ్మా అమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి మరి. మన రూపకి యాక్సిడెంట్ అయినా.
1: నా బిడ్డకి యాక్సిడెంట్?
3: పొద్దున శుభ్రంగా ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళిన పిల్లకు యాక్సిడెంట్?
0: అవును బాబా, ఆటోకి యాక్సిడెంట్ అయింది.
1: బాబాయ్ నా పిల్లకి ఎలా ఉంది బాబాయ్?
0: రూప హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉందమ్మా, నా కళ్ళతో చూసాను దాన్ని.
3: నా చిట్టి తల్లి ఎలా ఉంది
1: బాబాయ్? ఆయనకి ఫోన్ చేయి బాబాయ్.
0: స్కూల్ వాళ్ళు మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారమ్మా.
3: గోవిందం నీకెట్టా తెలిసింది, మీ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు?
0: ఒక పేషెంట్ ని తీసుకుని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చా. వాడికి టెస్టులన్నీ చేశారు, టీ తాగటానికి బయటకు వచ్చా. అప్పుడు అంబులెన్స్ వచ్చి ఆగింది, 8 మంది పిల్లలు. చూస్తే అందులో మన రూప. 3 స్పాట్ లో చనిపోయారు, 4 గాయాలు. రూప తీవ్ర గాయాలతో ఉందమ్మా.
3: ఎట్లా జరిగింది?
0: ఇసుక లారీ కొట్టేసింది. వేగంగా వచ్చిందట లారీ, రిక్షాను తప్పించబోయి మన ఆటోను కొట్టేశాడు లారీ వాడు.
3: సూరి హాస్పిటల్ కు వచ్చింటాడా గోవిందం?
0: వచ్చేసింటాడండి.
2: సుగుణమ్మా సుగుణమ్మా.
1: రేణుక విన్నావంటే రూపే

0: అప్పుడే తెలిసిందమ్మా, పరిగెత్తుకుంటూ మీ కాడకొచ్చిన.
1: రేణుక, ఆటోని పిలు, హాస్పిటల్కి వెళదాం.
0: అట్టగయ్య గారు, ఆటో. ఎవండే
2: సుగుణ, అమ్మాయికి ఏం కాదు,
0: భయంగా ఉందండి. రూపకేమన్నైతే నేను బ్రతకలేనండి.
2: ఊరుకో సుగుణ, ఇప్పుడు మన ఇద్దరికి కావాల్సింది ధైర్యం. కంగారు పడకు, ఇది చాలా పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప డాక్టర్లు ఉన్నారు ఇక్కడ.
0: అమ్మాయికి ఏం కాదా?
2: ఏం కాదు, రక్షించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
0: ఏమండి, లోపలికెళ్ళి నా చిట్టి తల్లిని చూస్తానండి.
1: ఒరే సూరి, ఒక్కసారి ఐసీయూలోకి వెళ్ళి నేను సుగుణ పిల్లని చూసొస్తావురా.
2: నేను చూసొచ్చాను నాన్న, ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. కాసేపు ఆగండి, రూపది క్రిటికల్ కేసు, పరీక్షలు చేస్తున్నారు.
3: డాక్టర్ గోపాలకృష్ణ గొప్ప డాక్టర్, చాలా ఖరీదైన డాక్టర్లే. ఆయన కేసుకు అటెండ్ అయ్యాడు, ఏం ప్రమాదం ఉండదు. ఆ డాక్టర్ గారు, ఈయన రూప తండ్రి, తల్లి తాతయ్య.
2: నమస్తే డాక్టర్, కూర్చోండి.
4: గోవిందరావు, వీళ్ళు నీకేమవుతారు?
3: బంధువులు సార్.
4: ఓహో, ఈ ఊరేనా?
3: ఈ ఊరేనండి.
4: ఈ అమ్మాయి కాక ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు మీకు?
0: ఒక్కమ్మాయే డాక్టర్.
4: రిలాక్స్, రిలాక్స్ సార్. మీ పేరు?
1: తిరుమల రావు. రూప నా మనవరాలండి.
4: తిరుమల రావు గారు, నాకు చెప్పక తప్పదు.
1: చెప్పండి డాక్టర్ గారు.
4: షీ సీరియస్, అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్.
1: మీరే కాపాడాలి డాక్టర్ గారు, మీరే కాపాడాలి.
4: అది మా డ్యూటీ. చాలా బలమైన దెబ్బలు తగిలాయి పుచ్చకట్టు మీద, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు కూడా పనిచేయడం.
2: డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డను రక్షించండి సార్, రక్షించండి.
4: 2 మేజర్ ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు అవుతుంది.
2: 2 లక్షల?
4: తప్పదు, 2 స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించాలి. రిస్క్ చేయాలి మేము పాప కోసం, మీరు రిస్క్ తీసుకోవాలి. సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు.
2: అలాగే డాక్టర్.
1: గోవిందరావు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు తెమ్మంటే సూరి ఎలా తెస్తాడయ్యా?
0: తేవాలి, ఎంతైనా తేవాలి, నా బిడ్డ కంటే ఎక్కువ.
2: నాన్నగారు, ఆఫీస్ నుంచి గాని స్నేహితుల నుంచి గాని 1 లక్ష రూపాయలు నేను తేగలను, అంతకు మించి ఏం చేయాలో అర్థం కావటం లేదండి.
1: సూరి, నా పెన్షన్ తాకట్టు పెట్టి 50,000 నేను తెస్తారా?
2: వద్దు నాన్న, మీ పెన్షన్ తాకట్టు పెట్టద్దు, నాకు ఇష్టం లేదు.
1: ఒరే, నా చిట్టి తల్లి కంటే నా పెన్షన్ ముఖ్యమా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.
3: అయితే మొత్తం 150,000 అన్నమాట, మరి మరి మరో 50,000.
0: తమరివ్వండి. అవును బాబాయ్, 50,000 సర్దు బాబాయ్, 50,000 నీకు లెక్క కాదు, వడ్డీ కూడా తీసుకో.
3: అమ్మా, ఏదో పల్లిచూరు డాక్టర్ని, నాకేం సంపాదన ఉంటుంది?
0: అదేంటి బాబాయ్, 1 లక్ష పోసి మన ఊళ్ళో 10 ఎకరాలు కొన్నావు, నీ దగ్గర డబ్బు లేదంటే ఎలా బాబాయ్? ఈ ఒక్కసారి సాయం చేయి బాబాయ్.
3: ఏ సహాయం చేస్తాను, కానీ డబ్బు సహాయం మాత్రం నన్ను అడగొద్దమ్మా.
5: అమ్మా సుగుణమ్మా, పాపం మీ డాక్టర్ బాబాయ్ నీ ఇంట్లో 10 ఇడ్లీలు తింటాడు గాని నీకు పైసా ఇవ్వడం, 3 కంచాల కూడా 50 బిగుని తింటాడు గాని నీకు పైసా ఇదల్చడం, తీయటి మాటలు చెబుతాడు గాని కాసు మాట ఎత్తడు. అమ్మా మంచోడు మంచోడు అంటావుగా, ఇప్పుడు చూడు.
3: ఇదిగో రేణుగా, ఊరుకో. నేను మా అమ్మాయి ఇంటికి రావద్దా తిరవద్దా? చుట్టరికాయలు ఎక్కడికి పోతాయే?
5: ఆహా, ఎక్కడికి బావు, నిన్ను అడిగే కంటే ఆ గోడను అడగటం మంచిది.
1: సర్లే, ఇంకాపండి, ఆ 50,000 దొరికే మార్గం చూడండి.
0: సుగుణమ్మా, ఈ అంట్లు దొమ్మే చేతులకు డబ్బులు దాసుకోవటం తెలుసమ్మా, 50,000 సీటీ ఎత్తనా, మాపిటేలా సీటీ బాడి తెల్లారే కల్లా 50,000 నీకు ఇత్తా.
5: రేణుక వద్దు తల్లి, వద్దు.
1: ఒరే సూరి, ఇవిగో 50,000.
2: నాన్న, చివరికి మీ పెన్షన్ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
1: పర్వాలేదురా, ఇంకా నయం, ఫైనాన్సర్ ఇచ్చాడు, అతను ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేది.
0: అమ్మా సుగుణమ్మా, సీటీ లోడువ పట్టాన డబ్బిత్తేనా తిప్పి తిప్పి చంపాడు, ఎంటబడి ఏలాడి గోలు సేతే గాని పాట డబ్బంతా ఇయ్యలా. ఇదిగోనమ్మా 50,000.

0: రేణుకా, నీ సహాయం జీవితంలో మరువును, నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను.
1: అమ్మా రేణుక, చిన్నదానివైనా పెద్ద మనసు చూపించావు తల్లి, నీకు మేలు జరుగుతుందమ్మా.
2: బాబుగారు, నాకు కావలసింది చిన్న పాప, రూపం లేచి తిరగటం. బాబుగారు,
3: రేణుక రేణుక, నువ్వు మా పాటి దేవతవే.
2: అంతంత పెద్ద మాటలు వద్దు బాబుగారు.
1: పదండి పదండి, హాస్పిటల్కి వెళదాం.
4: సారీ మిస్టర్ సూరి, వెరీ సారీ. నేనెంతో హోప్ పెట్టుకుని ఈ ఆపరేషన్ చేశా. రిస్క్ అని తెలిసి కూడా ఆపరేషన్లు చేశాను. నా మేధస్సు మీద అపారమైన నమ్మకంతో, నా తోటి డాక్టర్ల ప్రతిభ మీద విశ్వాసంతో ఈ సాహసం చేశాను. ఒక చిన్నపిల్లకు ప్రాణదానం చేద్దామనుకున్నాను.
3: డాక్టర్ గారు,
4: ఆధునిక వైద్యం కంటే కనిపించని మరో శక్తి గొప్పది. నేను ఓడిపోయాను తిరుమలరావు గారు, ఓడిపోయాను.
1: డాక్టర్ గారు, మా చిట్టి తల్లి రూప.
4: వైద్య వృత్తికి అంతుపట్టని పరిణామాలు రూప శరీరంలో ఎన్నో జరిగాయి. ఆమె మరి కొద్దిసేపట్లో
5: నాన్న ఏడవకూడదు తాతయ్య, నాదో చిన్న కోరిక తీరుస్తారా తాతయ్య? తాతను గురించి పద్యం చెప్పావే, ఒక్కసారి చెప్పవా?
1: కొన్న కూడే అమృతం కాకొంక ఇచ్చు వాడే తాత చరిత్రి.
5: తాతయ్య, మనకు అవసరం లేనిది ఇతరులకు దానం చెయ్యొచ్చు కదా.
1: ఇప్పుడు అవన్నీ ఎందుకు తల్లి?
5: అమ్మా
3: నాన్న,
5: ఇలా రండి, నా కోరిక తీరుస్తారా?
3: తప్పకుండా తీరుస్తాను తల్లి, తప్పకుండా.
5: నేను చనిపోయిన తర్వాత నా రెండు కళ్ళను దానం చేయండి.
3: అలాగేనమ్మా,
1: నువ్వు బ్రతుకుతావు తల్లి, నూరేళ్ళు బ్రతుకుతావమ్మా. అమ్మా, నూరేళ్ళు బ్రతుకుతావమ్మా.
5: లేదు తాతయ్య, నేను వెళ్ళిపోతున్నాను.
1: అమ్మా.

0: భగవంతుడా, రూప వెళ్లిపోయి వారమైంది. తాతయ్యాని నోరారా పిలిచే నా చిట్టి తల్లి పిలుపు ఏది వినిపించది? చిట్టి చేతులతో నాకన్నం తినిపించిన ఆ పసికందు ఇంకా కనిపించదు. ఎందుకు ఈ జీవితం? ఇంకా నేను ఏమి సాధించాలి? మనిషికి వైరాగ్యం ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది.
1: ఊరుకుంటావా అబ్బా? ఆ లారీ వాణ్ణి వదిలి పెడతావా? కేసు పెట్టి జైల్లో తోయించను, పరిహారం కింద కనీసం 5 లక్షల ఉంటుంది చేద్దాం. ఏమంటారు బావగారు?
0: ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పసికందుల ఉజ్వల భవిష్యత్తు నడి రోడ్డు మీద నాశనమైపోతున్నది. కావలసింది పరిహారం కాదు గోవిందరావు, పరిష్కారం. వాహకుల నిర్లక్ష్యానికి కారణాలు తెలుసుకోవాలి. తాము నడుపుతున్నది యమవాహనం కాదని ఇంగితం కలగాలి వాళ్లకి. అంతేగాని శిక్షలు పరిష్కారాలు కావు.
1: చర్నాకోలు దెబ్బ పడితే గాని బుద్ధిరాదు వాళ్ళకి, మాటలకి వింటారంటండి అన్నట్టు. సుగుణేది?
0: సుగుణకు జ్వరం, వారం నుంచి లేవటం లేదు.
1: పెద్ద షాకు తగిలింది కదా, అలానే ఉంటుంది. మరి మరి భోజనాలు ఎట్లా?
0: సూరే వంట చేస్తున్నాడు.
1: అబ్బో మగవంట అయితే కష్టమే.
0: గోవిందరావు, నువ్వు నిత్యం హాస్పిటల్లో ఏదో రకంగా రక్తం కళ్ళ చూస్తావు. నీ దృష్టిలో రక్తం అంటే ఓ లిక్విడ్ లేదా ఓ ఔషధం. కానీ గోవిందరావు, రక్తం అనేది ఒక బంధం, ఒక తీయని అనుబంధం. కానీ నీలాంటి వాళ్లకు రక్తం విలువ తెలియదు. వారం రోజులకే తేరుకొని మళ్లీ మా ఇంటికి భోజనానికి వచ్చాం.
1: ప్రస్తుతం వచ్చింది భోజనానికి మాత్రం కాదులేండి
2: బాబాయ్. అంతా అయిపోయింది, మా రూప కంటికి కనిపించకుండా పోయింది.
3: సుగుణ, నేను లేవద్దని చెప్పాగా, కళ్ళు తిరుగుతాయి, ఇలా కూర్చో.
2: చావు అంత తేలిగ్గా వస్తుందా? వస్తే నా బిడ్డ దగ్గరకు పోయేదాన్ని.
4: ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, గుండె రాయిసేసుకోవాలా? నువ్వు ఇట్లా ఏలాడబెడితే సూరిబాబు గారు ఏమవుతాడు, ఆ ముసలాయన ఏమవుతాడు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి.
2: ఇప్పుడు నాకు చేతనైంది ఏడుపు ఒక్కటే.
3: సుగుణ, బాధని ఒక్కదానికే కాదు నేను అనుభవిస్తున్నాను.
0: అమ్మా, మీరిద్దరూ చిన్నవాళ్ళు, ఎంతో భవిష్యత్తున్నవాళ్ళు, ధైర్యం తెచ్చుకో అమ్మా
1: అన్నట్టు నేత్రనిధి డైరెక్టర్ డాక్టర్ ముకుందరావు గారు ఒక్కసారి మిమ్మల్ని రమ్మన్నారు, అది చెప్పడానికే వచ్చాను.
0: నమస్కారం డాక్టర్ గారు.
5: రండి, అందరూ కూర్చోండి. మిస్టర్ సూరి, కొందరి పెంపకం వల్ల పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది. అందులో అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యల పెంపకంలో పెరిగిన పిల్లలకి జ్ఞానం కలుగుతుంది. రూపకి ఆ జ్ఞానం అబ్బింది. ఆ వయస్సులో తన స్థితి తెలుసుకుని ఆమె చూపెట్టిన ఆ ఔదార్యం మాటలకు అందింది. ఒక మంచి మనసున్న పాపన కన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
3: డాక్టర్ ముకుంద గారు, రూపకి మంచి మాటలు చెప్పింది మా నాన్నగారేనండి.
5: అనుకున్నా, చెడైనా మంచైనా పెద్దవాళ్ళని చే పిల్లలకు వస్తుంది. మిస్టర్ సుగుణ, మీరు బాధపడకండి, మీ బిడ్డ చనిపోలేదు. ఆమె కళ్ళు బతికే ఉన్నాయి. తన చివరి కోరికగా నేత్రదానం చేయాలనే ఆమె ఆలోచన ఎంతో గొప్పది. ఆమె కళ్ళని ఇద్దరు అందం బాలికలకు అమర్చాం. వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని ఆనందంగా చూస్తున్నారు. నిజంగా రూప జన్మ సార్థకమైంది. రూపది పసిమంచు కాదమ్మా, పసిది మనస్సు.
6: మీరింతవరకు పసిడి మనసు నాటిక విన్నారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల, సహకారం శ్రీ తమ్మిన శివశంకర్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: తిరుమలరావు, డాక్టర్ శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, సూరి శ్రీ మాడుగుల రామకృష్ణ, గోవిందరావు, శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, డాక్టర్ గోపాలకృష్ణ, శ్రీ కెవి కుమార రాజా, డాక్టర్ ముకుంద్, శ్రీ పాండురంగ, సుగుణ, శ్రీమతి టి లక్ష్మి, రేణుక, శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, రూప, కుమారి పి కిరణ్మయీ పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా బావా మరదళ్ళు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం, వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం.

తరువాత వేటూరి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం భారతంలో శంఖారావం ఈ చిత్రం నుండి.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఆపాత మధుర చిత్ర గీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అమరజీవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం. వేటూరి రచనకు చక్రవర్తి సంగీతం.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గృహప్రవేశం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతరచన గోపి.

కరం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేపు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో 1964లో విశ్వనాథ, జాషువా తదితర ప్రఖ్యాత కవులు పాల్గొన్న కవి సమ్మేళనం. పర్యవేక్షణ శ్రీపి ప్రశాంత్ కిరణ్. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిచంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ, హార్మోనియం శ్రీ కాంభోజి రామయ్య. అనంతరం జానపద గీతం. 7:15 పంటసీమల కార్యక్రమంలో ప్రతి విత్తడానికి ముందు వేసవి దుక్కులు, వేసుకోదగిన పచ్చిరొట్ట పైర్లు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ భారతీ గారితో పరిచయ కార్యక్రమం. జానపద గీతం. అనంతరం కొబ్బరిలో ఎర్రముక్కు పురుగు గురించిన విశేషాలు వింటారు. ఇక రాత్రి 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ చర్యల గురించి శ్రీ ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో పరిచయ కార్యక్రమం. ఇక రాత్రి 10:00 సీతాకళ్యాణం హరికథ ప్రసారమవుతుంది. కథకురాలు సిహెచ్ భవానీభాయ్ భాగవతారిణి. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 48 సెకన్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.